ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, శ్రావణమాసం 30వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం ఆగస్టు నెల 21వ తారీఖు శుక్రవారం శుభోదయం.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 6:05. మీరు వింటున్నారు అర్చన. అర్చన కార్యక్రమంలో భాగంగా క్షేత్ర దర్శనం వింటున్నారు. అమ్మవారి కరుణ ఉన్న చోట కొరత ఉండదు, శక్తి ఉన్న చోట భయం ఉండదు అంటారు. అలాంటి ఆధ్యాత్మిక శక్తికి, చరిత్రకు, అద్భుతమైన శిల్పకళకు నిలయంగా నిలిచిన క్షేత్రం మహారాష్ట్రలోని కొల్హాపూర్. విష్ణుమూర్తి సతీమణిగా మనం పూజించే మహాలక్ష్మీదేవి కొల్హాపూర్లో మాత్రం కేవలం లక్ష్మీదేవిగా కాదు, ఆ ప్రాంతానికి రక్షకురాలైన అంబాబాయిగా, కరవీర నివాసినిగా భక్తుల హృదయాల్లో కొలువైయున్నారు.

కోల్హాపూర్ మహారాష్ట్రలోని ప్రముఖ చారిత్రక ఆధ్యాత్మిక నగరం. సహ్యాద్రి పర్వత ప్రాంతానికి సమీపంలో పవిత్రమైన పంచగంగా నది పరివాహక ప్రాంతంలో ఈ నగరం విస్తరించి ఉంది. ఈ నగరానికి ఆధ్యాత్మిక గుర్తింపును ఇచ్చిన ప్రధాన క్షేత్రం శ్రీ మహాలక్ష్మి ఆలయం. ఇక్కడ అమ్మవారిని స్థానికులు ఎంతో ఆప్యాయంగా అంబాబాయి అని పిలుస్తారు.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. కోల్హాపూర్ కోల్హాపూర్ అనే ఈ క్షేత్రానికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం. పురాణ కథనం ప్రకారం ఈ ప్రాంతంలో కోల్హాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. తన శక్తితో దేవతలను, మానవులను, ఇతర జీవులను బాధించేవాడని కథనం. అతని ఆగడాలను అరికట్టేందుకు అమ్మవారు ప్రత్యక్షమై అతనితో యుద్ధం చేసింది. చివరకు మహాలక్ష్మి అమ్మవారి చేతిలో కోల్హాసురుడు సంహరించబడ్డాడు. అయితే మరణించే ముందు కోల్హాసురుడు అమ్మవారిని ఒక కోరిక కోరాడని కథనం. అమ్మవారు ఆ కోరికను అనుగ్రహించడంతో ఈ ప్రాంతానికి కోల్హాపూర్గా పేరు వచ్చిందనమాట. అయితే ఇది పురాణ కథ. చారిత్రకంగా నగర పేరుకు సంబంధించిన వివరణల్లో భిన్నమైన అభిప్రాయాలు కూడా ఉన్నాయి. అయితే కోల్హాసురుడు అంబాబాయి కథ స్థానిక భక్తి సాంప్రదాయంలో చాలా ప్రసిద్ధమైనది.

కోల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారు, అంబాబాయి ఇద్దరు ఒకరేనా? చాలామందికి వచ్చే ప్రశ్న ఇది. అయితే సమాధానం ఇద్దరూ ఒకరే. హిందూ సంప్రదాయంలో మహాలక్ష్మీదేవి సంపద, శ్రేయస్సు, ఐశ్వర్యానికి ప్రతీక అయితే, కోల్హాపూర్ క్షేత్రంలో ఆమెను కేవలం ఐశ్వర్యాన్ని ఇచ్చే దేవతగానే కాకుండా శక్తి స్వరూపిణిగా, రక్షక దేవతగా, కరవీర నివాసినిగా భక్తులు ఆరాధిస్తారు. అందుకే ఈ ఆలయానికి వచ్చిన భక్తుడికి అమ్మవారి దర్శనం అంటే కేవలం సంపద కోసం ప్రార్థించడం కాదు. అమ్మ, మా కుటుంబాన్ని కాపాడు, మా మనసుకు ప్రశాంతత ఇవ్వు, మా జీవితానికి వెలుగివ్వు అనే భక్తి భావన.

శక్తిపీఠంగా కోల్హాపూర్ ఆలయానికి ఉన్న అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక ప్రాధాన్యత గురించి తెలుసుకుందాం ఇప్పుడు. శక్తిపీఠాలు అంటే సతీదేవి పురాణగాథతో సంబంధం ఉన్న పవిత్ర క్షేత్రాలు. దక్షయజ్ఞం తర్వాత సతీదేవి దేహాన్ని మోస్తూ పరమశివుడు తాండవం చేసినప్పుడు విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని విభజించాడనే పురాణగాథ మనకు తెలుసు. ఆ దేహంలోని వివిధ భాగాలు పడిన ప్రదేశాలు శక్తిపీఠాలుగా ప్రసిద్ధి చెందాయని శాక్త సాంప్రదాయం చెబుతుంది. కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయం కూడా వివిధ పురాణ శాక్త సాంప్రదాయాల్లో శక్తిపీఠంగా గౌరవింపబడుతుంది. అయితే శక్తిపీఠాల సంఖ్య, ప్రతి పీఠానికి సంబంధించిన దేహభాగం వంటి వివరాలు వివిధ పురాణ సాంప్రదాయాల్లో కొద్దిగా భిన్నంగా ఉంటాయి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు క్షేత్రదర్శిని. కోల్హాపూర్ ప్రాంతాన్ని కొన్ని సాంప్రదాయాల్లో దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. కాశీకి ఎంత ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉందో కోల్హాపూర్ మహాలక్ష్మి క్షేత్రానికి కూడా అంతటి ప్రత్యేకమైన స్థానం ఉందని భక్తుల విశ్వాసం. కరవీర ప్రాంతం గురించి పురాణాల్లో ఎంతో గొప్పగా వర్ణింపబడింది. లక్ష్మీదేవి, విష్ణుమూర్తి ఈ ప్రాంతంలో నిత్యంగా నివసిస్తారని విశ్వసించే భక్తి సాంప్రదాయం కూడా ఇక్కడ ఉంది. పురాణాల నుంచి చరిత్రలోనికి వెళితే ఈ ఆలయం శతాబ్దాల చరిత్రను తనలో దాచుకుంది. మహారాష్ట్ర టూరిజం ప్రకారం ఆలయ నిర్మాణానికి 7వ శతాబ్దపు చాళుక్య కాలంతో సంబంధం ఉంది. చాళుక్యుల తరువాత వివిధ రాజవంశాలు, పాలకులు, దాతలు ఆలయానికి విస్తరణలు, మార్పులు చేశారని చారిత్రక ఆధారాలు సూచిస్తున్నాయి.

కొల్హాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయ నిర్మాణ శైలి విషయానికొస్తే చాళుక్య ప్రభావంతో పాటు హేమాడ్ పంతి శైలికి సంబంధించిన లక్షణాలు కూడా కనిపిస్తాయి. భారీ రాతి నిర్మాణం, అద్భుతమైన స్తంభాలు, సూక్ష్మమైన శిల్పాలు, దేవతామూర్తుల ప్రతిమలు, అలంకార నక్షత్రాలు. ఇక గర్భగుడి విషయానికొస్తే అమ్మవారి విగ్రహం నల్లటి రాతితో రూపొందించబడి ఉంటుంది. సుమారు 3 అడుగుల ఎత్తున్న ఈ విగ్రహానికి 4 చేతులు ఉంటాయి. అమ్మవారి చేతుల్లో మాతులింగం లేదా మహాలుంగ్ అనే పండు, గద, డాలు, పానపాత్ర ఉంటాయి. విగ్రహం వెనుక సింహం కనిపిస్తుంది. సింహం అంటే శక్తి, ధైర్యం, రక్షణ. అంటే అమ్మవారి రూపంలోనే శక్తి, సంపద, ధైర్యం 3 కలగలిసిన భావన కనిపిస్తోంది.

కోల్హాపూర్ మహాలక్ష్మి ఆలయానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన అద్భుతం గురించి మాట్లాడుకుందాం. అదే కిరణోత్సవం. సంవత్సరంలో 2 సార్లు సూర్యాస్తమయ సమయంలో సూర్యకిరణాలు ఆలయ నిర్మాణంలోని ఒక నిర్దిష్ట మార్గం గుండా ప్రయాణించి అమ్మవారి విగ్రహాన్ని తాకుతాయి. ఈ దృశ్యం జనవరి 31 నుండి ఫిబ్రవరి 2 వరకు, ఇంకా నవంబర్ 9 నుంచి 11 వరకు జరుగుతుంది. ప్రతిరోజు ఆలయంలో వివిధ పూజలు, అభిషేకాలు, హారతులు జరుగుతాయి. ఇక్కడ నవరాత్రులకు ప్రత్యేక స్థానం ఉంది. 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి పూజిస్తారు. ఈ ఆలయ సముదాయంలో విష్ణుమూర్తి, శివుడు, గణేశుడు వంటి ఇతర దేవత సన్నిధులు కూడా ఉన్నాయి.

కోల్హాపూర్లో మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అనే మూడు శక్తి స్వరూపాలు ఉన్నాయి. కోల్హాపూర్ వెళ్ళినప్పుడు కేవలం మహాలక్ష్మి అమ్మవారి దర్శనమే కాదు, భవానీ మండపం, రంకాల సరస్సు, న్యూ ప్యాలెస్, జ్యోతిబా ఆలయం, పల్హానా కోట చూడవచ్చు. ఇక్కడికి చేరుకోవడానికి రోడ్డు, రైలు, విమాన మార్గాల్లో చేరుకోవచ్చు. విమానాశ్రయం రైల్వే స్టేషన్ నుండి ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. వాతావరణం దృష్ట్యా అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలంగా ఉంటుంది, కాబట్టి ఆ టైంలో వెళ్ళండి. చరిత్రకు, శిల్పకళకు నిలయమైన అమ్మవారి ఆలయ విశేషాలు తెలుసుకున్నారు ఈనాటి క్షేత్రదర్శిని. ఇదండి ఈనాటి క్షేత్రదర్శిని.

0: ఆకాశవాణి వివిధ భక్తి కేంద్రం, సమయం 7 గంటలు.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: ఈరోజు ఉదయం 7:15 ఆరోగ్య జీవనం, కిడ్నీ మార్పిడి అనే అంశం గురించి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి శ్రీ భూషణ్ రాజు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
1: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ యాడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీదట ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8, ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ hello@vividbharatihyd@gmail.com. hello@vividbharatihyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖ

0: లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి విబి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఈ రోజు ఉదయం 7:30 జనరంజనిలో మీకు నచ్చిన పాటలు వినాలి అనుకుంటే 0402324285 వాట్సాప్ ద్వారా మీ పాట వివరాలు, మీ వివరాలు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీకు నచ్చిన పాటని మేము వినిపిస్తాం.
2: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
3: ఉదయతార.
2: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
3: ఈ అభ్యుదయ తార.
2: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
3: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దవలసిన ఆవశ్యకత ఉందని మోదీ అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే వినూత్న మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. ఈ సమావేశానికి కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షత వహిస్తారు. ఈ సదస్సు అభివృద్ది చెందుతున్న టెక్నాలజీలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్తు నెట్వర్క్లు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరినీ కలుపుకుపోయే డిజిటల్ కనెక్టివిటీపై తమ అభిప్రాయాలు పంచుకోవడానికి బ్రిక్స్ సభ్య దేశాలకు ఒక వేదికను అందిస్తుంది. భారత్లో పర్యటిస్తున్న జపాన్

రక్షణ మంత్రి షింజిరో కొయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్ జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్ జపాన్ రక్షణ భద్రతా సహకారం ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద

రక్షణ భద్రతా సహకారం ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు, స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధాని వివరించారు. ఉభయ దేశాల ద్వైపాక్షిక రక్షణ సహకారంలో సాధించిన పురోగతిని రక్షణ మంత్రి కొయిజుమి ప్రధాని మోదీకి వివరించారు. ఈ ఏడాది జులైలో జరిగిన 16వ భారత్ జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం జపాన్ ప్రధాని సనే తకైచి భారత్ను సందర్శించినప్పుడు వారితో జరిపిన విస్తృత చర్చలను ప్రధానమంత్రి మోదీ గుర్తు చేసుకున్నారు. అలాగే భారత్ జపాన్ మధ్య రక్షణ రంగ సహకారంలో స్థిరమైన పురోగతిని ఆయన ప్రశంసించారు. జాంబియా అధ్యక్షుడిగా హకైండే హిచిలేమా తిరిగి ఎన్నికైన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. జాంబియాతో భారత్కు ఉన్న బహుముఖ భాగస్వామ్యాన్ని ఎంతో విలువైందిగా భావిస్తున్నట్టు మోదీ పేర్కొన్నారు. భారత్ జాంబియా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు అధ్యక్షుడు హిచిలేమాతో కలిసి పనిచేయడానికి తాను ఎదురుచూస్తున్నానని మోదీ అన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ ఆర్ సుభాష్ రెడ్డి నేతృత్వంలో 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో పంజాబ్, హర్యానా హైకోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రవిశంకర్ ఝా, ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ శాలిందర్ కౌర్, మాజీ సీబీఐ డైరెక్టర్ రిషికుమార్ శుక్లా, రిటైర్డ్ మేఘాలయ డీజీపీ ఎల్ఆర్ బిష్నోయ్ సభ్యులుగా ఉంటారని ధర్మాసనం పేర్కొంది. ఈ హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీ నిర్వహించే విచారణ కేవలం ఒకసారి జరిగే ప్రక్రియగా ఉండకూడదని అత్యున్నత ధర్మాసనం స్పష్టం చేసింది. లద్దాఖ్లో జమ్మూకాశ్మీర్ హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ విషయాన్ని తెలియజేస్తూ లద్దాఖ్లోని మారుమూల ప్రాంతాల్లో నివసించే ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందేలా ఈ నిర్ణయం తోడ్పడుతుందని పేర్కొన్నారు. లద్దాఖ్ సర్వముఖాభివృద్దికి, రాజ్యాంగ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని అమిత్ షా అన్నారు. దేశాభివృద్దికి సివిల్ సర్వీసులు ఎంతో కృషి చేశాయని, అట్టడుగు స్థాయిలో విధానాలను అమలు చేయడంలో అవి ఒక ముఖ్యమైన అనుసంధానకర్తగా పనిచేస్తాయని ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ అన్నారు. ఉత్తరాఖండ్లోని ముస్సోరీలో 2024 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్ ట్రైనీల ఫేజ్ 2 శిక్షణ ముగింపు వేడుకలనుద్దేశించి ప్రసంగిస్తూ నిజాయితీ, నైతికత అనేవి ప్రజాసేవకు పునాది అన్నారు. అధికారము, హోదా ద్వారా నిజమైన నాయకత్వాన్ని అంచనా వేయలేమని, కష్టమైన పరిస్థితుల్లో కూడా నైతికతతో ప్రవర్తించే సామర్థ్యమే నిజమైన నాయకత్వాన్ని చాటుతుందని అన్నారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026 పురుషుల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ, మలేసియాకు చెందిన జునైది ఆరిఫ్, రాయ్ కింగ్ జంటపై 21-23, 21-19, 21-17 తేడాతో విజయం సాధించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్స్లో ఈ భారత జోడీ చైనాకు చెందిన లియాంగ్ వైకెంగ్, వాంగ్ చాంగ్ జంటతో తలపడుతుంది. మహిళల డబుల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లో ట్రిసా జాలీ, గాయత్రి గోపీచంద్ జోడీ జపాన్కు చెందిన రిన్ ఇవానాగా, కియే జంటను 21-16, 21-12 తేడాతో ఓడించింది. ఈరోజు జరిగే క్వార్టర్ ఫైనల్ పోరులో ఈ భారత జోడీ చైనాకు చెందిన జియా యీఫాన్, జాంగ్ షు జియాన్ జంటతో తలపడుతుంది. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది.

0: జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. ప్రభుత్వ అభివృద్ది ఆధారిత విధానం వల్ల గత 12 సంవత్సరాల్లో ఈశాన్య భారతదేశం సాధించిన పరివర్తన అత్యంత కీలకమైన ఫలితాల్లో ఒకటని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. గత 12 సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో సాధించిన పురోగతి భౌగోళిక సవాళ్లను అధిగమించడానికి, భవిష్యత్ అభివృద్దికి అడ్డంకి కాకుండా ఉండేలా చూడడానికి నిరంతర విధానపరమైన దృష్టిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలు తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీలతో పాటు పలు అంశాలపై చర్చిస్తారు. ఢిల్లీలో ఇటీవల విద్యార్థి నిరసనకారులపై పోలీసు చర్యలు, అలాగే పోలీసు సిబ్బందిపై జరిగిన దాడి అంశాలను పరిశీలించడానికి 5 సభ్యులతో కూడిన హైపవర్డ్ ఎంక్వైరీ కమిటీని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు ఆరోగ్య జీవనం. కిడ్నీ మార్పిడి అనే అంశం గురించి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి శ్రీ భూషణ్ రాజు గారితో సంభాషణ మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ శంకసారి.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ మార్పిడి ఈ అంశం గురించి తెలియజేయడానికి నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సీనియర్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ నెఫ్రాలజీ హెడ్, అసోసియేట్ డీన్ డాక్టర్ డి శ్రీభూషణ్ రాజు గారు మన స్టూడియోస్కి వచ్చేసారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి.
1: నమస్తే అండి.
0: డాక్టర్ గారు, ప్రస్తుత కాలంలో జీవన శైలిలో మార్పులు రావడం కావచ్చు, ఆనువంశికంగా వచ్చే సమస్యలు కావచ్చు, ఏదో కారణం చేత కిడ్నీ సమస్యాత్మకమైనప్పుడు, ట్రీట్మెంట్కి బాగుపడని పరిస్థితి వచ్చినప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్ చెప్తుంటారు. అసలు ఈ కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఏ ఏ పరిస్థితుల్లో అవసరం పడుతుంది?
1: ప్రపంచం మొత్తంలో కూడా మన భారతదేశంలో కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళ సంఖ్య అధికంగా ఉంటుంది. దాంట్లో పెద్ద ఆశ్చర్యం ఏమీ లేదు, ఎందుకంటే కిడ్నీలను ప్రధానంగా పాడు చేయగలిగే గుణం ఉన్నటువంటి జబ్బు డయాబెటీస్ మన భారతదేశంలో అధికంగా ఉంటుంది. అయితే వీరందరూ కూడా ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి అర్హులు కాకపోవచ్చు కాక, ఎందుకంటే డయాబెటీస్ అనేటువంటి వ్యాధి కేవలం కిడ్నీలను మాత్రమే కాదు ఇతరత్ర అవయవాలను కూడా పాడు చేస్తుంటుంది. కాబట్టి బహుశా అందులో అనేకులు ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి అర్హులు కాకపోవచ్చు. అలా కాకుండా ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే అనువంశికంగా వచ్చే జబ్బులు, అనగా ఆటోజోమల్ డామినెంట్ పాలిసిస్టిక్ కిడ్నీ డిజీజ్, అటువంటి జబ్బులు, అధిక రక్తపోటు వల్ల వచ్చే జబ్బులు, రకరకాల మందుల ద్వారా, ఇన్ఫెక్షన్ల ద్వారా, రకరకాల ఇతరతర జబ్బుల ద్వారా కేవలం కిడ్నీలను మాత్రమే ప్రభావితం చేసి పాడు చేసే అనేక జబ్బుల వల్ల కూడా కిడ్నీలు పాడవుతూ ఉంటాయి. అయితే కిడ్నీ జబ్బు అనేది కేవలం కొన్ని వారాలకి నెలలకు సంబంధించినటువంటి కాదు, అత్యంత దీర్ఘకాలిక వ్యాధుల్లో ఇది కూడా ఒకటి. అనగా ఈ సమస్య అనేక సంవత్సరాలుగా ఉంటుంది. కాబట్టి ఆయా కాలంలో వాళ్ళు అటువంటి సందర్భంలో అనేక మందులు తీసుకుంటూ శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండాల్సిన అవసరం ఉంటుంది. ప్రపంచంలో ఇప్పుడు మనకి అనేకమైనటువంటి మంచి మంచి మందులు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే, ఒక తక్కువ స్థాయిలో కిడ్నీ పాడైన క్రమంలో, ఉదాహరణకి 10%, 5%, 20% పాడైనప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే అప్పుడు వాళ్ళు మొదలుపెట్టినటువంటి మందులు దాదాపుగా వాళ్ళకి 15-20 సంవత్సరాలకి పైగా కిడ్నీ పూర్తిగా పాడు కాకుండా వాళ్ళ శరీర ధర్మాన్ని కాపాడుతూ కిడ్నీ యొక్క జబ్బు నెమ్మదించేలా చేస్తూ ఉండే పరిస్థితి మనకి ఇప్పుడు ప్రస్తుతం ఉంది. కాబట్టి ఎప్పుడు కూడా కిడ్నీ జబ్బు మనకు ఉంది అని తెలిసినప్పుడు నిరుత్సాహపడాల్సినంత అవసరం ఏమీ లేదు. అందులో రెండో భాగం, డయాలసిస్ చేసుకుంటున్న తర్వాత కూడా అనేక మంది అనేక సంవత్సరాలుగా జీవించి ఉండే అవకాశం కూడా మనకు ఉంది. ప్రస్తుతం ఉన్నటువంటి శాస్త్రీయ పరిశోధనలో మనకి కొత్తగా వచ్చినటువంటి మందుల రీత్యా, అలాగే టెక్నాలజీ

0: రీత్యా మనకి మంచి డయాలసిస్ మిషన్లు కానీ, అలాగే ఆర్టిఫిషియల్గా కృత్రిమంగా ఉండే డయాలిసిస్ల ద్వారా కానీ మనకి జీవితం చాలా అద్భుతంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవేవి కాదు, కేవలం కిడ్నీకి కిడ్నీ మాత్రమే ప్రత్యామ్నాయం కాబట్టి మనం కిడ్నీ మార్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అలా అని చెప్పి కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళందరూ కూడా కిడ్నీ మార్పిడి చేసుకోవడానికి అర్హత సాధించినటువంటివి ఏమీ కాదు. ఈ విషయాన్ని అందరికీ తెలియాలి. ఎందువల్ల అంటే చాలామంది చాలా తొందరగా కిడ్నీ మార్చుకోవాలనో, లేదా మాకు ఇతరత్ర సమస్యలు చాలా ఉన్నాయి, నాకు గుండె సరిగ్గా లేదు, మెదడు బాగా లేదు, లివర్ కూడా బాగా లేదు, ఇతరత్ర అలవాట్ల వల్ల చేత నేను ఆరోగ్యంగా అంత బాగా లేను, కేవలం కిడ్నీ మార్పిడి చాలా సులభం కాబట్టి కిడ్నీ ఒకటి మార్చుకుంటానని అనుకుంటూ ఉంటారు. కేవలం కిడ్నీ మార్పిడి ఒకటి మాత్రమే కాదు, వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి అనేక ధర్మాలు పాడైనప్పుడు చాలామంది సూట్ కారు. కాబట్టి ఎవరైనా మీ బంధువులు కిడ్నీ పాడైపోయింది కాబట్టి మీరు కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోండి అని సలహా ఇవ్వడం చాలా తొందరగా చేస్తూ ఉంటారు. కాకపోతే ఏంటంటే అందరికీ సూట్ కాదు, అందరూ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, కొద్దిమంది మాత్రమే ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకోవడానికి అర్హులవుతారని చెప్పడం అనేది మా ఉద్దేశం. ఇక్కడ వాళ్ళు కిడ్నీ మార్చుకున్నటువంటి వాళ్ళు, మార్చుకోవాలనుకుంటే వాళ్ళు మొట్టమొదటి నుంచి కూడా ఎప్పుడైతే కిడ్నీ పాడైందని తెలుస్తుందో అప్పటి నుంచి కూడా వాళ్ళ శరీర ధర్మాన్ని కాపాడుకుంటూ ఉండడం ద్వారా మాత్రమే వాళ్ళు కిడ్నీ మార్పిడి తర్వాత కూడా చాలా మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని గడపగలుగుతారు.
1: డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా కిడ్నీ సమస్య అనేది దీర్ఘకాలికంగా ఉండి అది రీప్లేస్మెంట్ తప్పదు అన్న పరిస్థితి వచ్చినప్పుడే రీప్లేస్ చేస్తారు. ప్రస్తుతం ఉండే ఆధునిక వైద్య విజ్ఞానం వల్ల చాలా కాలము కేవలం మెడిసిన్తోని జీవనశైలిలో మార్పులతోని కిడ్నీ ఫంక్షనింగ్ని కాపాడుకోవచ్చు అంటున్నారు. ఇప్పుడు హార్ట్ అటాక్ ఎలా వస్తుందో అలాగే సడన్ గా కిడ్నీలో సమస్యలు ఏమైనా ఉంటాయా?
0: దాదాపుగా కిడ్నీ పాడైందన్న విషయాన్ని చాలా మంది ఇక జీవితకాలానికి అది పూర్తిగా పాడైపోయినట్టే ఇక కిడ్నీ మార్చుకోవాలనే అపోహతో కూడా చాలా మంది వచ్చి అడుగుతూ ఉంటారు. కిడ్నీ పాడవడం అనేది అనేక అంశాలు ప్రభావితం చేసి అది దీర్ఘకాలికంగానా లేదా తాత్కాలికంగానా లేదా దీర్ఘకాలికంగా కొద్దిగా బాగలేని సమయంలో తాత్కాలికంగా చాలా పెద్ద మొత్తంలో పాడైన సందర్భమా అని చెప్పి మేము వాళ్ళతో విశ్లేషిస్తూ చెప్తూ ఉంటాం. ముఖ్యంగా వీటిని మనము అక్యూట్ కిడ్నీ ఇంజురీ అంటే ఒకటి అంటాం. అక్యూట్ కిడ్నీ ఇంజురీలో మీరు హార్ట్అటాక్ సడన్గా ఉన్నపళంగా వచ్చింది అంటారు. నిజానికి హార్ట్అటాక్ కూడా ఒకేసారి ఉన్నపళంగా మీకు బయటపడుతుంది, కాకపోతే అది కూడా దానికి దీర్ఘకాలికంగా అంతర్గతంగా రక్తనాళాల వ్యవస్థ, గుండెకి వెళ్లే రక్తాల వ్యవస్థలో మార్పులు చాలా నెమ్మదిగా నిశ్శబ్దంగా జరుగుతూ ఉన్నపళంగా ఒక్కసారి బయటపడిపోతూ ఉంటుంది. ఇక్కడ కిడ్నీ ప్రాబ్లం కూడా వాళ్ళ శరీరంలో ఏదో ఒక ధర్మం సరిగా లేకపోతేనో, లేదా వాళ్ళ శరీరానికి జన్యుపరమైన నేపథ్యంలోనో, లేదా వాళ్ళ అలవాట్ల రీత్యానో వాళ్ళకి తొందరగా కిడ్నీ పాడే అవకాశం ఉంది అని అనుకున్నప్పుడు, ఇలా దాదాపుగా తాత్కాలికంగా పాడవుతుంది కాబట్టి తిరిగి దానికి ఒక అవకాశం ఇస్తే అప్పటిదాకా కిడ్నీ చేసే పనిని మనం డయాలసిస్ రూపంలో నిర్వర్తిస్తే బహుశా కొన్ని రోజుల్లో కిడ్నీ పూర్తిగా బాగే అవకాశం ఉంటుంది. అయితే వీరిలో కూడా బాగే అవకాశం, పూర్తిగా పాడే అవకాశం ఉంది అనుకున్న వాళ్ళు సైతం ఒక 30% మంది చాలా నెమ్మదిగా నిశ్శబ్దంగా కాలక్రమేణా చాలా దీర్ఘకాలిక వ్యాధిగా పరిణమించి తర్వాత కొన్నేళ్ల తర్వాత మళ్ళీ కిడ్నీ పూర్తిగా పాడే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఉన్నపళంగా మీకు కనిపించిన వాళ్ళలో దాదాపుగా అనేక మంది బాగా కోలుకుంటారు. కాబట్టి మీరు ఎప్పుడైతే కిడ్నీ ఫెయిల్ అయింది, డయాలసిస్ చేసుకోండి అవసరమవుతుంది మీకు అని చెప్పి చెప్తారో, అటువంటి సందర్భంలో మీరు పూర్తిగా భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా పెద్దవాళ్ళలో కానీ కొంతమందిలో, మనం ఇంటెన్సివ్ కేర్లో మొట్టమొదటిసారిగా మీరు అడ్మిట్ అయినప్పుడు డాక్టర్లు మీ కిడ్నీ బాగలేదు, డయాలసిస్ చేసుకోండి అనగానే ఇక వెంటనే కిడ్నీ డయాలసిస్ ఎందుకండి చేసుకోవడం, కిడ్నీ మార్చుకుంటే అయిపోతుంది కదా అనే గమ్మత్తైన ఆలోచన కూడా తీసుకొస్తూ ఉంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, కిడ్నీ మార్పిడి కేవలం దీర్ఘకాలిక వ్యాధిగా ఉండి ఇకపై కిడ్నీ ఏ రూపంలో కూడా తిరిగి బాగా కాదు. దీనికి ప్రత్యామ్నాయంగా డయాలసిస్ కానీ కిడ్నీ మార్పిడి కానీ మనం చేయాలనుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక వర్గంలో మాత్రమే మనం కిడ్నీ మార్పిడి చేస్తాం. ముఖ్యంగా ఇంటెన్సివ్ కేర్లలో తాత్కాలికంగా కొద్ది కాలం మాత్రమే కిడ్నీ పాడైన వాళ్ళు బాగే అవకాశం ఉంటుంది. కాబట్టి కిడ్నీ పాడైందని చెప్తేనో, కిడ్నీ పూర్తిగా పాడైందని అంటేనో, మీకు డయాలసిస్ అవసరం అవుతుంది అని డాక్టర్లు చెప్తేనో మీరు ఎటువంటి భయాందోళనకి గురి అవ్వాల్సిన అవసరం ఏమీ లేదు.
1: డాక్టర్ గారు, మీరు ఇంతకుముందు అన్నారు డయాబెటీస్ వల్ల, హైపర్ టెన్షన్ వల్ల కూడా కిడ్నీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం మన భారతదేశంలో, ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఈ డయాబెటీసు, బీపీ అనేది ఇంట్లో చుట్టాల్లాగా, అక్క చెల్లెల్లాగా చేరి ప్రతి ఒక్క కుటుంబంలో చాలా మంది ఇబ్బంది పెడుతున్నారు. అయితే వీటి పట్ల ఏ జాగ్రత్త తీసుకోకపోతే కిడ్నీ నష్టమయ్యే అవకాశం ఉంటుంది, ఏ ఏ జాగ్రత్తలు కనుక మనం తీసుకున్నట్లయితే కిడ్నీ నష్టం కాకుండా కాపాడుకోగలమంటారు?
0: శరీరంలో ఏదైనా ఒక జబ్బు వచ్చిన తర్వాత అది మనకి ఎంత హాని చేయాలి, ఏ విధంగా హాని చేయాలి, ఎంత మేరకు హాని చేయాలి, ఎంత కాలంలో హాని చేయాలి అనే అనేక అంశాలు కేవలం ఆ జబ్బు రీత్యా మాత్రమే కాకుండా వాళ్ళ జన్యుపరమైన నేపథ్యము, వాళ్ళ శరీర యొక్క ధర్మము, అలాగే వాళ్ళకు ఉన్నటువంటి అలవాట్లు, అటువంటి పద్ధతులు కూడా వాటిని నిర్ణయిస్తూ ఉంటాయి. ఉదాహరణకి ఒక కుటుంబంలో జన్యుపరమైన కారణం చేత వాళ్ళకి డయాబెటీస్ రావాలని అనుకోండి, వాళ్ళు ఒక 3 అన్నదమ్ములు ఉంటారు. అందులో ఒక అన్నకి బహుశా అతను ఒక ఆఫీసర్లాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చునే ఒక అవకాశం రావచ్చు, లేదా 2 అతనికి దాకా బాగా స్మోకింగ్ చేసే అలవాటు ఉండవచ్చు, 3 అతనికి ఇటువంటి అలవాట్లు ఏమీ లేవు. 3 డయాబెటీస్ అనేది జన్యుపరమైన నేపథ్యం చేతిలో అతనికి రావాల్సిన అవసరం ఉన్నప్పుడు, ముఖ్యంగా ఎటువంటి శారీరక శ్రమ లేకుండా అలాగే కూర్చుని కేవలం ఆహారం తీసుకుంటూ ఎటువంటి శ్రమ లేకుండా గడుపుతున్నారో, బహుశా వాళ్ళకి 30-35 ఏళ్ళ వయసులోనే రావచ్చు. స్మోకింగ్ చేసే వాళ్ళకి బహుశా 40-45 ఏళ్ళు రావచ్చు. చిన్నవాడికి ఎవరైతే ఉంటే ఎటువంటి అలవాట్లు లేవో ఆరోగ్యకరంగా చాలా మంచిగా ఉంటాడో మంచి

0: వారు కలిగి ఉంటారో వాళ్ళకి సైతం డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే ఒక 60-65 ఏళ్ళు దాటిన తర్వాత వస్తుంది. అంటే కేవలం మనకు ఒక ఆరోగ్య నేపథ్యం, అనారోగ్య నేపథ్యమే అందాం. అనారోగ్య నేపథ్యం మనకు ఉండడం మాత్రమే కాదు, మన అలవాట్లు, ఆచరణ కూడా మన ప్రభావితం చేస్తాయని చెప్పడం అనేది నా ఉద్దేశం. కాబట్టి మంచి ఆరోగ్య లక్షణాలు కలిగి ఉన్నప్పుడు మన జన్యువుల్లో మార్పులు వచ్చినా మన అలవాట్లు వాటిని ప్రభావితం చేసి మంచి మార్గంలోకి వెళ్ళగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని కాపాడుకునే ప్రయత్నం చేయాలి. మీరు అన్నట్టుగా అధిక రక్తపోటు, డయాబెటీస్ ఈ రెండు కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా కిడ్నీలను బాగా పాడు చేస్తూ ఉన్నాయి. డయాబెటీస్ వల్ల, అధిక రక్తపోటు వల్ల మన భారతదేశంలో దాదాపుగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో 40% మంది, అధిక రక్తపోటు ఉన్న వాళ్ళలో దాదాపుగా 60-70% మంది కిడ్నీ పాడు చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో కాబట్టి మొట్టమొదటి రోజు నుంచి ఎప్పుడైతే మీకు డయాబెటీస్ కానీ బీపీ కానీ షుగర్ కానీ ఉన్నాయని తెలుస్తుందో, షుగర్ కంట్రోల్ మాత్రమే నేను చేసుకున్నానండి అంటూ ఉంటారు. 20 ఏళ్లుగా మీరు ఎప్పుడు కిడ్నీస్ అనేది పరీక్షలు చేయించుకోలేదా అంటే, నేను అనుకోలేదండి కేవలం షుగర్ మాత్రం చూసుకుంటున్నాను అంటే, అక్కడ కేవలం షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం అన్నది ప్రధాన ఉద్దేశం అయినప్పటికీ కూడా కేవలం షుగర్ కంట్రోల్ మాత్రమే లొంగిపడి ఉండేది కాదు. అది నెమ్మదిగా నిశ్శబ్దంగా ఇతర అవయవాలను కూడా పాటు చేయగలుగుతుందనే విషయము, అవగాహన కూడా మొదటి నుంచి కూడా తెలియాలి. అలాగే అధిక రక్తపోటు కూడా, ముఖ్యంగా 40 సంవత్సరాల లోపల ఎవరికైనా కూడా అధిక రక్తపోటు ఉందంటే వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ సంబంధించిన ఆరోగ్య పరిస్థితి ఏంటో వాకప్ చేయాలి ఒక్కసారన్నా కూడా. చాలామంది 10 ఏళ్లుగా 5 ఏళ్లుగా, ముఖ్యంగా 24-25 ఏళ్ల పిల్లలు ఒక 2-3 ఏళ్ల తర్వాత మా దగ్గరకు వచ్చేసి, నాకు 2-3 ఏళ్లుగా బీపీ ఉందండి, ఇప్పుడు నా కిడ్నీ పాడైందని చెబుతున్నారు, నేను ఊహించలేదు అని అంటూ ఉంటారు. నిజానికి 24-25 ఏళ్ల పిల్లవాడికి బీపీ బాగా ఉందని అంటే తప్పనిసరిగా వాళ్ళ కిడ్నీ ఆరోగ్యంగా లేదనే దాని అర్థం. 40-45 లోపల ఎవరికైనా బీపీ ఉన్నా వాళ్ళ కిడ్నీ అనారోగ్యంగా ఉందని, బహుశా కొంతమందిలో అనేక మందిలో అది కిడ్నీ పాడే అవకాశం తర్వాత పరిణమిస్తుందని చెప్పి తెలుసుకోవడం కూడా చాలా మంచిది. ఈ 2 జబ్బుల వల్ల కిడ్నీలు పాడైపోతున్నప్పుడు మొదటిగా గుర్తించడం ద్వారా దాన్ని నెమ్మదించే విధంగా మందులు వాడొచ్చు.
1: డాక్టర్ గారు, మీరు అన్నట్టుగా కేవలం ఒక డయాబెటీస్ కంట్రోలు, ఒక బీపీ కంట్రోలు చేస్తున్నారనకుండా వాటి వల్ల లేదా ఇతర కారణాల వల్ల కిడ్నీ కూడా డ్యామేజ్ అవుతుందన్న పరిస్థితి తెలుసుకోవాలంటే ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ ఏమైనా చేయాలా?
0: దాదాపుగా అనేక జబ్బులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, వాటికి ఎటువంటి గొప్ప వ్యాధి లక్షణాలు ఉండవు. కాబట్టి మనం ప్రతి ఒక్కరం కూడా ఎవరికైతే ప్రాబ్లం ఉంటుంది, రాబోతోంది అని అనుకుంటామో వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇటీవల కాలంలో భారత ప్రభుత్వం నియమించినటువంటి ఒక పార్లమెంటరీ బృందం మన భారతదేశంలో 20 ఏళ్లు దాటిన వాళ్ళందరికీ కూడా తప్పనిసరిగా కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నొక్కి చెప్పింది. ఎందువల్ల అంటే కిడ్నీ వ్యాధి కేవలం వ్యక్తికి కానీ కుటుంబానికి కానివంటి ఆరోగ్య సమస్య కాకుండా ఒక సమాజానికి సంబంధించిన పెద్ద ఆరోగ్య సమస్య. ఎందుకు పరిణమిళ్ళింది అంటే దాని సంబంధించిన చికిత్సా విధానాలు దీర్ఘకాలికంగా ఉండడం చేతనో లేదా ఆర్థికంగా చాలా పెద్ద సమస్యలు అవ్వడం చేతనో ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కూడా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. మన తెలంగాణ రాష్ట్రంలో కేవలం 100-120 కోట్లు కేవలం డయాలసిస్ అనబడే ఒక ప్రక్రియ కోసం మన ఆరోగ్యశ్రీ ద్వారా ఖర్చు పెడుతున్నట్టుగా మన గణాంకాలు చెబుతున్నాయి. అంటే ఏమిటంటే ఒక చిన్న ప్రక్రియకే మనం కొన్ని 1000 కోట్లు ఖర్చు పెట్టగలుగుతున్నాము అని అంటే అనేక జబ్బులు ఉంటాయి, మరి వాటికి సంబంధించి మనకి ఆర్థికంగా ఒక పెద్ద దుష్ప్రభావం మన జీవితం మీద పడిపోతుంది. కాబట్టి తప్పనిసరిగా మనం వీటన్నిటి కూడా నివారించాల్సిన అవసరం ఉంటుంది. సో కాబట్టి ముందస్తు చర్యగానే మనం స్క్రీనింగ్ చేసుకోవాలి. అంటే భారత పార్లమెంటరీ బృందం మనకు చెప్పినట్టుగా ఒక 20 ఏళ్లు దాటిన వాళ్లే కాదు, ప్రత్యేకంగా ఉన్నటువంటి కొన్ని అంశాల రీత్యా కొంతమంది ఎక్కువగా పరీక్షలు చేయించుకోవాల్సిన వస్తుంది. ముందు నేను చెప్పినట్టు డయాబెటీస్ ఉన్నటువంటి వాళ్ళు, అధిక రక్తపోటు ఉన్నటువంటి వాళ్ళు, 40 సంవత్సరాల లోపల ఈ జబ్బులు వచ్చినటువంటి వాళ్ళు తప్పనిసరిగాను, అలాగే ఊబకాయంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు, స్మోకింగ్, ఆల్కహాలిజం లాంటి అలవాట్లు ఉన్నటువంటి వాళ్ళు, దీర్ఘకాలిక వ్యాధులైనటువంటి చర్మ వ్యాధులు కానీ, అలాగే కీళ్లవాతంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు కానీ, లేదా చిన్న వయసులో హార్ట్అటాక్ కానీ పక్షవాతం లాంటి వాళ్ళు కానీ వచ్చినటువంటి వాళ్ళు కానీ, అలాగే అత్యంత ప్రధానంగా వారి కుటుంబ సభ్యుల్లో ముఖ్యంగా రక్త సంబంధికుల్లో ఎవరికైనా కూడా కిడ్నీ జబ్బులు ఉన్నాయి అని నిర్మిత్తంగా తెలుసుకున్నటువంటి వాళ్ళు కానీ తప్పనిసరిగా వాళ్ళు 20 ఏళ్ల ముందు కూడా వాళ్ళు పరీక్షలు చేయించుకోవచ్చు. ఉదాహరణకి నా పేషెంట్స్ యొక్క పిల్లలు ఎవరైతే వస్తారో వాళ్ళ ఊబకాయం ఉన్నా, వాళ్ళ ఎవరికైనా స్మోకింగ్ అలవాటున్నా, లేదా వాళ్ళు అనవసరంగా చీటిమాటికి విచారణ లేకుండా మందులు వాడుకుంటున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉందని నాకు తెలిస్తే నేను వాళ్ళని తీవ్రంగా మందులు ఇస్తూ ఉంటాను, వాళ్ళకి చెబుతూ ఉంటాను కూడా. జన్యుపరమైన నేపథ్యం అన్నది దాదాపుగా ప్రతి జబ్బుకున్నట్టుగానే కిడ్నీ జబ్బు కూడా ఉంటుంది. సో కాబట్టి ఎవరైతే రక్త సంబంధికుల్లో మనకి కిడ్నీ జబ్బు ఉందని తెలుస్తారో వాళ్ళు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేసుకోవాలి. కేవలం మీకు వ్యాధి లక్షణాలు బయటపడిన తర్వాతే నేను పరీక్షలు చేయించుకుంటాను అనుకోవడం అనేది ఒక పెద్ద అపోహ. ఎందుకంటే కిడ్నీ మాత్రమే కాదు, దాదాపుగా అనేక పెద్ద జబ్బులు, దీర్ఘకాలిక వ్యాధులు చాలా నిశ్శబ్దంగా ఉంటాయి, ఎటువంటి వ్యాధి లక్షణాలు బయట కనిపించవు. కాళ్ళు వాయడం, మొహం వాయడం కానీ, మూత్రంలో మార్పులు రావడం కానీ, అధికంగా రాత్రిపూట అనేక సార్లు లేచి మూత్రానికి వెళ్లాల్సిన అవసరం కానీ, ఇవన్నీ మీకు చాలా ఆలస్యంగా మొదలవుతాయి. ఉదాహరణకి కిడ్నీ 50-60% పాడైన తర్వాత కానీ మీకు రక్త పరీక్షల్లో కొంచెం కొద్దిగా మార్పు కనిపించదు. మీకు కేవలం ఆ లక్షణాల ద్వారా మీరు డాక్టర్కి వెళ్ళాలనుకుంటే అది కనీసం 70-80% పాడైన తర్వాత మాత్రమే కిడ్నీ వ్యాధిలో మీకు లక్షణాలు కనపడతాయి. అప్పటికి కొద్ది మందికి కాళ్ళవాపులు వస్తాయి. నిజానికి నిశ్శబ్దంగా పాడవుతూ ఏళ్ల తరపు ఉన్నటువంటి జబ్బు కాళ్ళవాపుల ద్వారా కూడా కనిపించదు. కాబట్టి తప్పనిసరిగా మీరు స్క్రీనింగ్ మాత్రమే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఎవరైతే వాళ్ళకి జన్యుపరమైన మార్పుల చేత వాళ్ళ కుటుంబంలో వాళ్ళకి కిడ్నీ జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందనుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా స్క్రీనింగ్ చేసుకోవాలి.

0: నిజానికి ఇది పెద్ద ఖరీదైనటువంటి పరీక్షలు కూడా ఏమీ కాదు. వాళ్ళు ఒక రక్త పరీక్ష చేయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాంట్లో యూరియా క్రియేటిన్ అనబడే రెండు రక్త పరీక్షలు ప్రధానంగా కిడ్నీ యొక్క ఆరోగ్య పరిస్థితి తెలియజేస్తూ ఉంటాయి. అలాగే సాధారణ మూత్ర పరీక్షలో మీకు మూత్రంలో ప్రోటీన్ పోతుంది లేదా ఎర్ర రక్త కణాలు కానీ తెల్ల రక్త కణాలు కానీ కనపడుతున్నాయి అనుకున్నప్పుడు వాళ్ళు మళ్ళీ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ రెండింటిలో ఏదో కొద్ది మార్పు కానీ చూచాయిగా మీకు అనుమానం కానీ కలిగినప్పుడు మీరు అల్ట్రాసౌండ్ స్కాన్ చేయించుకోండి. అల్ట్రాసౌండ్లో కిడ్నీ యొక్క ఆకారం ఎలా ఉంది అనేది దాదాపుగా చెప్పగలుగుతోంది. కిడ్నీ యొక్క పనితనాన్ని అల్ట్రాసౌండ్ చెప్పకపోయినప్పటికీ కూడా కిడ్నీ యొక్క ఆకారంలో మార్పు ఉంది అని అంటే పనితనంలో తద్వారా కొన్ని సందర్భాల్లో కొన్ని ఏళ్ల తర్వాత అయినా సరే మార్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కిడ్నీ యొక్క ఆకారాన్ని చూసుకోవడం కూడా మనకు చాలా మంచిది. నిజం చెప్పాలంటే అధిక రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ అధికంగా ఉండడం కూడా కిడ్నీ యొక్క పనితనానికి బాగాలేదు అని చెప్పే సూచికగా నేను భావిస్తూ ఉంటాను. కాబట్టి బీపీ ఉన్నటువంటి వాళ్ళు తప్పనిసరిగా కిడ్నీ సంబంధ పరీక్షలు చేయించుకోవాలి.
1: డాక్టర్ గారు, మీరు చెప్పిన దాన్ని బట్టి ఒక సిబిపి, ఈఎస్ఆర్, సీరం క్రియాటినిన్, బ్లడ్ యూరియా, అవసరాన్ని బట్టి అల్ట్రాసౌండ్ స్కాన్, ఈ బేసిక్ టెస్ట్ చేయించుకున్నట్లయితే మన కిడ్నీ సమస్య బారిన పడుతుందా లేదా అన్న విషయం తొలినాళ్ళలోనే గుర్తించే అవకాశం ఉంటుంది. మంచి వైద్యం విధానం ద్వారా అది పాడవకుండా కాపాడుకునే పరిస్థితి కూడా ఉందంటారు.
0: అవునండి,
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ శ్రీభూషణ్ రాజు గారు. నమస్కారం అండి.

మీరింతవరకు ఆరోగ్య జీవనం శీర్షికన కిడ్నీ మార్పిడి అనే అంశం గురించి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి శ్రీ భూషణ్ రాజు గారితో సంభాషణ మొదటి భాగం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకుసారి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 7:31. మరికొద్ది క్షణాల్లో జనరంజని శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటారు.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 0402324085252 నెంబర్కి చిత్రం, పేరు, పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాము. మొదటగా అవతారం చిత్రం నుండి వేవేల జేజేలివే అనే పాటను వినిపించమని కోరుతున్నారు నార్కెట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి భూమిదేని లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్. కొత్తగూడెం డిస్టిక్ ఇల్లందు నుండి రాజేష్ ఖన్నా, చిన్నా పాసి, అనితారాజ్, సునీతారాజ్, భానురాజ్, అమిత్ ఖన్నా, అమ్మి. వీరి కోసం అవతారం చిత్రం నుంచి చిత్ర కోరస్ పాడిన పాట. జొన్న విత్తుల సాహిత్యానికి ఘంటాడి కృష్ణ సంగీతం.

0: వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఈ పాట వినిపించడం జరిగింది. వాట్సాప్ ద్వారా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు తెలియజేస్తున్న శ్రోతలందరికీ కూడా వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు.
1: ప్రగతి.

0: ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై.
1: మీట్ ద స్టార్
2: ఆకాశవాణి వివిధ భారతి. మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. తర్వాతి పాటని కోరిన వారు ఉయ్యాల జంపాల చిత్రం నుంచి ఓ పోయే పోయే చిన్నదాన అనే పాటను వినిపించమంటున్నారు పద్మారావు నగర్ నుండి హనుమంతరావు రియాజ్ రాజు. పీర్సాదిగూడ నుంచి అనీష్ స్మైలీ పెద్దరాజు విను మరియు కుటుంబ సభ్యులు. సుజాత ఆర్ గణేష్ లిఖిత యతీష్ అజయ్ లీల పూజ విస్మయ పూర్విక్ విమర్శ్ రాజాజీనగర్ బెంగళూరు నుండి కోరుతున్నారు. ఇప్పుడు మీకోసం ఉయ్యాల జపాల చిత్రం నుంచి ఘంటసాల పాడిన పాట ఆరుద్ర, సాహిత్యానికి పెండ్యాల సంగీతం.

0: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైనది తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా.

0: అంటే చిన్న దొరగారు అయిందా షాపింగ్?
1: మమ్మీ నేను
0: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మీకు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనిపిస్తే 0402324085252 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాము. తర్వాత పాటని కోరుతున్న వారు రంగారెడ్డి జిల్లా కానుగల గోపాల్, మహేశ్వరి ఏదైనా ఒక మంచి పాటను వినిపించండి అంటున్నారు. చిత్రం రహస్యం గీతం శ్రీలలిత శివజ్యోతి అనే పాటను వినిపించబడినారు చందానగర్ శ్రోత భమిడిపాటి వెంకటేశ్వరరావు. వీరికోసం ఆ పాట

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: వశంతో నింపే భక్తిగీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: ఆకాశవాణి వివిధ భారతి జనరంజనిలో తర్వాతి పాట పూజా చిత్రం నుంచి. కోరినవారు రంగారెడ్డి జిల్లా బండరావిరాల గ్రామం నుండి లక్ష్మి, వరలక్ష్మి, జయలక్ష్మి, మహాలక్ష్మి, విజయలక్ష్మి, బంగారు లక్ష్మి, రామలింగేశ్వర కాలనీ నుండి మానస, మాధురి, మహాలక్ష్మి. వికారాబాద్ జిల్లా పరిగి నుండి రాము, రాజు, ఇందిర, అరుణ, చింటూ, చిన్ని వీరి కోసం పూజా చిత్రం నుంచి వాణిజయరామ ఆలపించిన పాట దాశరథి సాహిత్యానికి రాజన్ నాగేంద్ర సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు వింటున్నారు. మీరు కూడా మీకు నచ్చిన పాటని వినాలి అనుకుంటే 0402324085 నెంబర్కి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరుని జతపరిచి మీరు అడిగిన పాటని మేము వినిపిస్తాం. తరువాతి పాటని కోరిన శ్రోతలు కోనసీమ జిల్లా మరుపొలం నుండి పంతాడి శ్రీనివాసరావు గంగాభవాని, భువనగిరి ఆర్బీ నగర్ నుండి గుజ్జ బాలకృష్ణ, వినీత, అనీష్, సాత్విక మరియు

కుటుంబ సభ్యులు. అలాగే భూదాన్ పోచంపల్లి నుండి భోగ మార్కండేయ, అనిత, సాయి, యశ్వంత్, విజయ్ కుమార్, వెంకటమ్మ, నిఖిల్, తనివిక, శ్రీ, హర్షతేజ్, సిద్ధులు, శారద, పూజ, మనోజ్, రాజయ్య, అమ్మవాయి, ఎల్లంకి గ్రామం, జోగు, ప్రవీణ్, సంధ్య, అక్షయ్ గుణ. వీరి కోసం ఈ పాట.

నర్తన చలచిత్రం నుంచి సుశీల ఆలపించిన పాట వింటున్నారు. సీనియర్ సముద్రాల సాహిత్యానికి సుశీల దక్షిణామూర్తి సంగీతం.

ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. పిన్కోడ్ మరొకసారి 500004.

4. ఈమెయిల్ అడ్రస్ hellovivdbharatihyd@gmail.com. స్పెల్లింగ్ hellovividhbharatihyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.

ఇంతవరకు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరిన పాటలు విన్నారు జనరంజని కార్యక్రమంలో. తిరిగి 8:15 జనరంజనిలో మరికొన్ని పాటలు విందాం.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తర్వాతి పాట లక్ష్మీ పూజ చిత్రం నుంచి ఎస్ జానకి ఆలపించిన పాట. వేటూరి సాహిత్యానికి సత్యం సంగీతం కోరిన శ్రోతలు, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు గుప్త, గొల్లపూడి నాగలక్ష్మి గారు, జగదీష్ రేవతి, రిషవంత్ బాబు, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి, కీసర ఔటర్ రింగ్ రోడ్ నుండి బబ్బూరి సదానంద్ గౌడ్, సత్యమ్మ, శ్రీధర్ గౌడ్, విజయలక్ష్మి, నయోమి, మహాలక్ష్మి, సంతోష్ గౌడ్, మాధవి, వినయ్ కుమార్ గౌడ్, మనోజ్ కుమార్ గౌడ్, సదాప్రియ, సౌందర్య, వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీరు కూడా మీకు నచ్చిన పాటను వినాలి అనుకుంటే 04023248852 అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీకు నచ్చిన చిత్రం పేరు, పాట అలాగే మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఇప్పుడు స్వయంవరం చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట దాసరి నారాయణరావు, సాహిత్యానికి సత్యం సంగీతం. కోరిన శ్రోతలు నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్, అభేద ఆయిష, రాజు అనసూయ ముషీరాబాద్ నుండి, లక్ష్మీ రమణ ఓల్డ్ అల్వాల్ నుండి వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 8:25. మీరు వింటున్నారు జనరంజని, నేను మీ రోజీ. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వింటున్నారు కదా. మరి నచ్చిన పాటలు వినాలి అంటే ఏం చేయాలి? 0402324208852కి పాట వివరాలు, చిత్రం పేరు, అలాగే మీ పేరు తెలియజేస్తూ ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది తొలిముత్తు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట, భువనచంద్ర సాహిత్యానికి ఇళయరాజా సంగీతం. కోరిన శ్రోతలు దస్సగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, మోత శ్రీనివాస్, పద్మ, శ్రీకాంత్, ప్రసన్న, ఓదెల అనిల్, శ్రీలత, శాన్విత్, ప్రకృతి, ఓల్డ్ బజార్ కరీంనగర్ నుండి, దాసరి రవి రాయగర్ నుండి. వీరి కోసం ఈ పాట.

0: ఆకాశవాణి వివిధ భారతి శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా కొత్తగా లేఖల ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ పంచుకోవచ్చు. లేఖలు పంపవలసిన మా అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504 పిన్కోడ్ మరొకసారి 500004. ఈమెయిల్ అడ్రస్ hellovividbharati@gmail.com. స్పెల్లింగ్ hellovividhbharatihychyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

ఆకాశవాణి వివిధ భారతి. తరువాతి పాట లంకేశ్వరుడు చిత్రం నుంచి జానకి మనో పాడిన పాట. దాసరి నారాయణరావు సాహిత్యానికి కోటి సంగీతం. కోరిన శ్రోతలు నల్గొండ డిస్ట్రిక్ట్ నాంపల్లి మండల్ చిట్టెంపాడు విలేజ్ నుంచి నరసింహ, కళావతి, చెర్రీ, రిక్కీ. భువనగిరి అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్. వీరి కోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో మీకు నచ్చిన పాటలు వింటున్నారు. మరి తర్వాతి పాటని కోరుతున్న శ్రోతలు ఎవరో చూసే ముందు వాళ్ళు ఏ చిత్రం నుంచి పాట ఆడుతున్నారో చూద్దాం. సిరిసిరి మూవా చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట, వేటూరి సాహిత్యానికి కేవీ మహాదేవన్ సంగీతం. కోరిన శ్రోతలు మేడ్చల్ జిల్లా అంకుశాపురం నుండి దోర్నాల సుదర్శన్, అవీష్ విధుబాబు, రాగ్ విభాస్ విభు, పెద్దాంబర్పేట్ నుండి గుండు అంబదాస్ లావణ్య త్రిపాఠి వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు జనరంజని. జనరంజని కార్యక్రమంలో తరువాతి పాట రావణుడే రాముడైతే అనే చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి ఆలపించిన పాట. వేటూరి సాహిత్యానికి జీకే వెంకటేష్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు గజ్వేల్ నుండి సైర్ల వెంకటేష్, సుగుణ, రాంప్రసాద్, రామ్ చరణ్ వీరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు జనరంజని, ఆకాశవాణి వివిధ భారతిలో. తర్వాతి పాట సప్తస్వరాలు చిత్రం నుంచి ఘంటసాల సుశీల ఆలపించిన పాట సి నారాయణ రెడ్డి సాహిత్యానికి టీవీరాజు సంగీతం. కోరిన శ్రోతలు ఎద్దుమైలారం నుండి దేవనూరి వీరయ్య యాదమ్మ.

జనరంజనిలో తర్వాతి పాట నాలుగు స్తంభాలాట చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సుశీల ఆలపించిన పాట వేటూరి సాహిత్యానికి రాజు నాగేంద్ర సంగీతం. కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచార్య, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్. వీరి కోసం ఈ పాట.

0: మధ్యాహ్నం చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
1: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: జనరంజనిలో చివరిగా మెకానికలుడు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర ఆలపించిన పాట. భువనచంద్ర సాహిత్యానికి రాజకోటి సంగీతం. కోరిన శ్రోతలు నల్గొండ జిల్లా నార్కట్పల్లి మండలం చిన్నతుమ్మల గ్రామం నుండి శివకోటి కోటిశేఖర్, వరలక్ష్మి, వైష్ణవి, సుధీర్, మహాలక్ష్మి, ఐశ్వర్య. సాయినగర్ వనస్థలీపురం నుండి దోర్నాల రేణుక, బాలాజీ, బద్రి, హరిణి, లోకేష్, సాయికృప, మాధవి, ఆంజనేయులు, భూదాన్ పోచంపల్లి, యాదాద్రి, భువనగిరి జిల్లా నుండి. వీరికోసం ఈ పాట.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. క్రమశిక్షణ కమిటీ ఇచ్చిన షోకాజ్ నోటీసుకు మంత్రి కొండా సురేఖ లేఖ రాసి వివరణ ఇచ్చారు. తన కుమార్తె వ్యాఖ్యలు పూర్తిగా ఆమె వ్యక్తిగత అభిప్రాయాలుగా పేర్కొన్నారు. సుస్మిత వ్యాఖ్యల వ్యవహారంలో తన ప్రమేయం లేదని గుర్తించాలని మంత్రి లేఖలో సూచించారు. సుస్మితా పటేల్ వ్యాఖ్యలకు తనని బాధ్యురాలిగా చేయటం సరికాదన్నారు. నాగార్జునసాగర్లో నీటి కొరత, వర్షపాత లోటు దృష్ట్యా రైతులు పంటల విషయంలో జాగ్రత్త వహించాలని మంత్రి ఉత్తమకుమార్ రెడ్డి కోరారు. నిన్న సూర్యాపేట జిల్లా అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న నీటికి, తాగునీటిని ఉన్న పంటలను కాపాడుకోవడానికి పొదుపుగా వాడుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 2,300 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల జమపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సందేహాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న నిరసనలకు పిలుపునిచ్చారు. నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈరోజు మధ్యాహ్నం 3:59 ఎంసీసీ పోర్టల్లో నమోదు చేయవచ్చని తెలిపింది. ఈ ఏడాది అక్టోబర్ 31 వరకు 10,00,000 మెట్రిక్ టన్నుల ముడి చక్కెరను పన్ను లేకుండా దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఇందుకు సంబంధించిన నిబంధనలతో నిర్దేశిత సుంకం కోటా ప్రాతిపదికన దిగుమతులకు అనుమతిస్తున్నట్లు విదేశీ వాణిజ్య డైరెక్టరేట్ జనరల్ తెలిపింది. దేశ అభివృద్ధిలో, విధానాల అమలులో సివిల్ సర్వీసుల పాత్ర కీలకమని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ తెలిపారు. ముస్సూరిలో ఐఏఎస్ అధికారుల శిక్షణ ముగింపు వేడుకలో ఆయన మాట్లాడారు. నిజాయితీ, నైతికతలే ప్రజాసేవకు పునాదని, క్లిష్ట పరిస్థితుల్లోనూ నైతికతతో వ్యవహరించడమే నిజమైన నాయకత్వమని పేర్కొన్నారు. బొగ్గు, విద్యుత్, ఇనుప ఖనిజం వంటి రంగాల్లో ఉత్పత్తి పెరగడంతో జూలైలో 9 కీలక మౌలిక రంగాల ఉత్పత్తి 5.4% వృద్ధి సాధించింది. ఈ ఏడాది జూన్లో ఇది 6%గా, గతేడాది జూలైలో 3.2% ఉంది. కొత్తగా ఇనుప ఖనిజాన్ని చేర్చడంతో కీలక రంగాల సంఖ్య 9కి చేరింది. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2026 పురుషుల డబుల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి, మలేషియాకు చెందిన జునైది ఆరిఫ్, రాయ్ కింగ్ జంట విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం 10:03. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజన్లో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఈమెయిల్స్ ద్వారా కానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8, ఆకాశవాణి సైఫాబాద్, హైదరాబాద్ 504. ఈమెయిల్ అడ్రస్ hello@vividbharati.hyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించవచ్చు. మరికొద్ది క్షణాల్లో మీరు వింటారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్లో 2015 నుండి 2020 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు మనం వినబోతున్నాం. సో వినాలి అనుకుంటే 04023240852 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ అలాగే మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి.
1: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
2: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
1: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ముందుగా సరైనడు చిత్రం నుంచి విశాల్ ఇంకా కార్తిక్ పాడిన పాట వింటారు. రామజోగయ్య శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తామన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు హస్తినాపురం ఈస్ట్ నుండి కన్యగిరి సత్యనారాయణ, ఇంద్రవేణి, మేధాంజ్, అనిరుద్ధ్, శ్రేయాంజ్, శ్రీరామదాసు, అంజాచారి, బ్రహ్మచారి, చిలకమర్రి, ఉపేంద్రచారి, తిప్పర్తి, నల్గొండ జిల్లా నుండి నేదునూరి కళ్యాణ్చారి, కల్వకుర్తి, నాగర్కర్నూలు జిల్లా నుంచి వీరికోసం ఈ పాట.

0: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
2: ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
3: ఆకాశవాణి వివిధ భారతి, మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట ఇస్మార్ట్ శంకర్ చిత్రం నుంచి కీర్తన శర్మ సాకేత్ పాడిన పాట, కాస్తల్ల శ్యామ్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం. కోరిన శ్రోతలు ఇబ్రహీంపట్నం ఆదివట్ల నుండి కరాడి గోపికిషన్, ఉమావతి, మాధవి, ఆంజనేయులు, శ్రావణి, వంశీకృష్ణ, అయాన్, అన్విక, భూదాన్ పోచంపల్లి నుండి, వనపర్తి నుంచి ఎం రామయ్య, కార్తీక్, మను, యామిని, రామప్రతాప్, భవ్యశ్రీ, సుధారామయ్య, చైత్రికాశ్రీ, వీరి కోసం ఈ పాట.
4: సూర్యోదయం.

0: పాడిన పాట కాసర్ల శ్యామ్ సాహిత్యానికి మణిశర్మ సంగీతం కోరిన శ్రోతలు ఇబ్రహీంపట్నం ఆదివట్ల నుండి కరాడి గోపీకిషన్ ఉమావతి మాధవి ఆంజనేయులు శ్రావణి వంశీకృష్ణ అయాన్ అన్విక భూదాన్ పోచంపల్లి నుండి వనపర్తి నుంచి ఎం రామయ్య కార్తీక్ మను యామిని రామప్రతాప్ భవ్యశ్రీ సుధారామయ్య చైత్రికాశ్రీ వీరి కోసం ఈ పాట
1: సూర్యోదయం అయ్యా.

0: ఎస్ మీరు వింటున్నారు ఎవర్గ్రీన్ హిట్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. ఎవర్గ్రీన్ హిట్స్లో 2015 నుండి 2020 వరకు వచ్చిన పాటలు వింటున్నాం మనం. అయితే మీకు నచ్చిన పాటను వినాలి అంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా. 0402324085 నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరును జతపరిచి మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించాలి. నెక్స్ట్ గురు చిత్రం నుంచి విక్టరీ వెంకటేష్ పాడిన పాట. భాస్కర్ భట్ల సాహిత్యానికి సంతోష్ నారాయణన్ సంగీతం. కోరిన శ్రోతలు నార్కట్పల్లి మండలం నెమ్మోని గ్రామం నుండి పున్నం వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్. వెంకటేష్ నందిపేట నుండి. నిజామాబాద్ 300 క్వార్టర్స్ నుండి నరసింహరావు. జరిపోతుల బుచ్చయ్య కుటుంబ సభ్యులు హన్మకొండ జిల్లా నుండి. వరంగల్ కాశీబుగ్గ నుండి నల్లా సుదర్శన్, సరిత, వినయ్, పూజ, లోహిత్ వీరందరి కోసం ఈ పాట.
1: సాగుబోతు మహారాజులందరికీ పేరు పేరున నమస్కారం. దిస్ మ్యాటర్ ఇస్ దీని అర్థం ఏంటంటే బాధలు మర్చిపోవడానికి పీతల్లాగా తాగుతున్నారు కానీ లోపల లివర్ దొరుకుతుందని, ఆరోగ్యం షెడ్డుకు వెళ్తుందని, జిందగీ బర్బాద్ అయిపోతుందని అసలు తెలుసుకోరే. జీవితం అంటే సినిమా కాదురా అయ్యా. ప్రతిదీ సెన్సార్ బోర్డు చూసుకోవడానికి. ధూమపానం, మద్యపానం మా చెడ్డవరా అబ్బాయి అని ఎంత చెప్పినా వినరే. నీళ్ళంటే వాళ్ళ కోసమే. ఇప్పుడు పక్క సీట్ రెడీగా ఉంది. బయలుదేరండి బయలుదేరండి. అబ్బే మాకు తెలుదు మరంటారా? తాగండి ఓగండి. మీరు సావు మీరు సావండి రా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గానీ ఇమెయిల్స్ ద్వారా గానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504 పిన్కోడ్ మరొకసారి 500004. ఈమెయిల్ అడ్రస్ hello@vividbharati.hyd@gmail.com. స్పెల్లింగ్ hello@vividbharati.hyd@gmail.com. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి.
2: అది యుగల గీతాల మాధుర్యం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: ఆకాశవాణి వివిధ భారతి. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. మనం ఈరోజు 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చినటువంటి పాటలు వింటున్నాం. అయితే నెక్స్ట్ పాట మీకోసం వచ్చేస్తుంది బాహుబలి చిత్రం నుంచి. కార్తీక్ దామిని పాడిన ఈ పాటకి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. కోరిన శ్రోతలు దమ్మోజ్ వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, నెహాన్, శ్రీవాణి, సౌమ్య,

ఆకాశవాణి వివిధ భారతి, సమయం 10:30. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. మనం ఈరోజు ఎవర్ గ్రీన్ హిట్స్ లో 2015 నుండి 2020 మధ్యకాలంలో వచ్చినటువంటి సినిమాల నుండి పాటలు వింటున్నాం. అందులోంచి ఏదైనా సూపర్ హిట్ సాంగ్ మీరు వినాలి అనుకుంటే 04023242485 అనే నెంబర్కి పాట వివరాలు, చిత్రం పేరు, అలాగే మీ పేరు తెలియజేస్తూ మాకు ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. ఇప్పుడు మీకోసం వచ్చేస్తుంది నాన్నకు ప్రేమతో చిత్రం నుండి జూనియర్ NTR పాడిన పాట. దేవిశ్రీ ప్రసాద్ సాహిత్యానికి తనే సంగీతం.

0: నేతృత్వం అందించారు. కోర్టు నిశ్రోతలు నిజామాబాద్ జిల్లా ఏరుగట్ల మండలం తాళ్లరాంపూర్ నుండి రాంపల్లి రాజేంద్రప్రసాద్, గుండా మోహన్, సురేందర్, జనార్దన్, సాయిరాం. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి, యశోద. వీరి కోసం ఈ పాట.
1: I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow you. I wanna follow, follow, follow, follow, follow, follow you. I wanna follow.

ఆకాశవాణి వివిధ భారతి మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాతి పాట మహర్షి చిత్రం నుంచి. కోరుతున్న శ్రోతలు ఆర్ఆర్ చౌరస్తా నుండి రాజుగారు, ఉమారాణి, వంశీ, స్వరూప, నిహాల్, సాయినాథ్, సుచిత్ర. అర్బన్ కాలనీ నుండి కొండ యాదగిరి, శాంత, అభిహాసిని, వైష్ణవి, నితిన్. ఓల్డ్ సిటీ శివగంగానగర్ నుండి ధనరాజ్, సునీత. మీరు కోసం ఈ పాట

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్

0: లో ఏఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు మీ అభిమాన ఛానల్ ఆకాశవాణి వివిధ భారతిలో ఎవర్ గ్రీన్ హిట్స్. ఎవర్ గ్రీన్ హిట్స్ లో మీకు నచ్చిన పాటని మీరు కూడా వినాలి అనుకుంటే 0402-3204052 అనే నెంబర్కి పాట వివరాలు తెలియజేస్తూ మీ పేరు జతపరిచి ఒక వాట్సాప్ సందేశాన్ని పంపించండి. మనం ఈరోజు 2015 నుండి 2020 మధ్యకాలంలో విడుదలైనటువంటి సినిమాల నుండి పాటలు వింటున్నాం. ఇప్పుడు మీకోసం గుణ 369 మూవీ నుంచి నకాష్ అజీజ్ దీప్తి పాడిన పాట వింటారు. అనంత్ శ్రీరామ్ సాహిత్యానికి చైతన్ భరద్వాజ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు బి దివాకర్ ఫ్రమ్ ఉమ్మడ, తోట సంతోష్, నిఖిల, రణ్వీర్, నమ్రత, నిత్య సంతోషిని, ఆర్మూర్ నుండి రాధా కుమారస్వామి, సహర్ష, రియాన్ష్, నిజామాబాద్ జిల్లా నావనంది గ్రామం నుండి శ్రీరామ హనుమానులు, వసంత, హరీష్, అరుణ్, అజయ్ మరియు వారి కుటుంబ సభ్యులు వీరందరి కోసం ఈ పాట.

0: అందిస్తుంది పులహారం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 10:45. మీరు వింటున్నారు ఎవర్ గ్రీన్ హిట్స్ మీ రోజుతో. తర్వాత దువ్వాడ జగన్నాథం చిత్రం నుంచి జస్ప్రీత్ జాస్ అండ్ రీటా పాడిన పాట వింటారు. బాలాజీ సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. కోరిన శ్రోతలు మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా, భవానీ.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్లో తర్వాతి పాట డిస్కోరాజ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఆలపించిన పాట. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు హనుమంతరావు పాపిరెడ్డి కాలనీ నుండి, సిహెచ్ విజయ్ కుమార్ చందానగర్ నుండి వీరి కోసం ఈ పాట.
1: దిగిడి దిగిడి దింతికి పప్ప, దింతికి పప్ప, దిగిడి దిగిడి దింతికి పప్ప, దింతికి పప్ప, దిగిడి దిగిడి దింతికి.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ఎవర్ గ్రీన్ హిట్స్లో చివరిగా అలవైకుంఠపురం చిత్రం నుంచి సూరన్న సాకేత్ పాడిన పాట వింటారు. విజయకుమార్ భల్లా సాహిత్యానికి ఎస్ఎస్ తమన్ సంగీతం అందించారు. కోరిన శ్రోతలు నిర్మల్ డిస్ట్రిక్ట్ నర్సాపూర్ నుండి ప్రవీణ్ కుమార్ శ్రీలత శ్రీలేఖ, జిబ్లిక్పల్లి నుండి చిక్కా చక్రపాణి చందన, నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి నుండి అరుణ రాజేందర్, మహమ్మద్ నయీం, ఉదయ్ భాస్కర్ హబ్సిగూడ నుండి వీరికోసం ఈ పాట.

0: ఎల ఎల సుక్కలొచ్చే సకన మకళ్ళల్లో ఎల ఎల సుక్కలొచ్చే.
1: ఇది ఈనాటి ఎవర్ గ్రీన్ హిట్స్. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తల ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. పరిపాలనా నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలు ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన పూణేలో ఈరోజు జరిగే 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశంలో సమాచార

కమ్యూనికేషన్ టెక్నాలజీలు, డిజిటల్ పరివర్తన, ఆవిష్కరణ, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చిస్తారు. విద్య, పరిశోధన, నైపుణ్యాభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేపట్టిన విదేశీ పర్యటన ఈరోజు నుంచి ప్రారంభం కానుంది. ఈ పర్యటనలో భాగంగా ఈరోజు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలోని బ్లావెట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నెన్స్ను ఆయన సందర్శిస్తారు. సాయంత్రం ఎమిరేట్స్ స్టేడియంలో జరిగే ఈపీఎల్ ఫుట్బాల్ ప్రెజెంటేషన్ కార్యక్రమానికి హాజరవుతారు. మాదక ద్రవ్యరహిత భారత్ను 3 ఏళ్లలో సాధించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించకపోతే లక్ష్యం నెరవేరదని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు నిర్ణయం కారణంగా వేల మంది పాలిటెక్నిక్ విద్యార్థుల భవితవ్యం అగమ్యగోచరంగా మారిందని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కె తారక రామారావు ఆరోపించారు. జీవో 97కు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా పాలిటెక్నిక్ విద్యార్థులు చేస్తున్న పోరాటానికి పూర్తి సంఘీభావాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన 2,300 కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్ నిధుల జమపై జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య సందేహాలు వ్యక్తం చేశారు. తెలంగాణలో బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ 25 నెల నిరసనలకు పిలుపునిచ్చారు. నీట్ యూజీ 2026 ఆల్ ఇండియా కోటా మొదటి రౌండ్ ప్రొవిజనల్ సీట్ల కేటాయింపు ఫలితాలను ఎంసీసీ విడుదల చేసింది. అభ్యంతరాలుంటే ఈరోజు మధ్యాహ్నం 3:59 ఎంసీసీ పోర్టల్లో నమోదు చేయవచ్చని తెలిపింది. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామాలయ నిర్మాణం 30 సెప్టెంబర్ పూర్తవుతుందని ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా వెల్లడించారు. న్యూఢిల్లీలో జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026 పురుషుల డబుల్స్ ప్రీక్వార్టర్ ఫైనల్స్లో భారత్కు చెందిన సాత్విక్ సాయిరాజ్ రంకిరెడ్డి, చిరాగ్ శెట్టి జోడి మలేషియాకు చెందిన జునైది ఆరిఫ్ రాయ్ కింగ్ జంటపై విజయం సాధించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 3 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: హలో, గుడ్ మార్నింగ్ లిజనర్స్. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో 11:03 దాటి 45 సెకండ్లు అవుతోంది. మరికొద్ది క్షణాల్లో వింటారు, గుర్తుకొస్తున్నాయి.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వీవీ తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ ఆర్జే పవన్. మరి ఈరోజు శుక్రవారం కదా, మూవీ రివ్యూలో భాగంగా ఒక మెగా మూవీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అండ్ ఇవాళ స్పెషాలిటీ ఏంటి, నటి రాధికా గారి బర్త్డే, రేపు మెగాస్టార్ చిరంజీవి గారి బర్త్డే. మరి వీరిద్దరి కలయికలో వచ్చిన ఒక సూపర్ హిట్ సినిమా గురించే ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. మెగాస్టార్ చిరంజీవి హీరోగా ఎదుగుతున్న సమయంలో, సుప్రీం హీరోగా మారుతున్న క్రమంలో, ఆయన కెరీర్కి పునాదిరాళ్లు వేసిన మరపురాని ఆలయ శిఖరాల లాంటి సినిమాలు కొన్ని ఉన్నాయి. 1983 చిరంజీవి నట జీవితంలో ఒక మెమొరబుల్ ఇయర్ అనే చెప్పాలి. ఖైదీగా చిరంజీవిని మెగాస్టార్ని చేసింది ఆ సినిమా. ఆ సంవత్సరమే 1983 మార్చి

2011 విడుదలైన మరో సినిమా కూడా చిరంజీవికి మంచి పేరు తీసుకొచ్చింది నటుడిగా. అక్కినేని నాగేశ్వరరావు తర్వాత నవలా నాయకుడిగా చిరంజీవిని మరో మెట్టెక్కించిన సినిమా ఇవాళ గురించి మనం గుర్తు చేసుకోబోతున్నాం. విశేషం ఏంటంటే ఈ సినిమాలో కథానాయకుడు పేరు కూడా చిరంజీవే. మరి ఇంతకీ ఏంటి ఆ సినిమా, గుర్తొచ్చిందా? గుర్తొస్తే నాకు వాట్సాప్ చేయండి, చూద్దాం ఎంతమంది శ్రోతలు కరెక్ట్గా ఆ సినిమా పేరు గుర్తుపడతారో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: గుర్తుకొస్తున్నాయి. గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: 11:17 స్టూడియో క్లాక్లో చాలా మంది శ్రోతలు కరెక్ట్గా గెస్ చేసి పంపించారు. మరి ఆ పాటలు విన్న తర్వాత ఆ సినిమా పేరు గుర్తుపట్టకపోతే ఎలా చెప్పండి? ఇవాళ మనం మాట్లాడుకోబోయే సినిమా గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తే గనక, సినిమాల్లో ఏంటంటే హీరో చూపించే హీరోయిజం, లేకపోతే ఫైట్స్ కానీ, డ్యాన్స్ కానీ, మేనరిజం కానీ, కామెడీ కానీ అతనికి క్రేజ్ తీసుకొచ్చే ఎలిమెంట్స్ కదా. అయితే హీరో అంటే కేవలం మాస్, క్లాస్, ఎమోషన్స్ అలాగే ఉత్తేజపరిచే పాత్రలు కూడా చేయాలి. ఇదే కోవలో చిరంజీవి గారు అప్పటి వరకు తాను టచ్ చేయని ఒక ప్రయోగాత్మక కథను సెలెక్ట్ చేసుకుని సమాజంపై ప్రభావం చూపించారు. ఈ సినిమా కథతో ప్రతి ఒక్కరిలో ఆలోచన రేకెత్తించి ఆ కథతో సినిమా చేసి సూపర్ హిట్ అందుకున్నారు. ఇలా ఆ సినిమాలో నటనతో చిరంజీవి కొత్త అభిమానులకి దగ్గరయ్యారు. మరి ఆ సినిమా మరేదో కాదు, అభిలాష సినిమా. ఇందులో చిరంజీవి ప్రాణం పెట్టి నటించారని చెప్పాలి. మరి ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రాధిక గారు కూడా చిరంజీవితో సమానంగా నటించారు, చిరంజీవితో సమానంగా డ్యాన్సులు చేశారు. అండ్ ఇక చిరంజీవి గారు నట విశ్వరూపానికి నాంది అయిన అభిలాష సినిమా గురించి మాట్లాడుకుందాం ఈనాటి గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ. ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: గుర్తుకొస్తున్నాయి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్. అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా మూవీ రివ్యూలో భాగంగా. ఇక అభిలాష విషయానికి వస్తే 1983 మార్చి 11 విడుదలైంది అభిలాష సినిమా. చిరంజీవిని నవలా నాయకుడిగా నిలిపిన చిత్రాల్లో మొదటిది అభిలాష అనే చెప్పాలి. అండ్ ఈ సినిమాకి ముందు చండీ ప్రియ, న్యాయం కావాలి లాంటి నవలా చిత్రాల్లో నటించినా కూడా కథను తన భుజాల మీద వేసుకుని వెళ్లే కథానాయకుడి పాత్రలు కాదవి. ఎన్నమూరి వీరేంద్రనాథ్ గారు రాసిన అభిలాష నవల ఈ సినిమాకి ఆధారం అన్నమాట. 100 మంది నేరస్తులు తప్పించుకోవచ్చు, కానీ ఒక అమాయకుడికి కూడా శిక్ష పడకూడదు అనేది న్యాయశాస్త్ర సిద్ధాంతం అన్నమాట. దాన్ని కోడ్ చేస్తూ అమాయకులు చాలామంది ఉరిశిక్షకి గురయ్యే సెక్షన్ 302ని రద్దు చేయాలి అనే ఒక అంశం చుట్టూ తిరిగే కథే ఈ అభిలాష సినిమా. మరి అభిలాష సినిమా కథ వెనుక ఎలాంటి కసరత్తు జరిగింది, దీనికి డైరెక్టర్ ఎలా ఫిక్స్ అయ్యారు, అసలు అభిలాష సినిమాలో ఉన్న కీ పాయింట్ ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ అభిలాష సినిమా మూవీ రివ్యూలో గుర్తుకొస్తున్నాయిలో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం. చిరంజీవి గారు, రాధిక గారు యాక్ట్ చేస్తున్న రాజా విక్రమార్క సినిమాలోంచి ఈ పాట విందాం.

రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అందరినీ అలరించే బాలల కార్యక్రమాలు బాలానందం, బాల వినోదం. మీ స్కూల్ గురించి కూడా అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్కూల్ ప్రచారంలో భాగంగా మీ విద్యార్థులు బాలానందం, బాల వినోదం కార్యక్రమాల్లో పాల్గొనడానికి సంప్రదించండి. 7671892674 7671892674. మీ ఈ ప్రయత్నం మీ విద్యార్థులకు తప్పకుండా ఒక జ్ఞాపకంగా నిలిచిపోతుంది.
1: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
2: అవుతోంది స్టూడియో క్లాక్ లో అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం మూవీ రివ్యూలో భాగంగా. న్యాయవాదిగా న్యాయ వ్యవస్థను ప్రశ్నించే ఓ లాయర్ కథే ఈ అభిలాష సినిమా.

మనిషికి జీవించే హక్కుండాలి, ఉరిశిక్షని రద్దు చేయాలి అనే అంశాన్ని కోర్టుకు వివరించే క్రమంలో తానే అనుకోకుండా ఓ కేసులో ఇరుక్కుని అదే ఉరిశిక్షకి గురవుతాడు మన హీరో చిరంజీవి. ఈ ప్రాసెస్లో తాను అనుభవించే మానసిక వ్యధను లాయర్ చిరంజీవి పాత్రలో అద్భుతంగా పర్ఫామ్ చేశారు చిరంజీవి. అండ్ తన పాత్రలోని ఆవేశం కానీ, అనుకున్నది సాధించాలి అనే పట్టుదల కానీ, కొన్ని చోట్ల అమాయకత్వం, ఆయన నటనలోని భావోద్వేగం ప్రేక్షకుల్ని కట్టిపడేస్తాయి. అప్పటి వరకు మాస్ ఇమేజ్ ఉన్న చిరంజీవేనా ఇంత అద్భుతంగా నటించేది అని జనాలు వండర్ అయిన సందర్భం అనమాట ఈ అభిలాష సినిమా చూస్తున్నప్పుడు. అండ్ ఈ సినిమాకి బీజం పడింది ఎక్కడో తెలుసా? అభిలాష నవల చదివిన చిరంజీవి గారి తల్లి అంజనాదేవి గారు ఈ నవలని సినిమాగా తీస్తే బాగుంటుందిరా అని చెప్పి చిరంజీవి గారితో అన్నారంట. అండ్ ఇందులో నువ్వే యాక్ట్ చేస్తే ఇంకా బాగుంటుందని చెప్పి కూడా సలహా ఇచ్చారంట. మరి తల్లి మాట కాదనని చిరంజీవి గారు వెంటనే ఈ ప్రపోజల్ని ఏ కోదండరామరెడ్డి గారి దగ్గర పెట్టారనమాట. అండ్ అప్పటికే క్రియేటివ్ కమర్షియల్స్లో డబ్బింగ్ సినిమాలు తీసే కేఎస్ రామారావు గారి చేతికి ఈ ప్రాజెక్ట్ వెళ్ళింది. అండ్ అందుకే చిరంజీవి గారు ఈ సినిమాలో అంతలా జీవించారు అనిపిస్తుంది మరి అమ్మకి ఇచ్చిన మాట కోసం. బాగుంది కదా. ఇంకా మాట్లాడుకుందాం అభిలాష గురించి ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

ചെല്ല ചണ്ട് നച്ചിന്റെ കേൾവണ്ട് ചാൻസ് ഇറക്ക

0: సహాయకం. వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ ఆడ్స్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: Go retro with Akashvani Telugu.
2: పదకొండు గంటల 38 నిమిషాలు అవుతోంది. స్టూడియో క్లాక్ లో టైం గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో మూవీ రివ్యూలో భాగంగా అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం. ఇవాళ రాధిక గారి బర్త్డే సందర్భంగా, రేపు చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా వీళ్ళిద్దరూ కలిసి యాక్ట్ చేసిన సూపర్ డూపర్ హిట్ సినిమా అభిలాష 1983 విడుదలైంది. ఎనర్జెటిక్ హీరోయిన్ రాధిక గారు అభిలాషలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమాకి దర్శకులు ఎవరో తెలుసా? ఏ కోదండ రామరెడ్డి గారు. ఇళయరాజా గారు అందించిన సంగీతం అద్భుతం అనే చెప్పాలి. ఇప్పుడు మనం ఒక్కొక్క పాట వింటూ ఉంటే అసలు ఆ రోజులకి వెళ్ళిపోతాం కదా. ఇందాక విన్న పాట యురేకా సకామికలో జానకమ్మ గారు ఏ లోకంలో ఉన్నారో గాని వెళ్ళిపోయి ఆవిడ నవ్విన నవ్వు బాలుగారు చాలా సందర్భాల్లో చెప్తారనమాట. ఆ పాటలో అండ్ ఆ ట్యూన్కి తగ్గట్టు, టెంపోకి తగ్గట్టు నవ్వడం అంటే సామాన్యమైన విషయం కాదు. తనకు ఎలాంటి మొహమాటం లేదు. ఏ సింగర్ కూడా జానకి గారంత న్యాచురల్గా నవ్వలేరు. మిగతా వాళ్ళు ఎవరు నవ్వినా కూడా చాలా ఆర్టిఫిషియల్గా ఉంటుంది. కేవలం జానకి గారికి మాత్రమే ఆ ప్రక్రియ సాధ్యం అని ఎన్నోసార్లు చెప్పారనమాట. అండ్ ఇందులో సంధ్య పొద్దుల కాడ పాట నిజానికి చాలా సూపర్ డూపర్ హిట్ కదా. ఇప్పటికీ మనం రెగ్యులర్గా వినే చాట్ బస్టర్ అనమాట. అండ్ ఆ పాటకు అయితే అసలు కొరియోగ్రాఫరే లేరంట. చిరంజీవి గారు, రాధిక గారు కలిసి ఆ పాట యాక్ట్ చేయడానికి ప్లాన్ చేసి షెడ్యూల్ ఫిక్స్ చేసిన తర్వాత ఎందుకో కొన్ని అనివార్య కారణాల వల్ల కొరియోగ్రాఫర్ అందుబాటులో లేకుండా పోయారంట. మరి కొరియోగ్రాఫర్ లేరు కాబట్టి షూటింగ్ క్యాన్సిల్ చేస్తే అనవసరంగా షెడ్యూల్ డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి అప్పటికప్పుడు రాధిక గారు, చిరంజీవి గారు డ్యాన్స్ మూమెంట్స్ అనుకుని యాక్ట్ చేసేసారంట ఆ పాటకి. అండ్ ఇంకా జి సత్యమూర్తి గారు రాసిన ఈ సినిమాకు స్క్రీన్ ప్లే మాటలు అందించారు. అవి కూడా ఎంతో గొప్పగా ఉంటాయి సంభాషణలు ఈ సినిమాలో. క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్పై కెఎస్ రామారావు గారు నిర్మించిన మొదటి స్ట్రైట్ సినిమా అభిలాష. ఆత్రేయ గారు, వేటూరి గారు అభిలాష సినిమాలో పాటలు రాశారు. అండ్ చిరంజీవి గారి కెరీర్లో మరొక 100 రోజుల సినిమాగా నిలిచింది అభిలాష. చిరంజీవి కోదండరామరెడ్డి కాంబినేషన్ సక్సెస్ఫుల్ అని నిరూపించిన మరొక సూపర్ డూపర్ హిట్ సినిమా అభిలాష. మాట్లాడుకుందాం ఇంకా అభిలాష గురించి. మరిన్ని విశేషాలు గుర్తుకొస్తున్నాయి కార్యక్రమంలో. ఈ పాట తర్వాత వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. నేను మీ ఆర్జే పవన్.

0: สนัยగో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయ ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: గుర్తుకొస్తున్నాయి గో రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
3: స్టూడియో క్లాక్ లో టైం 11:46 అవుతోంది. మూవీ రివ్యూలో భాగంగా చిరంజీవి నట విశ్వరూపం అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం.

అండ్ ఈ సినిమా విషయానికి వస్తే ఇందులో మిగతా పాత్రల్లో కూడా చాలా గొప్ప గొప్ప నటులు నటించారు. ఇందులో లాయర్ సరోత్తమరావు పాత్ర కూడా చాలా కీలకమైన పాత్ర అన్నమాట. హీరో హీరోయిన్ తర్వాత అంత ముఖ్యమైన పాత్ర ఇది. అండ్ ఈ పాత్రను పోషించింది నటవిరాట్ రావు గోపాలరావు గారు. చిరంజీవి కూడా లాయర్ సరోత్తమరావు అంతటి వాడు కావాలని కలలు కంటూ ఉంటాడనమాట. ఆయన్నే ఇన్స్పిరేషన్గా తీసుకుని ఎలాగైనా అంత గొప్ప లాయర్ అవ్వాలనుకుంటాడు. అండ్ చిరంజీవి మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇందులో ఈ 302 సెక్షన్ ఏదైతే ఉరిశిక్ష ఉందో దానికే చిరంజీవి తండ్రి బలైపోతారనమాట. చెయ్యని తప్పుకి ఉరిశిక్ష పడ్డంతో చిన్నతనంలోనే తన తండ్రిని కోల్పోతాడు చిరంజీవి. ఎలాగైనా సరే తను లాయర్గా మారి ఈ ఉరిశిక్ష సెక్షన్ని రద్దు చేయాలని అప్పుడే నిర్ణయం తీసుకుంటాడనమాట. తర్వాత సరోత్తమరావు ఇచ్చిన ఒక పార్టీలో అర్చన అనే ఒక పాత్ర, అది రాధిక గారు పోషించారు. అది సరోత్తమరావు గారి మేనకోడలన్నమాట. ఒక పార్టీలో అర్చనాన్ని కలుస్తాడు చిరంజీవి. ఉరిశిక్షను రద్దు చేయడానికి తన దగ్గర ఒక ప్లాన్ ఉంది అని ఒక ఫేక్ మర్డర్ నాటకం ఆడతారనమాట. అమాయకులు ఎలా బలవుతున్నారో నిరూపించి చట్టాన్ని మార్చొచ్చు అని సరోత్తమరావుని ఒప్పిస్తాడు చిరంజీవి. కానీ ఆ ఫేక్ మర్డర్ ప్లాన్లో చిరంజీవి ఎలా ఇరుక్కుంటాడు? చివరికి ఈ ఉచ్చులో తాను చిక్కుకోవడానికి కారణమే సరోత్తమరావు అని తెలుసుకున్న చిరంజీవి స్పందన ఎలా ఉంటుంది? తర్వాత కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? అందులో నుండి చిరంజీవి మొత్తానికి ఎలా బయటపడ్డాడు అన్నది ఈ అభిలాష సినిమాలో చాలా మెయిన్ ప్లాట్ అనమాట. చాలా గొప్పగా ఉంటుంది ఆ డ్రామా అంతా కూడా. మొత్తానికి ప్రేక్షకులు చాలా నెయిల్ బైటింగ్ అంటారు కదా, ఆ టైప్లో చూస్తారనమాట ఈ సినిమాని. మొత్తానికి ఈ సినిమా అంతా కూడా సస్పెన్స్లు అలాగే ట్విస్ట్లతో కూడి చివరికి ఈ 302 సెక్షన్ని ఎవరైతే రద్దు చేస్తారో ఆ రాష్ట్రపతికి ఈ సినిమా అంకితం అని చెప్పి ఈ సినిమాని ముగిస్తారనమాట, అభిలాష సినిమాని. ఇంకా మాట్లాడుకుందాం. అంతకన్నా ముందు రాధిక గారు చిరంజీవి గారు కలిసి నటించిన దొంగముగుడు సినిమాలోంచి ఓ పాట మీకోసం వచ్చేస్తోంది, వింటూ ఉండండి. ఆకాశవాణి వివిధ భారతి.

0: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా గానీ ఇమెయిల్ ద్వారా గానీ పంపవచ్చు. లేఖలు పంపవలసిన మా అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. మీరు పంపించవలసిన ఇమెయిల్ అడ్రస్ hellovividhbharatihyd@gmail.com. అన్ని క్యాపిటల్ లెటర్సే. గమనించండి, మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా గానీ ఇమెయిల్ ద్వారా గానీ ఆకాశవాణిని పలకరించండి. జనరంజని కార్యక్రమంలో గమనిక విన్నారు.
1: గుర్తుకొస్తున్నాయి రెట్రో విత్ ఆకాశవాణి తెలుగు.
0: అభిలాష సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం కదా గుర్తుకొస్తున్నాయిలో మూవీ రివ్యూలో భాగంగా. మరి మొత్తానికి అభిలాష ఒక సోషల్ కాజ్తో రూపొందించిన సినిమా. సున్నితమైన అంశాన్ని చాలా లోతుగా విశ్లేషించిన పూర్తి స్థాయి కమర్షియల్ హంగులతో రూపొందించిన అద్భుతమైన సినిమా. అండ్ ఈ సినిమాలో మిగతా క్యారెక్టర్స్ విషయానికి వస్తే గొల్లపూడి మారుతీరావు గారు, రాళ్లపల్లి గారు, శంకరాభరణం రాజ్యలక్ష్మి గారు, మల్లికార్జునరావు గారు, పీజే శర్మ గారు లాంటి నటీనటులు వాళ్ల వాళ్ల పాత్రలకి అద్భుతమైన న్యాయం చేశారు. అండ్ చివరిగా అభిలాష చిరంజీవి గారిని కేవలం యాక్షన్ డాన్స్లకే పరిమితం కాదు, హీఈస్ ఎ కంప్లీట్ యాక్టర్ అని నిరూపించిన అద్భుతమైన సినిమా అభిలాష. ఇక చివరిగా ఇవాళ పుట్టినరోజు జరుపుకుంటున్న రాధిక గారికి, అలాగే రేపు పుట్టినరోజు జరుపుకోబోతున్న మెగాస్టార్ చిరంజీవి గారికి విష్ యూ వెరీ వెరీ హ్యాపీ బర్త్డే మన వివిధ భారతి శ్రోతలందరి తరపున. ఇది ఈనాటి గుర్తుకొస్తున్నాయి, వింటూ ఉండండి.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం మలరించే సంపూర్ణ వినోదం ఆన్ 102.8 మెగాహెడ్స్ పై. అండ్ ఇవాళ మనం చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి వెల్కమ్ చెప్పుకుంటున్నాం. మరి ఇవాళ చైతన్య స్ఫూర్తి కార్యక్రమంలో దేని గురించి మాట్లాడుకుంటున్నాం?

లైఫ్, జీవితం ఎన్నో ఎత్తుపల్లాల సమూహం. పగలు చీకటి ఎంత కామనో, కష్టం సుఖం కూడా అంతే కామన్ మన జీవితంలో. మరి ఎత్తుపల్లాలు ఉంటేనే కదా మనకి లైఫ్ వాల్యూ తెలుస్తుంది. కాబట్టి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అంటే మన డే టు డే లైఫ్లో మనం ఫాలో అవ్వాల్సిన టిప్స్ ఏంటి, టెక్నిక్స్ ఏంటి, ఇవాల్టి చైతన్య స్ఫూర్తిలో మనం మాట్లాడుకోబోతున్నాం. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ఇవాళ చైతన్య స్ఫూర్తిలో మంచి మంచి విషయాలు మాట్లాడుకునే ముందు ఈ వండర్ఫుల్ ట్రాక్ మీకోసం. స్టే ట్యూన్డ్.

0: सूरत संतोष पाड़न पाट देवीश्री प्रसाद संगीतम चंद्रबोस साहित्यम नानकु प्रेम तो सिनेमालोंची
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్

0: ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670494944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
1: ట్వెల్వ్ ఎగ్జాక్ట్గా స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తి వింటున్నారు. చైతన్య స్ఫూర్తిలో ఇవాళ హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి మనం ప్రతిరోజు మన నిత్య జీవితంలో మనం పాటించాల్సిన టిప్స్ ఏంటి,

ప్రజెంట్ లైఫ్ని లీడ్ చేస్తున్నాం. అండ్ ప్రతి విషయాన్ని త్వరగా చెప్పేయాలి, వెంటనే అక్కడి నుంచి రెస్పాన్స్ వచ్చేయాలి అనుకుంటాం. కానీ ఈ తొందరపాటులో ఆలోచించకుండా మాట్లాడడం అనే పొరపాటు మనం చేస్తూ ఉంటాం కదా. నోటికి ఏదొస్తుంది అనేస్తాం చటుక్కున. కానీ మనకు అది చాలా సింపుల్. అంటే మనకు ఒక సెయింగ్ కూడా ఉంది కదా, అంటే మనం ఏదైనా మాట అనక ముందు ఆ మాట మనకి బానిస, కానీ అనేసిన తర్వాత ఆ మాటకి మనం బానిసలై ఉండాలి. ఒక్కోసారి ఏం చేస్తామంటే మనం సరదాగా అన్న మాటే ఎదుటి వాళ్ళని ఎంతగానో బాధ పెడుతుంది కదా. అదే కొంచెం ఆలోచించి నవ్వుతూ మాట్లాడి చూడండి, ఎంతోమంది మనస్సుల్ని మనం గెలుచుకోవచ్చు. ముఖ్యంగా కోపంలో ఉన్నప్పుడు లేదా కంగారుగా ఉన్నప్పుడు సాధారణంగా మన మాటల్ని అన్నీ కూడా అదుపు తప్పుతూ ఉంటాయి. ఏదో ఒకటి అనేస్తాం కోపంలో మనలో ఉన్న, సపోజ్ అవతల వాళ్ళకి తెలియదు మనం కోపంలో ఉన్నామని, బట్ వాళ్ళు వచ్చి ఏదో సరదాగా అంటారు. మనం ఒక మాట టక్కున అనేస్తాం, కానీ అది అవతల వాళ్ళకి ఎంతో గాయం చేయొచ్చు, అది మనం ఆలోచించాం. కాబట్టి మాట్లాడే ముందు నేను మాట్లాడేది నిజమేనా, అసలు ఇప్పుడు ఇది మాట్లాడడం అవసరమా, దీనివల్ల ఎవరైనా బాధపడతారా అని ఒక్క సెకండ్ మనకి మనం ఆలోచించుకొని మాట్లాడడం చాలా మంచిదన్నమాట. అండ్ మనం మాట్లాడే మాటే మన వ్యక్తిత్వాన్ని తెలుపుతుంది కదా. అండ్ మన వ్యక్తిత్వమే మన భూషణం. కాబట్టి ఒక్కసారి మాట్లాడే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఏమంటారు, ఇంకా తెలుసుకుందాం ఇలాంటి మంచి మంచి విషయాలు హ్యాపీ లైఫ్ లీడ్ చేయడానికి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. మీ అందరి కోసం శ్రేయ ఘోషల్ పాడిన అల్లసాని వారి అనే పాట వచ్చేస్తుంది, తొలి ప్రేమ సినిమా నుంచి. థమన్ కంపోజ్ చేస్తుంది. స్టే ట్యూన్డ్.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత.
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
2: అభిమానులకు అన్నయ్య.
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్.
1: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: సుప్రభాత సమయాన సుమనోహరమైన భక్తి గీతాలు,
1: భగవద్ భావనావిష్కృత సుగంధ కుసుమాలు,
0: ప్రభాత సమయాన పరమాత్మకు సమర్పించే పూజా ప్రసూనాల మాల, భక్తి సంగీత హేళ.

0: అర్చన మనసుని భక్తి పారవశంతో నింపే భక్తి గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకు మీ ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా.
1: శ్రోతలకు ముఖ్య గమనిక: జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ పంపొచ్చు. మీరు లేఖలు లేదా ఈమెయిల్స్ పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 MHz, ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఒకవేళ మీరు ఈమెయిల్ పంపాలి అనుకుంటే HELLOVIVIDHBHARATIHYD@gmail.com. HelloVividabharati@gmail.com. అన్ని క్యాపిటల్ లెటర్సే. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా లేదా ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి. గమనిక విన్నారు.

చైతన్య స్ఫూర్తి వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్ స్టూడియో క్లాక్ లో టైం 12:22 ఎగ్జాక్ట్గా. మరి లైఫ్ టెక్నిక్స్ గురించి చెప్పుకుంటున్నాం కదా, మనం ఆలోచించి మాట్లాడడం అనేది ఎంత ముఖ్యమో. మనం ఒక చిన్న మాట అనే

ఆలోచిస్తాం. కానీ అవతల వాళ్ళకి అది ఒక బాణంలా గుచ్చుకోవచ్చు, ఒక ఏమంటారు, ఒక రకమైనటువంటి గాయం చేయొచ్చు, అది కొన్ని సంవత్సరాల పాటు మానకపోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న విషయాలే అవతల వాళ్ళ యొక్క రిలేషన్ దెబ్బతీస్తాయి మనవి. కాబట్టి అడిగిన వెంటనే కాకుండా ఒక్క కొన్ని క్షణాల పాటు ఒక్కసారి సైలెంట్ అయి ఆలోచించి సమాధానం చెప్పడం నేర్చుకోండి, ఎంత బాగుంటుందో చూడండి. అండ్ కోపంగా ఉన్నప్పుడు కాకుండా మైండ్ కూల్ అయ్యాక మాట్లాడితే చాలా మంచిది. ఒకవేళ మీరు కోపంగా ఉన్నారు, మిమ్మల్ని ఎవరైనా సలహా అడిగారు, లేకపోతే ఏదైనా ఎక్స్ప్లెనేషన్ అడిగారు, లేకపోతే ఏదైనా విషయం గురించి అడిగారు, ఇప్పుడు కాదు నాకు కొంచెం టైం కావాలని టైం తీసుకుని మాట్లాడండి, ఎంత బాగుంటుందో. అలాగే ఫోన్లో కంటే కూడా నేరుగా మాట్లాడడం ద్వారానే అపార్థాలు తగ్గి రిలేషన్షిప్స్ దృఢంగా మారుతాయంట. అండ్ ఇంకో విషయం, లైఫ్లో మనం అనుకున్నవి అన్నీ అనుకున్నట్లు జరుగుతాయా చెప్పండి? జరగవు కదా. ఒక్కోసారి మనం ఒక రూట్లో వెళ్దాం అనుకుంటే డెస్టినీ, విధి మనల్ని ఇంకో రూట్లో తీసుకెళ్తుంది. అలాంటప్పుడు అయ్యో నాకే ఎందుకు ఇలా జరిగింది అని అనుకుంటాం. బహ్, ఏంటో నాకే ఇలా జరుగుతూ ఉంటుంది లైఫ్లో, అందరూ బాగానే ఉన్నారు అనేది చాలా న్యాచురల్గా ఉండే మైండ్ సెట్ అనమాట ప్రతి ఒక్కరికి. కానీ అదే డెస్టినీని యాక్సెప్ట్ చేస్తూ కష్టాలని అధిగమిస్తూ ఎలా ముందుకు సాగాలో మాట్లాడుకుందాం చైతన్య స్ఫూర్తిలో. ఇంకా మరిన్ని విషయాలు ఆఫ్టర్ దిస్ వండర్ఫుల్ ట్రాక్. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టే ట్యూన్డ్.

0: మగధీర సినిమా నుంచి విన్న పాట అది. గీతామాధురి దీపు పాడిన పాట. రచన సంగీతం ఎంఎం కీరవాణి.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత.
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
2: అభిమానులకు అన్నయ్య.
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.
0: చైతన్య స్ఫూర్తిలో మనం జీవితంలో అనుసరించాల్సిన చిన్న చిన్న టిప్స్, అలాగే టెక్నిక్స్ మన లైఫ్ని ఎంత బ్యూటిఫుల్గా మారుస్తాయి, అలాగే ఎదుటి వాళ్ళతో మన రిలేషన్ ఎంత పాజిటివ్గా ఉంచుతాయి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకుంటున్నాం కదా. ఇలాంటి లైఫ్ టెక్నిక్స్ మరిన్ని మాట్లాడుకుందాం 12:40 నుంచి న్యూస్ తర్వాత, ఎందుకంటే 12:30కి మనకి న్యూస్ ఉంటుంది కాబట్టి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.
3: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
4: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్ కు కాల్ చేసి మీ ఆడ్స్ ను ఇప్పుడే బుక్ చేసుకోండి.
3: ప్రపంచంలో ఎక్కడ
0: ఆకాశవాణి వివిధ భారతి. సమయం 12:30, తెలుగులో వార్తలు వింటారు.
5: ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. బ్రిక్స్ సభ్య దేశాల కమ్యూనికేషన్ల మంత్రులను, ఉన్నతాధికారులను ఒకచోట చేర్చి సమాచార కమ్యూనికేషన్ టెక్నాలజీస్, డిజిటల్ రూపాంతరం, ఆవిష్కరణలు, దృఢమైన డిజిటల్ మౌలిక సదుపాయాల రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. స్థిరమైన భవిష్యత్తు కోసం ఆవిష్కరణ, సహకారం, రూపాంతరం అనేవి ఈ సమావేశం ప్రధాన ఇతివృత్తం. సాంకేతికతలు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భవిష్యత్ నెట్వర్కులు, సైబర్ సెక్యూరిటీ, కెపాసిటీ బిల్డింగ్, అందరికీ అందుబాటులో ఉండే డిజిటల్ కనెక్టివిటీపై అభిప్రాయాలు పంచుకోవడానికి ఈ వేదిక బ్రిక్స్ సభ్య దేశాలకు అవకాశం కల్పిస్తుంది. భారత అధ్యక్షతన బ్రిక్స్ 2026 పర్యాటక మంత్రుల సమావేశం ఈరోజు జైపూర్లో ప్రారంభమవుతుంది. ఈ 2 రోజుల సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల పర్యాటక మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. పర్యాటక రంగంలో సహకారాన్ని బలోపేతం చేయడం ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం. సుస్థిర పర్యాటకం, నైపుణ్యాభివృద్ది, సులభమైన ప్రయాణం

0: అలాగే పర్యాటక రంగంలో సాంకేతికత, కృత్రిమ మేధస్సు వినియోగం వంటి అంశాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో 3 రోజుల పర్యటన నిమిత్తం నిన్న సాయంత్రం బాగ్డోగ్రా చేరుకున్నారు. బాగ్డోగ్రా విమానాశ్రయంలో ఆయనకు ముఖ్యమంత్రి సువేందు అధికారి, డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా, పర్యాటక మంత్రి శంకర్ ఘోష్ తదితరులు ఘన స్వాగతం పలికారు. అమిత్ షా ఈరోజు సిలిగురిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేస్తారు. చికెన్స్ నెట్ గా ప్రసిద్ది చెందిన సిలిగురి కారిడార్ పై జరిగే 2 సమావేశాలకు కూడా ఆయన హాజరవుతారు. మధ్యాహ్నం కవాఖలీ మైదానంలో భారతీయ న్యాయ సంహితపై ఏర్పాటు చేసిన ప్రదర్శనను కేంద్ర హోంమంత్రి ప్రారంభిస్తారు. ఈ ప్రదర్శన కొత్త క్రిమినల్ చట్టం గురించి అవగాహన కల్పించడంపై దృష్టి సారిస్తుంది. ఈరోజు సాయంత్రం పార్టీ నేతలు, కార్యకర్తలతో కూడా అమిత్ షా సమావేశమవుతారు. పరిపాలన నిర్వహణలో సరికొత్త దృక్పథాలను తీసుకురావడానికి ప్రభుత్వ విభాగాలు, విశ్వవిద్యాలయాలు, యువత మధ్య మెరుగైన సంబంధాలుండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ప్రభుత్వ కార్యదర్శులతో ప్రధానమంత్రి నిన్న తన నివాసంలో 3వ ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, దేశ భవిష్యత్తును ఏ విధంగా తీర్చిదిద్దాలనే దీర్ఘకాలిక దృక్పథంతో ఆలోచించాలని కార్యదర్శులను కోరారు. అధికారులు సేవాభావంతో ఒకరికొకరు సహకరించుకుంటూ పనిచేయాలన్నారు. రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని, ప్రపంచ స్థాయిలో దాన్ని మరింత పోటీతత్వంతో తీర్చిదిద్దాల్సిన ఆవశ్యకత ఉందని అన్నారు. కృత్రిమ మేధస్సును సమర్థవంతంగా ఉపయోగించుకోవాలని, ఏఐ సామర్థ్యాలను మానవ నైపుణ్యంతో మిళితం చేసే నూతన మార్గాలను అన్వేషించాలని మోదీ కోరారు. సంక్లిష్ట సవాళ్లను ఎదుర్కోవడానికి, దీర్ఘకాలిక దృక్పథంతో దేశ భవిష్యత్తును తీర్చిదిద్దడానికి సమగ్ర ప్రభుత్వ విధానం, మెరుగైన సమన్వయం, వినూత్న ఆలోచనలు, సమిష్టి యాజమాన్యం అవసరమని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయ్ సంరక్షణ అభియాన్ పథకం కింద చిన్న సన్నకారు రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. వినియోగదారులకు ధరల స్థిరత్వాన్ని కాపాడుతూనే రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు ఈ పథకాన్ని 2018 సెప్టెంబర్లో ప్రారంభించారు. ఈ పథకం కింద బడ్జెట్ కేటాయింపులు 7 ఏళ్లలో క్రమంగా పెరిగినట్టు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. 2024-25లో ఈ పథకం కింద వాస్తవ వ్యయం దాదాపు 5,400 కోట్ల రూపాయలుండగా 2026-27 నాటికి దానిని 7,000 కోట్ల రూపాయలకు పైగా పెంచారు. రైతులకు ఆదాయ భద్రత కల్పించడం, ధరల హామీ విధానాలను బలోపేతం చేయడంపై ప్రభుత్వం పెడుతున్న ప్రత్యేక దృష్టికి ఇది నిదర్శనమని మంత్రిత్వ శాఖ పేర్కొంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా వందే మాతరం పూర్తి గీతానికి బదులుగా కేవలం 2 చరణాలను మాత్రమే ఆలపించాలనే కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శించారు. మీడియాతో మాట్లాడుతూ ఆయన, ఈ నిర్ణయం పార్లమెంటు చేసిన చట్టాన్ని బహిరంగంగా ధిక్కరించడమేనని, ఇది దేశ వ్యతిరేక చర్య అని పేర్కొన్నారు. 1937లో లాలూచీ రాజకీయాల కోసం కాంగ్రెస్ వందే మాతరం గీతాన్ని 2 భాగాలుగా విభజించిందని ఆరోపించారు. వందే మాతరం 150వ వార్షికోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ చారిత్రక తప్పిదాన్ని సరిదిద్ది పూర్తి గీతానికి చట్టపరమైన గుర్తింపు ఇచ్చిందని తెలిపారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ మరోసారి ఓటు బ్యాంకు రాజకీయాల కోసం లాలూచీ మార్గాన్నే అనుసరిస్తోందని అమిత్ షా ఆరోపించారు.
1: मैं देश की जनता को अपील करना चाहता हूं कि एक बार इस देश ने गलती करी थी वंदे मातरम के 2 टुकड़े होने देने की, और एक गलती के गंभीर परिणाम हमने भुगते हैं. अब देश की जनता एकजुट हो और कांग्रेस पार्टी के इस फैसले के खिलाफ आवाज बुलंद करे कि अब इस देश में तुष्टीकरण की राजनीति नहीं चलेगी. आजादी के 80 साल के बाद 1937 में जो फैसला कांग्रेस ने किया था, जिसको नरेन्द्र मोदी जी ने सुधारा है, उसके सामने का कोई विरोध इस देश की जनता नहीं सहन करेगी.
0: భారత్లో పర్యటిస్తున్న జపాన్ రక్షణ మంత్రి షింజిరో కోయిజుమి నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో భారత్

జపాన్ ప్రత్యేక వ్యూహాత్మక ప్రపంచ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి గల ఆవిష్కరణలపై ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం, సమృద్దిని పెంపొందించడంలో భారత్, జపాన్ రక్షణ, భద్రత, సహకార ప్రాముఖ్యతను మోదీ చెప్పారు. మేక్ ఇన్ ఇండియా నినాదం కింద సంయుక్త అభివృద్ది, ఉత్పత్తి కోసం ముఖ్యంగా రక్షణ రంగంలో భారతీయ కంపెనీలు స్టార్టప్లతో భాగస్వామ్యం కుదుర్చుకోవడానికి జపాన్కు ఉన్న అవకాశాలను ప్రధానమంత్రి వివరించారు. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 2 రోజుల పాటు ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, బీహార్, హిమాచల్ ప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఆ శాఖ పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని తెలిపింది. అలాగే రాబోయే 3 రోజుల్లో అండమాన్ నికోబార్ దీవులు, రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది. నెదర్లాండ్స్లోని ఆమ్స్టల్ వీన్లో ఎఫ్ఐహెచ్ హాకీ వరల్డ్ కప్ 2వ పూల్ తొలి దశ మ్యాచ్లో భారత మహిళల జట్టు నెదర్లాండ్స్తో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 9:30 ప్రారంభమవుతుంది. పూల్ ఈ నుండి మొదటి 2 స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్కు అర్హత సాధిస్తాయి. అంతకుముందు ఇంగ్లాండ్తో జరిగిన చివరి పూల్ డి మ్యాచ్ డ్రాగా ముగించిన భారత్ 2వ రౌండ్లోకి దూసుకెళ్లింది. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఇస్లామాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో వైద్య పరీక్షల తరువాత రావల్పిండిలోని అడియాలా జైలుకి తిరిగి తీసుకొచ్చారు. ఇమ్రాన్ ఖాన్ మానసిక ఆందోళనతో బాధపడుతున్నారని వైద్యులు నివేదిక సమర్పించిన నేపథ్యంలో 2 రోజుల్లో ఆయన్ను ఆసుపత్రికి తరలించాలని ఈ నెల 18న సుప్రీంకోర్టు జారీ చేసిన ఆదేశాల మేరకు అర్ధరాత్రి తర్వాత షిఫా అంతర్జాతీయ ఆసుపత్రికి తరలించారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా అధ్యక్షతన 12వ బ్రిక్స్ కమ్యూనికేషన్ల మంత్రుల సమావేశం పూణేలో జరుగుతోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పశ్చిమ బెంగాల్లో ఈరోజు పలు అభివృద్ది కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి అన్నదాత ఆయు సంరక్షణ అభియాన్ పథకం కింద రైతులకు కనీస మద్దతు ధర ప్రయోజనాలు అందేలా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది. మధ్యప్రదేశ్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ అక్కడ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 12:40 చైతన్య స్ఫూర్తి కార్యక్రమానికి పునఃస్వాగతం.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత.
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
2: అభిమానులకు అన్నయ్య.
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్. మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. జనరంజని కార్యక్రమం ఇకపై సరికొత్తగా. జనరంజనిలో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీదట ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపొచ్చు. లేఖలు పంపవలసిన మా చిరునామా వివిధ భారతి ఎఫ్ఎం 102.8 ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఒకవేళ మీరు మీకు నచ్చిన పాటని ఈమెయిల్ చేయాలి అనుకుంటే HELLOVIVIDHBHARATIHYD@gmail.com. అన్నీ కూడా క్యాపిటల్ లెటర్సే, గమనించండి. అండ్ మీకు నచ్చిన పాటల కోసం ఇక్కడ నుంచి లేఖల ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఆకాశవాణిని పలకరించండి. మీకెంతో ఇష్టమైన జనరంజని కార్యక్రమంలో శ్రోతలు గమనిక విన్నారు.

0: థమన్ సంగీతం అందించిన ఈ పాట గ్రీకు వీరుడు సినిమాలోది, సాహితిగా రచన బాలుగారు పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడ్ అంతా గప్ షాప్ వాట్స్.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే గ్రేస్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత.
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
2: పన్నెండు గంటలు దాటి 49 నిమిషాలు అవుతోంది. స్టూడియో క్లాక్ లో చైతన్య స్ఫూర్తిలో మనం జీవితంలో మనం అనుసరించాల్సిన చిన్న చిన్న టిప్స్ మన జీవితాన్ని ఎంత అందంగా ఆనందంగా మారుస్తాయో మాట్లాడుకుంటున్నాం. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, నేను చాలా స్ట్రాంగ్ అండి, నేను చాలా స్ట్రాంగ్ మనిషిని, నేను అంత ఈజీగా ఎవరికి లొంగను, నేను చాలా స్టిఫ్గా ఉంటాను అంటారు. కానీ చాలామంది అలా నటిస్తారంట. వాళ్ళకు కూడా ఎమోషన్స్ ఉంటాయి, కానీ అవి బయటకి కనబడనీయకుండా స్ట్రాంగ్ అనే ఒక ముసుగుతో కప్పేస్తారన్నమాట. కాబట్టి అలా నటించాల్సిన అవసరం లేదంటున్నారు ఎక్స్పర్ట్స్. ఎందుకంటే మనకు దగ్గరైన వారితో ఆ బాధని కానీ సంతోషాన్ని కానీ పంచుకోవాలి. మనలో ఉన్నటువంటి ఆ ఎమోషన్స్ని వేరే వాళ్ళతో షేర్ చేసుకుంటే కాస్తలో కాస్తైనా ఉపశమనం దొరుకుతుంది, లేకపోతే గుండె బరువెక్కిపోతుంది. మరి గుండె మీద అంత వెయిట్ ఉండడం మంచిది కాదు కదా. కాబట్టి జరిగిన దాని గురించి కాకుండా జరగాల్సిన దాని గురించి ఆలోచించాలి. జీవితం నేర్పే ఎన్నో అనుభవ పాఠాల్లో ఇది కూడా ఒక పాఠమని అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి. అండ్ మనల్ని మోటివేట్ చేసే మంచి ఫ్రెండ్స్ లేదా మన ఫ్యామిలీ మెంబర్స్తో మంచి క్వాలిటీ టైం గడపడం వల్ల లైఫ్ పట్ల మన దృష్టికోణం, మన పర్సెప్షన్ మారుతుందన్నమాట. ఈ విషయాన్ని మనం ఖచ్చితంగా గ్రహించాలి. అలాగే జీవితంలో మరొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే నిజాన్ని మాట్లాడడం. ఏదేమైనా సరే నిజాన్నే చెప్పడం, అది మన మనస్సాక్షికి మనం ఇచ్చే అతిపెద్ద గౌరవం అన్నమాట. అబద్ధం అనేది ఒక క్షణం ఉపశమనం ఇచ్చే షార్ట్కట్లా అనిపిస్తుంది, కానీ నిజం వైపు నిలబడే వ్యక్తికి మనస్సులో అసలు భయం అనేదే ఉండదంట, ఆత్మవిశ్వాసం మాత్రమే ఉంటుందంట. పరిస్థితులు ఎలాంటి సవాళ్లు విసిరినా సరే మనం ఖచ్చితంగా నిజాయితీ వైపే నిలబడాలి, అప్పుడే మనం హ్యాపీగా ఉండగలుగుతాం. అబద్ధం అనేది ఒక చిన్న స్వీట్ లాంటిది, ఎక్కువగా స్వీట్లు తిన్నా మొహం మొత్తేస్తుంది, కానీ చేదుగా ఉన్నా కూడా కాకరగాయ మన ఆరోగ్యానికి మంచిది. కాబట్టి ట్రూత్ ఈజ్ బిట్టర్ అంటారు కదా, కానీ ట్రూత్ వైపు ఉండడమే చాలా మంచిదన్నమాట. మాట్లాడుకుందాం ఇంకా ఈ పాట తర్వాత. నేహా బాసిన్ పాడిన కరెంట్ సినిమాలో నుంచి వచ్చేస్తుంది సాంగ్, దేవిశ్రీ ప్రసాద్ కంపోజిషన్. స్టే ట్యూన్డ్, యూ ఆర్ లిజనింగ్ టు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

0: స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
1: మీట్ ద స్టార్. ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
2: పన్నెండు గంటలు దాటి 58 నిమిషాలు చైతన్య స్ఫూర్తిలో లైఫ్ టెక్నిక్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఐఆమ్ స్ట్రాంగ్ అనుకోవడం మంచిదే, కానీ స్ట్రాంగ్గా ఉన్నా లేకపోయినా దాన్ని నటించడం మంచిది కాదంటున్నారు మన మానసిక నిపుణులన్నమాట. అయితే నిజం చెబితే వచ్చే పరిణామాలకు భయపడి అబద్ధం చెప్తే ఆ భయం, ఆందోళన మనల్ని లైఫ్ లాంగ్ వెంటాడుతూనే ఉంటాయి. ఆ గిల్టీ అన్నది మన మనసులో అలా ఉండిపోతుందన్నమాట. ఒకవేళ మనం అబద్ధం చెప్పి తద్వారా మనకి ఆ పని సక్సెస్ అయినా వేరే వాళ్ళ అవకాశాన్ని మనం దొంగిలించినట్టు అవుతుంది. కాబట్టి అలాంటి తప్పులు చేస్తే ఆ గిల్టీ అన్నది మనల్ని లైఫ్ లాంగ్ వెంటాడుతుంది. అది సాధించిన ఉపయోగం ఉండదన్నమాట. సరే, ఫలితం ఏదైనా సరే నేను నిజాయితీగానే ఉంటాను అనే కాన్ఫిడెన్స్ని మనం పెంపొందించుకోవాలి. థింక్ హెల్ప్ ఇన్స్పైరింగ్ నెసెసరీ కైండ్ అనే లైఫ్ ఫార్ములేని ఉపయోగించి మాట్లాడడం మన రిలేషన్షిప్స్ని పదిలంగా ఉంచుతుంది. సాక్షాత్తు భగవంతుడి అవతారం అయినప్పటికీ శ్రీరాముడు విధిని అనుసరించి కష్టాలను ఎదుర్కొని మనకి ఆదర్శప్రాయుడయ్యాడు కదా. అలాగే అబద్ధం అనేది ఆ క్షణానికి ఆనందం ఇచ్చిన నిజం మాత్రమే ఎప్పటికీ మనల్ని మంచి వ్యక్తిగా నిలబెడుతుంది అనే సత్యాన్ని గ్రహించి తీరాలి. సో ఫైనల్గా చెప్పొచ్చు అదేంటంటే, ఆలోచించి మాట్లాడడం డెస్టినీ ఇచ్చే సవాళ్ళని చిరునవ్వుతో స్వీకరిస్తూ ఎప్పుడూ నిజాయితీగానే జీవించాలి. అది మనకి హ్యాపీనెస్ ఇస్తుంది. సో లివ్ విత్ ఇంటిగ్రిటీ, లివ్ హ్యాపీలీ, బికాస్ లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ కదా. ఇది ఈనాటి చైతన్య స్ఫూర్తి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
1: ఉదయతార.
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
0: మీట్ ద

0: మికా సింగ్ పాడిన పాటిది రచన రామజోగే శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్, మిర్చి సినిమాలోంచి.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే గ్రేస్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత.
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
2: అభిమానులకు అన్నయ్య.
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
3: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.

0: అఖండ తాండవం సినిమాలోంచి విన్న పాట అది. రచన కాసర్ల శ్యామ్, థమన్ ఎస్ఎస్ సంగీతం, శ్రేయ ఘోషల్, బ్రిజేష్ శాండిల్ పాడిన పాట.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలేదంత గప్షాప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిద్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ సమయం 1:10 కావస్తోంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది తిరగా ఉషారమణి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఈవేళ పాల్గొంటారు. ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం యోగా అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వరలక్ష్మి వ్రతం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. తెలంగాణకు పెట్టుబడులు నిధులు రాబట్టడమే లక్ష్యంగా చేపట్టిన విదేశీ పర్యటనలో భాగంగా లండన్ చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈవేళ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమానికి, రేపు కేంబ్రిడ్జ్ బృందం లండన్ బిజినెస్ స్కూల్ సమావేశాలకు హాజరవుతారు. అయితే యూకే పర్యటన ముగిసిన అనంతరం చేపట్టవలసిన సీఎం అమెరికా పర్యటన సాంకేతిక కారణాల వల్ల రద్దయింది. తెలంగాణ ప్రగతి ప్రయాణం నిరంతరం కొనసాగుతుందని సీఎం పేర్కొన్నారు. యూకే పర్యటన పూర్తి చేసుకున్న తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా హైదరాబాద్కు తిరుగు ప్రయాణం అవుతారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నల్లకుంటలోని మదర్ డైరీ పార్క్ను నిన్న సందర్శించి ఓపెన్ జిమ్ను ప్రారంభించారు. ఆధునిక జీవనశైలి, ఆహారం కల్తీ, సోషల్ మీడియా వల్ల పెరుగుతున్న శారీరక మానసిక ఒత్తిడి నుంచి విముక్తికి యోగా వ్యాయామం ఎంతో అవసరమని ఆయన పేర్కొన్నారు. అందరూ ఉచితంగా ఆరోగ్యకరమైన జీవనం గడపడానికే ఈ ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్కరూ రోజు కొంత సమయం కేటాయించి యోగా వ్యాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యాన్ని సాధించాలని ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వీర్లగడ్డ తండాలో నిర్వహించిన పల్లె పల్లెకు పొన్నమన్న కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొని సంక్షేమ పథకాల అమలుపై అధికారులతో సమీక్షించారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకుని పరిష్కరించేందుకే ఈ కార్యక్రమం చేపట్టామని ఆయన చెప్పారు. మూతపడిన పాఠశాలను వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభించేలాగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. వర్షపు నీటిని సంరక్షించుకోవాలని, ఆయిల్ పామ్ సాగుపై దృష్టి పెట్టాలని సూచిస్తూ

అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు. బీజేపీ ఎంపీ కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమవుతున్నట్లు ఒక పత్రికలో కథనం వెలువడగా దీనిపై నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి స్పందించారు. తెలివైన వారెవరూ ప్రస్తుతం కాంగ్రెస్లోకి వెళ్లారని స్పష్టం చేశారు. ఏఐసీసీ నేత కేసీ వేణుగోపాల్ వల్ల పార్టీ నష్టం కలుగుతోందని, రేవంత్ రెడ్డి మాటలను కేసీ వేణుగోపాల్ గుడ్డిగా నమ్ముతున్నారని ఆరోపించారు. ఈ అంశంపై తాను విడుదల చేసిన వీడియోను విశ్లేషించాలని ఎంపీ అరవింద్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విప్ ఆదే శ్రీనివాస్ మండిపడ్డారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అధికారిక అనుమతులతోనే ముఖ్యమంత్రి బ్రిటన్ వెళ్లారని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలు సందర్శిస్తుంటే బీజేపీ నేతలు రాజకీయం చేయడం తగదన్నారు. భారత వ్యతిరేక శక్తులను కలవడానికే సీఎం వెళ్లారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఎల్నీనియో ప్రభావం వివిధ ప్రభుత్వ రంగాలు చెప్పారు.

నారిని ఆరోపించారు. ఈ అంశంపై తాను విడుదల చేసిన వీడియోను విశ్లేషించాలని ఎంపీ అరవింద్ కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లండన్ పర్యటనపై ఎంపీ ధర్మపురి అరవింద్ బీజేపీ నేతలు రాజకీయం చేస్తున్నారని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ మండిపడ్డారు. గాంధీభవన్లో విలేకరులతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ అధికారిక అనుమతులతోనే ముఖ్యమంత్రి బ్రిటన్ వెళ్లారని స్పష్టం చేశారు. విద్యా సంస్థలు, క్రీడా ప్రాంగణాలు సందర్శిస్తుంటే బీజేపీ నేతలు రాజకీయం చేయడం తగదన్నారు. భారత వ్యతిరేక శక్తులను కలవడానికే సీఎం వెళ్లారంటూ అరవింద్ చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో ఎల్నీనో ప్రభావం, వివిధ ప్రభుత్వ రంగాలు చేపట్టవలసిన ముందస్తు చర్యలపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ధనసరి సీతక్క, వాకిటి శ్రీహరితో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు, స్పెషల్ సీఎస్ దానకిషోర్, సెక్రటరీ ఇలంవర్తి తదితర వ్యవసాయ, పంచాయతీరాజ్, పశుసంవర్ధక శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. సూర్యాపేట కలెక్టరేట్లో ఎమ్మెల్యే మందుల సమ్యుల్తో కలిసి నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. గత ప్రభుత్వంలో అర్హులకు కార్డులందక ఇబ్బంది పడ్డారని ఆయన పేర్కొన్నారు. పేదల సంక్షేమానికి తెచ్చిన సన్నబియ్యం పథకంతో 3,42,00,000 మంది లబ్ది పొందుతున్నారని, రాష్ట్రంలో 1,06,00,000 కుటుంబాలకు స్మార్ట్ కార్డులతో ఆహార భద్రత కల్పిస్తున్నామని చెప్పారు. మంగళకరమైన శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి కరుణా కటాక్షాలతో ప్రతి ఇంటా సుఖశాంతులు, సిరి సంపదలు, ఆయురారోగ్యాలు నిండాలని ఆయన ఆకాంక్షించారు. శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని తెలంగాణ వ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలను ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్తో పాటు పలు జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలు భక్తులతో పోటెత్తాయి. మహిళలు వేకువజామున ఇళ్లను అలంకరించి పూజలు నిర్వహించగా ఆలయాల్లో శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు చేపట్టారు. సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒకరికొకరు వాయినాలిచ్చి పుచ్చుకున్నారు. పండుగ వాతావరణంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా వరలక్ష్మీ వ్రతం వేడుకలు మహిళలు ఘనంగా నిర్వహిస్తున్నారు. జిల్లా కేంద్రంలోని సరస్వతి శిశు మందిర్లో నిర్వహించిన సామూహిక వరలక్ష్మీ వ్రతంలో పెద్ద ఎత్తున మహిళలు పాల్గొని పూజలు నిర్వహించారు. వరలక్ష్మీ వ్రతం మహోత్సవం సందర్భంగా జిల్లాలోని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చేయూత పథకం కింద కొత్త పింఛన్ల కోసం అందిన దరఖాస్తుల్లో మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా రాష్ట్రంలో 2వ స్థానం నిలిచింది. జిల్లాలో ఇప్పటివరకు 9,426 దరఖాస్తులు నమోదయ్యాయి. రాష్ట దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తన కుమార్తె సుస్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీకి వివరణ ఇచ్చారు. గీసుకొండలో జరిగిన పుట్టినరోజు వేడుకలో సుస్మిత మాట్లాడిన మాటలు, ఆమె వ్యక్తిగత అభిప్రాయాల్ని, వాటికి తనను రాజకీయంగా బాధ్యురాలని చేయడం సరికాదని చెప్పారు. కాంగ్రెస్ నాయకత్వంపై తనకు గౌరవం ఉందని పేర్కొంటూ నిజాలను గ్రహించి పీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లురవి తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోవాలని విజ్ఞప్తి చేశారు. భూముల సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలని నిర్మల్ జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా అధికారులను ఆదేశించారు. నిన్న రాత్రి జిల్లాలో జరుగుతున్న భూముల సర్వేపై జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇప్పటివరకు పూర్తి చేసిన భూముల సర్వే, చేయాల్సిన సర్వే వివరాలు అధికారులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో రెవెన్యూ మ్యాపులు లేని గ్రామాల ఇబ్బందులు తొలగించేందుకు చేపట్టిన సర్వేను గడువులోగా పూర్తి చేయాలని, సర్వే ప్రక్రియను పారదర్శకంగా చేపట్టాలని చెప్పారు. తెలంగాణ ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ బృందం మనీలాలోని ఫిలిప్పీన్స్ విదేశాంగ కార్యాలయాన్ని సందర్శించి ప్రవాసుల సంక్షేమ విధానాలపై చర్చించింది. అక్కడ అమలు చేస్తున్న ఉత్తమ విధానాన్ని పరిశీలించి గల్ఫ్లోని 15,00,000 మంది తెలంగాణ కార్మికులకు అండగా నిలిచేలాగా త్వరలో ప్రత్యేక విధానం రూపొందిస్తామని కమిటీ ప్రతినిధులు తెలియజేశారు. 2026-27 విద్యా సంవత్సరానికి రాష్టస్థాయి పాఠశాల క్రీడల నిర్వహణపై తెలంగాణ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యా డైరెక్టర్ నవీన్ నికోలస్ మెదక్ జిల్లా స్కూల్ గేమ్స్ వెబ్ పోర్టల్ను ప్రారంభించారు. క్రీడా వివరాల డిజిటలైజేషన్, నకిలీ సర్టిఫికెట్ల అడ్డుకట్టకు ఈ పోర్టల్ దోహదపడుతుందని తెలియజేశారు. అధునాతన ఉక్కు ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు జిందల్ స్టీల్ ఐఐటీ హైదరాబాద్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీహెచ్ క్యాంపస్లో దేశంలోనే తొలిసారిగా జిందల్ స్టీల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ను ఏర్పాటు చేయనున్నారు. మౌలిక వసతులు, రక్షణ, విద్యుత్ రంగాల్లో తక్కువ ముడి పదార్థాలతో మెరుగైన ఉక్కు పరిష్కారాలు అందించడమే లక్ష్యంగా
ఈ కేంద్రం పరి

పరిశోధనలో శిక్షణ కార్యక్రమాలు చేపడుతుందని సంస్థల ప్రతినిధులు తెలియజేశారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి మే 2026 పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లను జిల్లాలకు పంపించింది. నకిలీలను నిరోధించేందుకు 25 రకాల భద్రతా ఫీచర్లు చిరగని కాగితంతో వీటిని రూపొందించారు. విద్యార్థులు తమ కళాశాలల ప్రిన్సిపాల్స్ ను కలిసి ఈ ధృవపత్రాలు పొందవచ్చునని బోర్డు తెలియజేసింది. వెనుకబడిన తరగతుల బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించి ఆర్థికంగా తీర్చిదిద్దేందుకు 100% సబ్సిడీపై ఇంటింటికి ఇందిరమ్మ కుట్టు మిషన్ల పంపిణీకి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ అభివృద్ది అధికారి సౌజన్య ఒక ప్రకటనలో తెలియజేశారు. 12,000 రూపాయల విలువైన ఆటోమేటిక్ కుట్టు మిషన్ ఉచితంగా అందిస్తారని, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో సెప్టెంబర్ 15 తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఆఫీసులు, ఆసుపత్రులు, ఇతర పని ప్రదేశాల్లో మహిళలు ఎదుర్కొనే వేధింపులను అరికట్టడానికి లైంగిక వేధింపుల నివారణ చట్టం పాష్ యాక్ట్ చట్టం ఒక బలమైన కవచంలా పనిచేస్తుందని మహిళా సాధికారత కేంద్రం సూర్యాపేట జిల్లా కోఆర్డినేటర్ చైతన్య చెప్పారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహిళా శిశు సంక్షేమ శాఖ మహిళా సాధికారత కేంద్రం ఆధ్వర్యంలో పని ప్రదేశాల్లో మహిళల భద్రతపై ఒక ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. వరంగల్, ములుగు జిల్లాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియను పర్యవేక్షించేందుకు వచ్చిన భారత ఎన్నికల సంఘం కార్యదర్శి నవీన్ కుమార్ ను హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాష్పై ఈ రోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై ఎన్నికల సంఘం కార్యదర్శి చర్చించారు. వినియోగదారులకు నాణ్యమైన నిరంతరాయ విద్యుత్ అందించేందుకు మౌలిక వసతులను బలోపేతం చేయాలని టీజీఎన్పీడీసీఎల్ సిఎండి కర్ణాటి వరుణ్ రెడ్డి చెప్పారు. కరీంనగర్ సర్కిల్లో ఆయన పర్యటించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన విదేశీ పర్యటనలో భాగంగా లండన్లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఈపీఎల్ ఫుట్బాల్ కార్యక్రమాల్లో ఈవేళ పాల్గొంటారు. ఒత్తిడి అధిగమించేందుకు వ్యాయామం యోగా అవసరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజా పంపిణీ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తెచ్చామని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. శ్రావణ శుక్రవారం సందర్భంగా తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు వరలక్ష్మి వ్రతం వేడుకలను వైభవంగా జరుపుకుంటున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్స్ ఆఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
2: మ్యూజిక్ అండ్ మస్తీ, ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
3: ఎస్, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ లిజనర్స్. వచ్చేసాం షో టైమ్ కి. వచ్చేసాం 121 క్రాస్ చేసి 48 సెకండ్స్ అవుతుంది. మరి ప్రతిరోజు 122 మధ్యలో మనందరికీ ఎంతో ఇష్టమైన క్విజ్ ప్రోగ్రామ్ షో టైమ్. నేను ప్రశ్నలు అడుగుతాను, మీరు వాట్సాప్ ద్వారా నాకు ఆన్సర్స్ పంపిస్తారు. కరెక్ట్గా పంపించిన శ్రోతల పేర్లన్నీ కూడా నేను చదువుతాను. ఇదే కదా మన ఫార్మాట్. మరి ఇవాళ కూడా మంచి మంచి క్వశ్చన్స్తో నేను రెడీగా ఉన్నారు. అన్ని సినిమా క్వశ్చన్సే. మరి ఇవాళ రాధిక గారి బర్త్డే అని చెప్పుకున్నాం కదా మనం, మరి ఆవిడ గురించి ఒక ప్రశ్న ఉండాలి కదా షో టైంలో. కాబట్టి ఫస్ట్ క్వశ్చన్ నేను రాధిక గారి గురించి అడగబోతున్నాను. ఒక్కసారి రాధిక గారి గురించి చెక్ చేసుకుని రండి, ఆన్సర్ ఈజీ అవుతుంది మీకు. మరి కాసేపట్లో ఫస్ట్ క్వశ్చన్ అడుగుతాను. ఒక వండర్ఫుల్ సాంగ్ విన్న తర్వాత వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం విత్ మీ ఆర్జే పవన్.

యువరత్న సినిమా నుంచి విన్న పాట అది. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి, షాన్ పాడిన పాట అది. ఎస్, గెట్ రెడీ ఫర్ ఫస్ట్ క్వశ్చన్ లిజనర్స్. ఫస్ట్ క్వశ్చన్ అడగడానికి నేను రెడీ అయిపోయాను, మీరు కూడా జాగ్రత్తగా వినండి క్వశ్చన్ని. రాధిక గారి బర్త్డే సందర్భంగా ఆవిడ గురించే ఇవాళ ఫస్ట్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ జాగ్రత్తగా వింటే ఆన్సర్ మీకు వచ్చేస్తుంది. క్వశ్చన్ ఏంటంటే, సుందరమ్మ

అనే పాత్రలో సినిమా అంతా నెగిటివ్గా కనబడి ఆఖరిలో సినిమాను మలుపు తిప్పి సుఖాంతమవ్వడానికి కారణమయ్యే పాత్రలో నటించి మహిళా ప్రేక్షకుల చేత బ్రహ్మరథం పట్టించుకున్నారు రాధిక గారు. అప్పట్లో పేపర్స్లో కూడా రాధిక గారి నటనకు బ్రహ్మరథం పడుతున్న మహిళా ప్రేక్షకులను చాలా పబ్లిష్ అయ్యేదన్నమాట అప్పట్లో. క్వశ్చన్ అర్థమైంది కదా, సుందరమ్మ అనే పాత్రలో సినిమా అంతా నెగిటివ్గా కనబడి, అప్పుడే ఆన్సర్స్ కూడా వచ్చేస్తున్నాయి మనకి. ఆఖరిలో సినిమాను మలుపు తిప్పి సుఖాంతం అవ్వడానికి కారణమయ్యే పాత్రలో నటించారు, ఆ సినిమా పేరేంటి? ఆన్సర్స్ పంపించండి 0402324085 నెంబర్ మీద. స్టే ట్యూన్డ్.

క్వశ్చన్ అడగడం జరిగింది. నేను ఫస్ట్ క్వశ్చన్ అడిగాను, ఏ సినిమాలో రాధిక గారు సినిమా అంతా నెగిటివ్గా కనపడి చివరిలో కథను మలుపు తిప్పి కథ సుఖాంతం అవ్వడానికి కారణమయ్యే సుందరమ్మ అనే పాత్రలో కనిపించారు అని చెప్పి దాదాపు ఒక 60% మనకి కరెక్ట్ ఆన్సర్స్ వచ్చాయి. చాలామంది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అటు ఇటు వెళ్ళారు, బట్ కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదవాలి కదా. నేను కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు బాలకృష్ణ గారు నరసంపేట నుంచి, డోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం నుంచి, డోర్నాల సుదర్శన్ గారు అంకుశాపురం నుంచి, అప్పలరాజు గారు పెడెం నుంచి, పునా వెంకటేశం హేమలత గారు నెమ్మాని నుంచి, బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు, అలాగే బ్రహ్మయ్య గారు కర్నూలు నుంచి, దమ్మోజు వెంకటాచార్య గారు చిత్రియాల గ్రామం నుంచి, మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి, గణేష్ వేదవతి గారు నిజాంపేట నుంచి, దస్తగిరి సంధ్యాగారు ప్రొద్దుటూరు నుంచి, భోగా మార్కండేయ అనిత భూదాన్ పోచంపల్లి నుంచి, అలాగే పుట్టపాక నుంచి మిరియాల తిరుమలయ్య గారు, పైడిపాటి నాగభూషణ్ రావు గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి పంపించారు, నాగ్నాథ్ గుప్తా గారు నిజామాబాద్ నుంచి పంపించారు, కనకారావు గారు పెడన్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, తర్వాత రాపర్తి నర్సింగ్ గారు రుద్రవరం జిల్లా నుంచి కరెక్ట్గా ఆన్సర్స్ పంపించారు. వీళ్ళందరూ కూడా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలు. కొంతమంది న్యాయం కావాలన్నారు, అలాగే రీసెంట్గా రిలీజ్ అయిన తాయి కజేవి అని కూడా కొంతమంది కన్ఫ్యూజ్ అయ్యారు. అవేవి కరెక్ట్ కాదు. కరెక్ట్ ఆన్సర్ ఏంటో ఇప్పుడు చెప్తాను నేను. ముందుగా కరెక్ట్ ఆన్సర్స్ పంపించిన శ్రోతలందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ ఇప్పుడు ఆన్సర్స్ పంపిస్తే తీసుకోనండి, నేను ఆల్రెడీ సాంగ్ అయిపోయే లోపలే పంపాలని చెప్పాను కాబట్టి. కరెక్ట్ ఆన్సర్ 1998లో వచ్చిన, శంకర్ గారి డైరెక్షన్లో వచ్చిన జీన్స్ సినిమా. గుర్తుందా, గుర్తొచ్చిందా? ఫస్ట్ మనం గెస్ట్ క్యారెక్టర్ అనుకుంటాం, సినిమా అంతా రాధిక గారి మీద కోపం వచ్చేస్తూ ఉంటుంది మనకి. ఎందుకంటే భర్త అయిన నాజర్ గారిని సాధిస్తూ ఉండడం, చివరికి వచ్చేసరికి స్టోరీ ఒక దగ్గర స్టక్ అయిపోయినప్పుడు ఆవిడ తన బావగారైన నాజర్ క్యారెక్టర్కి బ్రెయిన్ వాష్ చేసి లాజికల్గా మాట్లాడి ఆయన్ని పెళ్లికి ఒప్పించడం చాలా గొప్పగా ఉంటుంది రాధిక గారి నటన. ఇవాళ ఆవిడ బర్త్డే సందర్భంగా ఒక్కసారి ఆ సినిమాను గుర్తు చేసుకోవడం కూడా మనకి జరిగిందనమాట. సో కరెక్ట్ ఆన్సర్ జీన్స్.

జీన్స్ సినిమా నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ విన్నాం కదా, శ్రీనివాస్ పాడిన పాట. అది ఏఎం రత్నం, శివ గణేష్ సాహిత్యం, ఏఆర్ రెహమాన్ సంగీతం. ఎస్, సెకండ్ క్వశ్చన్ ఏంటంటే, సంగీతం టాపిక్ వచ్చింది కాబట్టి మీకు ఒక పాట ప్లే చేస్తాను ఇప్పుడు. ఆ పాట జాగ్రత్తగా వినండి, విన్న తర్వాత మీరు పంపించాల్సింది ఏంటంటే, ఈ పాటని కంపోజ్ చేసింది ఎవరు, ఈ పాటకి సంగీత దర్శకత్వం వహించింది ఎవరు. ఆ పాట వినండి, ఆ సినిమా పేరేంటో తెలుసుకోండి, ఆ పాటకి సంగీతం అందించిన వారు ఎవరు, నాకు కరెక్ట్గా ఆన్సర్ పంపించండి. 0402324085252. కండిషన్ ఏంటంటే, ఆ పాట అయిపోయే లోపల మీ ఆన్సర్స్ రావాలి. ఇప్పటికే కొంతమంది ఆన్సర్స్ పంపిస్తున్నారు నేను అడిగిన ఫస్ట్ క్వశ్చన్కి. కరెక్ట్ కాదు కదా అది. కాబట్టి సెకండ్ క్వశ్చన్, ఇప్పుడు మీకు పాట ప్లే అవుతుంది, ఆ పాట వినండి, ఆ పాటకి సంగీతం అందించింది ఎవరు, ఆన్సర్ పంపించండి. ఆన్ 0402324085252 పాట.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
2: షో టైమ్ వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్, ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం స్టూడియో క్లాక్ లో 146 అవుతోంది. సెకండ్ క్వశ్చన్ అడిగేశాను నేను ఆల్రెడీ, ఇంకా ఆన్సర్స్ పంపించడం ఆపేసేయండి. దాదాపు సాంగ్ కంప్లీట్ అయ్యే లోపల ఆన్సర్స్ పంపించిన వాళ్ళ పేర్లు చదువుతానని చెప్పాను. మీకు ఒక సాంగ్ ప్లే చేశాను, అది కన్నయ్య కిట్టయ్య 1993 వచ్చిన సినిమా అది. కొంతమంది శ్రోతలు స్టార్టింగ్లో కొంచెం లేట్ అయ్యారు, ఎవరు పంపలేరేమో అనుకున్నాను, బట్ టక టక టక టక ఆన్సర్స్ వచ్చేస్తున్నాయి. మరి ఏంటో మతలబు నాకు అర్థం కావట్లేదు. ఎస్, కరెక్ట్గా ఆన్సర్స్ పంపించిన శ్రోతల పేర్లు చదువుతాను. బాలకృష్ణ గారు మళ్ళీ ఫస్ట్ పంపించారు నర్సంపేట నుంచి. బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు అమ్మనగుర్తి నుంచి, మీ ఊరు పేరు చదివేశానండి హ్యాపీనా. అప్పలరాజు గారు పెడన్ నుంచి, దోర్నాల బాలరాజు గారు వనస్థలిపురం నుంచి, సేరే బాలాజీ సావిత్రి గారు కుబేర్ నుంచి, పంతాడు శ్రీనివాసరావు గారు మోరిపొలం నుండి, దస్తగిరి సంధ్యా ప్రొదుటూరు నుండి, సంతోష్ కుమార్ కాల్టెక్స్ బెల్లంపల్లి, దివాకర్ ఉమ్మడ నుంచి, కనకారావు గారు పెడన్ నుంచి, పాలెంపోలయ్య గారు ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, మురహర యశోదా గారు వీక్లీ బజార్ నిజామాబాద్ నుంచి, గణేష్ వేదవతి గారు నిజాంపేట నుంచి, పైడిపాటి నాగభూషణ రావు గారు రాంగ్ ఆన్సర్ సారీ, పుట్టపాక మిరియాల తిరుమలయ్య గారు పంపించారు పుట్టపాక నుంచి, ఉమారాణి ఆర్ఆర్ చౌరస్తా నిజామాబాద్ నుంచి, నాగ్నాథ్ గుప్తా గారు కూడా నిజామాబాద్ నుంచి, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రవరం నుంచి రాపర్తి నరసింగ్ గారు కరెక్ట్గా పంపారు. తర్వాత మనకి డబ్బు సేట్ లైన్ బెల్లంపల్లి నుంచి డాక్టర్ వెంకన్న గారు పంపారు, జక్రాన్పల్లి నుంచి

అరుణ రాజేందర్ కరెక్ట్గా పంపారు. మాధవి, ఆంజనేయులు, భూదాన్, పోచంపల్లి నుంచి జి శ్రీనివాస్ గారు ఎక్కడి నుంచి అన్నది మెన్షన్ చేయలేదు. మహమ్మద్ జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి పంపించారు. తర్వాత కాకతీయ పాషా గారు వరంగల్ నుంచి కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. చింతా శ్రీనివాస్ గారు షాపల్ నుంచి, పైడిపాటి నాగభూషణ్ రావు గారు నాగ్పూర్ మహారాష్ట్ర నుంచి, భూదాన్ పోచంపల్లి నుంచి ఎలగందుల మార్కండేయ లక్ష్మి, మొండరాయ గ్రామం నుంచి అనుముల మోహన్ సుభద్ర. ఇంకా ఆపేసేయండి ఆన్సర్స్ పంపించడం. కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే అది కన్నయ్య కిట్టయ్య అని చెప్పాను కదా సినిమా పేరు. ఆ సినిమాకి దర్శకులు రేలంగి నరసింహారావు గారు. అందులో రాజేంద్ర ప్రసాద్ గారు డబుల్ యాక్షన్ ఉంటారు. శోభన హీరోయిన్గా నటించగా ఆమని తులసి గారు, రుక్మిణి సత్యభామ పాత్రలో నటిస్తే నారదుడిగా బ్రహ్మానందం గారు అద్భుతంగా నటించారు. అయితే ఇక్కడ ఒక మతలబు ఉంది. ఈ సినిమాకి రేలంగి నరసింహారావు గారు దర్శకత్వం వహించిన, సంగీతం అందించింది దర్శకులు వంశీ గారు. వంశీ గారు మంచి క్రియేటివ్ డైరెక్టర్ కదా, అప్పుడప్పుడు ఆయన సంగీతం కూడా అందిస్తారు. ఆయన సంగీతం అందించిన సినిమాలు చూస్తే జోకర్, జోకర్ సినిమాకి ఆయనే డైరెక్టర్, ఆయన మ్యూజిక్ డైరెక్టర్. అలాగే డిటెక్టివ్ నారద అనే సినిమాలో ఒక పాటని వంశీ గారే కంపోజ్ చేస్తారు. మిగతా పాటలన్నీ కూడా ఇళయరాజా గారు కంపోజ్ చేస్తే. కరెక్ట్ ఆన్సర్ వంశీ గారు డైరెక్టర్. ఎస్, మనకి టైం తక్కువగా ఉంది కాబట్టి థర్డ్ క్వశ్చన్ కూడా అడిగేస్తాను నేను. రెడీగా ఉండండి, జాగ్రత్తగా వినండి. వినయ విధేయ రామ 2019లో విడుదలైన వినయ విధేయ రామ సినిమాలో రామ్ చరణ్ పెద్దన్నయ్యగా యాక్ట్ చేసిన ప్రశాంత్ ఉన్నారు కదా, ఇందాక జీన్స్ సినిమాలో హీరో అతనే. చాలా కాలం తర్వాత మళ్ళీ మనకి వినయ విధేయ రామ సినిమాలో కనిపించారు. రామ్ చరణ్ గారి పెద్దన్నయ్యగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తారు. అయితే ఆ ప్రశాంత్ క్యారెక్టర్కి గాత్రదానం చేసింది ఎవరు, డబ్బింగ్ చెప్పింది ఎవరు? వినయ విధేయ రామ సినిమాలో ప్రశాంత్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు? ఆన్సర్స్ ఫాస్ట్గా పంపించండి, మనకి టైం తక్కువగా ఉంది. వీళ్ళని ఎక్కువ పేర్లు చదవడానికి నేను ప్రయత్నిస్తాను కరెక్ట్గా పంపిన వాళ్ళవి. స్టే ట్యూన్డ్, షో టైం వింటున్నారు విత్ మీ ఆర్జే పవన్.

ప్రశాంతే సెల్ఫ్ డబ్బింగ్ చెప్పుకున్నారు అని చెప్పి చాలామంది ఆన్సర్స్ పంపిస్తున్నారు. లేదండి, ప్రశాంత్ స్వయంగా డబ్బింగ్ చెప్తే డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరు అని నేను క్వశ్చన్ ఎందుకు అడుగుతాను? కాబట్టి ఖచ్చితంగా ఒక డబ్బింగ్ ఆర్టిస్టే ఆయనకు డబ్బింగ్ చెప్పారు. మీరు వెతకండి వెతకండి, కానీ కరెక్ట్ ఆన్సర్స్ పంపించండి.

ఒక్కరైనా, కనీసం ఒక్కరైనా పంపిస్తారా అని నేను భూతద్దం పట్టి చూస్తూ ఉన్నాను అనమాట ఆన్సర్స్ వైపు. కానీ అన్ఫార్చునేట్లీ ఒక్కరు కూడా కరెక్ట్గా పంపించలేదండి. నాకు ఇంకొకటి నవ్వు తెప్పించిన విషయం ఏంటంటే, గణేష్ వేదవతి గారు నిజాంపేట నుంచి ఎంత సిన్సియర్గా పెట్టారంటే, పాపం సార్ ఆన్సర్ దొరకడం లేదు అని పెట్టారు. దొరకడం అంటే ఎక్కడ దొరుకుతుంది సార్? మీ జనరల్ నాలెడ్జ్కి పరీక్ష కదా ఇది. సరే, మీరు ఎక్కడెక్కడ వెతికినా కరెక్ట్ ఆన్సర్ పంపిస్తే చాలు. ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకోవడంలో తప్పులేదు, దాన్ని నేను కంట్రోల్ చేయలేను కాబట్టి. చాలామంది గూగుల్లో వెతికినట్టున్నారు, బట్ గూగుల్లో దొరకని క్వశ్చన్సే పట్టరావాలని నేను ఛాయశక్తులా ట్రై చేస్తూ ఉంటాను. ఈరోజు నేను సక్సెస్ అయ్యాను, నాకు చాలా చాలా హ్యాపీగా ఉందన్నమాట, మీ కోపం వచ్చినా సరే. అయితే చాలామంది శ్రీనివాస్ మూర్తి గారు అన్నారు, కొంతమంది ఆయనే డబ్బింగ్ చెప్పుకున్నారు ప్రశాంత్ గారు అన్నారు, కొంతమంది అంటే మనకి గూగుల్లో ఏం దొరుకుతుందంటే సాహిల్ హదా అని ఒక సింగర్ పేరు పంపించారు. సాహిల్ హదా అంటే మనకి రూబా రూబా సాంగ్ పాడారు కదా ఆరెంజ్లో, ఆయన హిందీ డబ్బింగ్ వెర్షన్లో ప్రశాంత్ క్యారెక్టర్కి డబ్బింగ్ చెప్పారు. బట్ వినయ విధేయరామ స్ట్రైట్ తెలుగు సినిమా కదా, కానీ ఎవరు కరెక్ట్గా పంపించలేదు. సరే, ఈసారి మీరు వినయ విధేయరామ సినిమా చూస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ రివీల్ చేసేస్తాను నేను మనకి, ఎందుకంటే టైం కూడా అయిపోయింది కాబట్టి. ఎవరన్నా కరెక్ట్గా పంపారా చూస్తున్నాను, బట్ లేదు, రవిశంకర్ గారు కూడా కాదు. విలన్ క్యారెక్టర్స్కి బాగా ఫేమస్ అయిన ఈ మధ్యకాలంలో మనకి బాగా పేరొచ్చిన డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరంటే, ధ్రువ సినిమాలో అరవింద్ స్వామికి చెప్పిన డబ్బింగ్ ఆర్టిస్ట్ తెలుసు కదా, అలాగే స్నేహితుడు సినిమాలో విజయ్ క్యారెక్టర్కి చెప్పారు డబ్బింగ్, అలా ఎన్నో మంచి మంచి క్యారెక్టర్స్ చెప్తూ చాలా బిజీ డబ్బింగ్ ఆర్టిస్ట్గా మారిన సింగర్ హేమచంద్ర ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. హేమచంద్ర మనకి ప్రశాంత్ క్యారెక్టర్కి వినయ విధేయరామ సినిమాలో డబ్బింగ్ చెప్పారనమాట. ఒకసారి సినిమా ఇప్పుడు పంపిస్తే ఎట్లా దివాకర్ గారు? చాలా తెలివి ఉంది మీకు, మీ తెలివి ఇంకా ఇంకా పెంచుకోండి. బట్ ఆన్సర్ అయితే నేను రివీల్ చేసేసాను. సో ఇది వాళ్ళ షో టైం. మొత్తానికి ఒక ఆన్సర్ మీ నుంచి చెప్పించలేకపోయాను నేను ఈరోజు, నేను ఖచ్చితంగా క్యాలెండర్లో మార్క్ చేసుకోవాలన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ శ్రోతలందరికీ ఇవాళ పార్టిసిపేట్ చేసినందుకు. షో టైం మీకు నచ్చిందని నేను కోరుకుంటున్నాను. మళ్ళీ రేపటి షో టైంలో ఇంతే ఉత్సాహంగా పార్టిసిపేట్ చేయండి, ఎంజాయ్ చేయండి. స్టే ట్యూన్డ్.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ల సమయం 2:15 దాటి 30 సెకండ్లు అవుతోంది.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
2: మీట్ ద స్టార్.
3: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
4: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
3: స్వయం కృషితో ఎదిగిన విజేత,
4: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
3: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
4: అభిమానులకు అన్నయ్య,
3: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
4: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
3: స్టార్ స్టార్ మెగాస్టార్. 22 ఆగస్టు రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
0: శక్తిశీలి కార్యక్రమానికి స్వాగతం. మరి ప్రతిరోజు 2:15 నుంచి 3 గంటల మధ్యలో మనం శక్తిశీలి కార్యక్రమంలో మహిళామణుల విజయగాథల గురించి మాట్లాడుకుంటాం. అలాగే వాళ్ళు సమాజంలో క్రియేట్ చేసిన ఇంపాక్ట్ గురించి, వాళ్ళు నింపిన స్ఫూర్తి గురించి, అలాగే వేరే వాళ్ళకి వాళ్ళు ఇన్స్పిరేషన్గా మారుతున్న సంఘటనల గురించి, అలాంటి కథల గురించి మనం వింటూ ఉంటాం. మరి ఇవాళ కూడా ఒక గ్రేట్ లేడీ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. అందరూ ఒకలాగా ఆలోచిస్తే తను ఒకలాగా ఆలోచించారు. చిన్నప్పటి నుంచి మనం తల్లిదండ్రుల సమక్షంలో పెరుగుతాం, అలాగే గోరుముద్దలు పెట్టి తల్లి మనకి మన ఆకలి తీరుస్తుంది, అలాగే నాన్న బాధ్యతగా మనకు కావలసిన బొమ్మలన్నీ తీసుకొస్తాడు, ఆడిస్తాడు, పాడిస్తాడు. అలాగే ఇంట్లో ఇంకా పెద్దవాళ్ళు, అమ్మమ్మలు, నానమ్మలు, వాళ్ళు చెప్పే కథలు మనల్ని నిద్రపుచ్చడానికి చెప్తూ ఉంటారు కదా, ఫలానా చోటు ఇలా జరిగిందని, అలా జరిగిందని. అవి వింటూ మనం అందులో నుంచి కొన్ని నీతి కథలు కూడా నేర్చుకుంటాం. మనం లైఫ్లో తీసుకోవాల్సిన ఏవైతే ఇన్స్పిరేషన్ ఉందో ఆ స్టోరీస్ నుంచి వాటిని మనం లైఫ్లో అప్లై చేస్తాం. ఇవన్నీ మన పెంపకంలో ముఖ్యమైన అంశాలన్నమాట. చిన్నప్పటి నుంచి ఇలాంటి ఒక ఆహ్లాదకరమైన, ఆరోగ్యకరమైన పెంపకంలో పెరిగితే పెద్దాక మంచి పౌరులుగా తయారవుతాం. ఎందుకంటే చిన్నప్పుడు మనం అందరం కూడా అమ్మమ్మ నాన్నమ్మ చెప్పిన కథలు విని పెరిగిన వాళ్ళమే కదా. మరి అలా ఇప్పుడున్న ఈ డిజిటల్ యుగంలో కూడా అలాంటి కొన్ని నీతి కథలు చెప్తోంది.

మరి ఎవరావిడ? ఆవిడ చేస్తున్న సమాజ సేవ ఏంటి? చిన్నపిల్లలకి ఆవిడ నేర్పిస్తున్న నీతి పాఠాలేంటి? ఇవన్నీ కూడా ఇవాళ శక్తిశీల్లో మాట్లాడుకోబోతున్నాం. తనెవరో చెప్తాను మరి కాసేపట్లో. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎంఎం కీరవాణి గారు కంపోజ్ చేస్తున్న పాటది వేటూరి సుందర్రామ్మూర్తి గారి సాహిత్యం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, చిత్ర గారు పాడారు అల్లరి ప్రియుడు సినిమా కోసం.
1: బిజినెస్ ముచ్చట్లు ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 లో ప్రసారమవుతున్న బిజినెస్ ముచ్చట్లు కార్యక్రమంలో మీ బిజినెస్ ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారా? అయితే 9441811197 లేదా 9670464944 కి కాల్ లేదా వాట్సాప్ చేయండి. ట్యూన్ చేసుకోండి బిజినెస్ ముచ్చట్లు మీ ఎఫ్ఎం 102.8 లో ప్రతి బుధవారం బిజినెస్ ముచ్చట్లు.
0: 2:24 స్టూడియో క్లాక్ లో శక్తిశీలి వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెడ్స్ పై విత్ మీ ఆర్జే పవన్. పిల్లలు మొబైల్తో కాలక్షేపం చేస్తున్న రోజులు ఇవి కదా. ఎవరిని చూసినా స్మార్ట్ ఫోన్, తల దించుకునే ఉంటున్నారు తప్ప తల ఎత్తుకుని ఎవరు ఉండట్లేదు ఎక్కడ చూసినా కూడా. నిజానికి ఈ అలవాటు వారి మానసిక ఎదుగుదలని దెబ్బతీస్తుంది. అయితే చిన్నారుల స్క్రీన్ టైంని తగ్గించేందుకు స్టోరీ టెల్లర్గా మారారు కేరళంకు చెందిన కళ్యాణి గోపకుమార్ అనే ఒక మహిళామణి. చిన్నప్పుడు తన బామ్మ చెప్పిన కథలన్నీ ఈ కాలం చిన్నారులకు సృజనాత్మక పద్ధతుల్లో వివరిస్తూ వస్తున్నారన్నమాట. తద్వారా పిల్లల్లో ఊహాశక్తిని, జ్ఞాపక శక్తిని పెంచుతున్నారు. అయితే చిన్నారులకు వాల్యూస్, మోరల్స్, నీతి పాఠాలు, నైతిక విలువలు నేర్పేందుకు స్టోరీస్కి మించిన, కథలకు మించిన మంచి సాధనం మరొకటి లేదంటోన్న కళ్యాణి గోపకుమార్ గారి స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ గురించి ఇవాళ మన శక్తిశీలో మనం మాట్లాడుకోబోతున్నాం. అసలు ఈ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ ఏం చెప్తుంది, డిజిటల్గా ప్రతి చిన్నపిల్లాడి దగ్గరికి ఆవిడ ఎలా రీచ్ అవుతున్నారు, కేవలం చిన్నపిల్లలకే ఈ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ ఆవిడ ఇంట్రడ్యూస్ చేశారా, లేకపోతే ఎవరైనా ఈ కథలు వినొచ్చా, అసలు ఏంటి ఈ స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ వెనుక కథా కమామిషు, ఇవాళ శక్తిశీలలో మాట్లాడుకోబోతున్నాం. అంతకన్నా ముందు దృశ్యం సినిమా నుంచి ఒక మంచి పాట వినిపిస్తున్నాను మీకు. కార్తీక్ పాడింది, రచన చంద్రబోస్, సంగీతం శరత్. స్టే ట్యూన్డ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు వింటున్న కార్యక్రమం శక్తిశీలి. నేను మీ ఆర్జే పవన్. డిజిటల్ స్టోరీ టెల్లర్ కళ్యాణి గోపకుమార్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం కదా మనం. కళ్యాణి గారిది కేరళలోని కొచ్చి అని చెప్పుకున్నాం కదా. చిన్నతనంలోనే తన బామ్మగారు చెప్పిన కథలు ఆసక్తిగా వినేవారు కళ్యాణి గారు. ఈ క్రమంలోనే కథ చెప్పడంలో ఉన్న గొప్పతనాన్ని చిన్నప్పుడే గ్రహించారు కళ్యాణి గోపకుమార్ గారు. అయితే పెద్దయ్యాక తాను కూడా ఒక స్టోరీ టెల్లర్గా ఎందుకు మారకూడదు అనుకున్నారు. ఆ ఆలోచనతోనే తన బామ్మగారు చెప్పే కథల్ని ఎప్పటికప్పుడు పుస్తకంలో నోట్ చేసుకునేవారంట. మనం ఏదైనా విన్నదాన్ని నోట్ చేసుకుంటే ఆ జ్ఞాపకం ఇంకా డబల్ స్ట్రాంగ్ అయిపోతుందన్నమాట. ఎలా అంటే సిమెంట్ మీద వాటర్ చల్లినట్టుగా గట్టిగా కాంక్రీట్ లాగా అయిపోతుంది. ఏదైనా మంచి హ్యాబిట్ అది. వాటి నుంచి నేను గ్రహించిన నీతి వాక్యాల్ని విడిగా రాసుకునేదాన్ని అని చెప్తారామె. తర్వాత పెద్ద అయిన తర్వాత తరాల వారీగా అందించాలి అనుకున్నారంట. 2019లో కళ్యాణి గారు గర్భిణీగా ఉన్నప్పుడు ఈ ఆలోచనని ఆచరణలో పెట్టారంట. ఎందుకంటే కావాల్సినంత టైం దొరుకుతుంది కదా, మంచిగా హెల్త్ని మెయింటైన్ చేసుకుంటూ తనకున్నటువంటి వ్యాపకాలన్నీ నెరవేర్చుకునే టైం అది. సో తను విన్న ఆ పాత కథల్ని మళ్ళీ గుర్తు చేసుకుని నైబర్స్తో, అలాగే ఇళ్లలో ఉండే చిన్నపిల్లలతో, వాళ్ళకి హాలిడేస్ వచ్చినప్పుడు అలా వినిపిస్తూ ఉండేవారంట. వాళ్ళు ఎంతో ఆసక్తిగా వినడం చూశాక మరింతమంది పిల్లల్ని వీటికి ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, మంచి మంచి కథలు వాళ్ళకి చెప్పి వాళ్ళకి స్టోరీ టెల్లింగ్ మీద ఆసక్తి ఇంకా పెంచాలి అనుకున్నారు. ఆ క్రమంలోనే అనగనగా అనే ఒక స్టోరీ టెల్లింగ్ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంది. మరి ఈ అనగనగా పిల్లల్ని ఎలా మోటివేట్ చేస్తుంది మాట్లాడుకుందాం ఈ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి. తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత,
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
2: అభిమానులకు అన్నయ్య,
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలోంచి విన్న పాటది. రచన సీతారామ శాస్త్రి గారు, సంగీతం చిరంతన్ భట్, బాలుగారు శ్రేయ ఘోషల్ కలిసి పాడిన పాట.

240 స్టూడియో క్లాక్లో శక్తిశీలిలో కళ్యాణి గోపకుమార్ గారి గురించి మాట్లాడుకుంటున్నాం. కల్పిత కథలు, జానపద కథలు, రాజుల కాలం నాటి కథలు, ఇలా వివిధ అంశాలని స్పృశిస్తూ కథలు చెబుతూ ఉంటారు కళ్యాణి. ప్రస్తుతం స్థానికంగా ఉండే పిల్లల కోసం ప్రత్యేకంగా వర్క్షాప్స్ నిర్వహిస్తూ స్కూల్స్కి వెళ్తూ అక్కడ చిన్నారులకు కథలు చెబుతున్న ఆమె ఇతర ప్రాంతాల్లో ఉండే పిల్లల కోసం కూడా ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని విరివిగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. అంటే ఫిజికల్గా ఎదురుగా కూర్చోబెట్టుకుని చెప్పడం, అలాగే వర్చువల్గా, ప్లస్ ఈ సోషల్ మీడియా ఓరియంటెడ్ ప్రోగ్రామ్స్ ఇవ్వడం కూడా కళ్యాణి గోపకుమార్ గారు చేస్తున్న పనులు. ఇన్స్టాగ్రామ్ అలాగే పాడ్కాస్ట్లను వేదికగా చేసుకుంటున్నారు. అది కూడా కథ చెప్పానా పూర్తయిందా అన్నట్లుగా కాకుండా సృజనాత్మకంగా, మోర్ ఇంటరాక్టివ్గా పిల్లల్ని అందులో ఇన్వాల్వ్ చేస్తూ, వాళ్ళని నవ్విస్తూ, ఆలోచింపజేస్తూ, ఊహాలోకంలో విహరించేలా చేస్తూ ఒక ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్ని ఆవిడ ఎంచుకున్నారు. అలాగని చెప్పి ఒకే గొంతుతో కథంతా వింటే ఎవరికైనా బోర్ కొడుతుందిగా, మరి అవి కూడా ఆలోచించాలి కదా. అందుకే కథలోని పాత్రలకు అనుగుణంగా గొంతు మారుస్తూ, మిమిక్ చేస్తూ, స్టోరీ మధ్యలో వచ్చే జంతువుల శబ్దాల్ని తనే అనుకరిస్తారు. అలా పాత్రల్ని బట్టి బొమ్మలు చూపించడం, తోలు బొమ్మలు ప్రదర్శించడం వంటివి చేస్తూ ఉంటారు. అలాగే కథలో ఏవైనా పద్యాలుంటే గనక వాటిని పిల్లలతో పలికిస్తారు. ఏదో చెప్పేయడం కాకుండా పిల్లల చేత మళ్ళీ తిరిగి వాటిని చెప్పించడం వల్ల పిల్లల్లో ఇంకొంచెం ఎక్కువగా నాటుకుంటాయి కాబట్టి అవి. దీనివల్ల వారు కథలో పూర్తిగా లీనమవుతారు. ఇలా కథంతా పూర్తయ్యాక ఆయా పాత్రలు, జంతువుల బొమ్మలు వాళ్లే గీసేలా ప్రోత్సహిస్తూ ఉంటారు. అంటే ఎక్కడ ఏది వదిలిపెట్టరన్నమాట. వాళ్ళల్లో ప్రతి ఆర్ట్ని బయటకు తీస్తారు కళ్యాణి గోపకుమార్ గారు. ఇలా తాను చెప్పే కథలన్నీ తమ మాతృభాష మలయాళంలోనే వివరిస్తూ ఉంటారు. తద్వారా మాతృభాష గొప్పతనాన్ని ఆ చిన్నారులకు తెలియజేస్తున్నారు కళ్యాణి గోపకుమార్ గారు. మాట్లాడుకుందాం శక్తిశీలిలో ఇంకా మరిన్ని విశేషాలు ఓ పాట తర్వాత. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి.

స్నేహితుడా సినిమా నుంచి విన్న పాటది. రచన భాషాశ్రీ, సంగీతం శివరామ్ శంకర్, శ్రేయ ఘోషల్ పాడిన పాట. శ్రోతలకు ముఖ్య గమనిక, జనరంజని ఇకపై సరికొత్తగా. జనరంజన్లో మీరు కోరిన పాటలు, మీరు పంచుకోవాలనుకునే మాటలు ఇక మీద ఫోన్ ద్వారా కాకుండా సరికొత్తగా లేఖల ద్వారా కానీ ఇమెయిల్ ద్వారా కానీ పంపొచ్చు. లేఖలు పంపవలసిన మా అడ్రస్ వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్, ఆకాశవాణి సైఫాబాద్ హైదరాబాద్ 504. ఇమెయిల్ అడ్రస్ hellovividhbharati@gmail.com. గమనించండి, అన్ని క్యాపిటల్ లెటర్సే. మీకు నచ్చిన పాటల కోసం ఇక నుంచి లేఖల ద్వారా, ఈమెయిల్ ద్వారా ఆకాశవాణిని పలకరించండి. సరికొత్త జనరంజన్లో మీరు కూడా పాల్గొనండి. గమనిక విన్నారు.

0: మనసంతా నువ్వే సినిమా నుంచి విన్న పాట అది. సంజీవిని ఉష గానం చేశారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం ఆర్పి పట్నాయక్.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్జ్ పై.
3: మీట్ ద స్టార్.
0: శక్తిశీలి వింటున్నారు. శక్తిశీలిలో డిజిటల్ స్టోరీ టెల్లర్, అలాగే ఎంతో మంది పిల్లల్లో చైతన్యం తీసుకొస్తున్న కళ్యాణి గోపకుమార్ గారి గురించి మనం మాట్లాడుకుంటున్నాం.

అయితే నేను ఇందాక అడిగాను, ఓన్లీ పిల్లలకేనా ఇంకా వేరే వాళ్ళకు కూడా ఈవిడ వర్క్షాప్స్ నిర్వహిస్తూ ఉంటారా అంటే, కేవలం పిల్లలకే కాదు వారి తల్లులకు స్కూల్ టీచర్స్కి కూడా ప్రత్యేకంగా వర్క్షాప్స్ నిర్వహిస్తూ తమ చిన్నారులకు విద్యార్థులకు కథలు ఎలా చెప్పాలో కూడా ఒక ఓరియంటేషన్ ఇస్తున్నారు కళ్యాణి గారు. ఈ రోజుల్లో చాలామంది పిల్లలు మొబైల్తోనే గడపడం చూస్తున్నాం కదా, ఈ అలవాటుకి వాళ్ళని దూరం చేయాలంటే కథలే చక్కటి మార్గం అని డిసైడ్ అయ్యారు. అందుకే తల్లులు తమ పిల్లలకు కథ చెప్పే క్రమంలో పూర్తి ఏకాగ్రత శ్రద్ధ పెట్టడం ముఖ్యం. అప్పుడే వాళ్లకు నచ్చినట్లుగా వాటిని వివరించగలం. ఇలా వాళ్లను పక్కన కూర్చోబెట్టుకుని కథలు చెప్పడం వల్ల తల్లి బిడ్డల మధ్య అనుబంధం పెరుగుతుంది. అలాగే కథ పూర్తయ్యాక వాళ్లకు ప్రశ్నలు సందేహాలు అడిగే సమయం కూడా ఇవ్వాలి. మరి వాళ్ళు ఏం గ్రహించారో తెలవాలంటే క్వశ్చన్సే కదా, దాని నుంచే వాళ్ళకి ఎంత అర్థమైందో మనకు అర్థమవుతుంది. అప్పుడే కథలపై వాళ్ళకి ఆసక్తి పెరుగుతుంది. అమ్మ మరో కథ ఎప్పుడు చెబుతుందా అనే ఆతృతతో ఎదురు చూస్తారు. ఈ ప్రక్రియ వల్ల మానసిక ఎదుగుదలకు దోహదం చేస్తుంది. తద్వారా వారిలో జ్ఞాపక శక్తి, ఆలోచన సామర్థ్యం, ఏకాగ్రత వంటివి కూడా పెరుగుతాయి. ఇవి వారి వ్యక్తిగత జీవితానికే కాదు కెరీర్ ఉన్నంతకాలం సాగేందుకు, ఉన్నతంగా సాగేందుకు కూడా తోడ్పడతాయి అంటున్నారు కళ్యాణి గోపకుమార్ గారు. అయితే చాలామంది కేవలం మలయాళం భాషలోనే చెప్తే ఎలా అనే సందేహాలు వెలిబుచ్చిన వాళ్ళకి ఆవిడ ట్రాన్స్లేషన్ కూడా అవైలబుల్గా ఉంటుంది. కొన్ని టూల్స్ ద్వారా వాళ్ళ వాళ్ళ మాతృభాషల్లోకి దాన్ని అనువదించుకుని చక్కగా చదువుకోవచ్చు అని కూడా చెప్తున్నారు. ఆవిడని కాంటాక్ట్ చేస్తే సోషల్ మీడియా వేదికగా తను కొన్ని సజెషన్స్ ఇస్తున్నారు. అలా చాలామంది మోటివేట్ అవుతున్నారు కళ్యాణి గోపకుమార్ గారి ద్వారా. నిజంగా సమాజానికి ఆవిడ చేస్తున్న సేవ చాలా మెచ్చుకోదగిందే కదా. మరి ఇది వాళ్ళ శక్తిశీలి. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత.
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్
0: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్లో సమయం 3 గంటలు. ఇప్పుడు వివిధ భారతి ముంబై కేంద్ర ప్రసారాలు రిలే వింటారు.

0: सुन रहे हैं विविध भारती।
1: सखियों के दिल की जुबान। हेलो सहेली।

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఎల్నీనియో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రాజేందర్ నగర్లోని టీజీఐఆర్డీలో నిర్వహించిన రాష్ట్రస్థాయి వర్క్షాప్లో వారు మాట్లాడుతూ, నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రైవేట్ వైద్య కళాశాలలో ఫీజుల అంశంపై నీట్ ఎంబీబీఎస్ విద్యార్థుల తల్లిదండ్రులు తెలంగాణ బీజేపీ రాష్ట కార్యాలయంలో పార్టీ రాష్ట అధ్యకులు ఎన్ రామచంద్రరావును కలిసి వినతి పత్రం సమర్పించారు. నిబంధనల ప్రకారం 4.5 ఏళ్లకే ట్యూషన్ ఫీజు వసూలు చేయాల్సి ఉండగా ఇంటర్న్షిప్తో కలిపి 5 ఏళ్లకు వసూలు చేస్తున్నారని వాపోయారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి-మే 2026 పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లను జిల్లాలకు పంపించింది. నకిలీలను నిరోధించేందుకు 25 రకాల భద్రతా ఫీచర్లు చిరగని కాగితంతో వీటిని రూపొందించారు. పార్లమెంట్ హౌస్లో ఇవాళ జరిగిన షెడ్యూల్డ్ కులాలు తెగల సంక్షేమ పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ డాక్టర్ మలు రవి పాల్గొన్నారు. షెడ్యూల్డ్ తెగలు, ఇతర సంప్రదాయ అటవీ నివాసుల హక్కుల చట్టం 2006 అమలుపై గిరిజన సంక్షేమ శాఖ, పర్యావరణ శాఖ ప్రతినిధులు కమిటీకి వివరాలు అందించారు. అధునాతన ఉక్కు ఉత్పత్తుల వినియోగాన్ని పెంచేందుకు జిందల్ స్టీల్ ఐఐటీ హైదరాబాద్తో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఐఐటీహెచ్ క్యాంపస్లో దేశంలోని తొలిసారిగా జిందాల్ స్టీల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయనున్నారు. కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ డాక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు ఈరోజు లోక్భవన్లో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రముఖ సీనియర్ నటి షావుకారు జానకి కన్నుమూశారు. చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఐసీయూలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా జానకి శ్వాసకోశ వృద్ధాప్య సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు. శ్రావణ శుక్రవారం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా వరలక్ష్మీ వ్రత వేడుకలు ప్రజలు వైభవంగా జరుపుకుంటున్నారు. ప్రముఖ ఆలయాల భక్తులతో పోటెత్తాయి. మహిళలు వేకోజామని ఇళ్లను అలంకరించి పూజలు నిర్వహించగా ఆలయాల్లో శ్రీ వరలక్ష్మీదేవి అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, కుంకుమార్చనలు చేపట్టారు. సకల సౌభాగ్యాలు, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుతూ మహిళలు అమ్మవారిని దర్శించుకుని ఒకరికొకరు వాయనాలు ఇచ్చి పుచ్చుకున్నారు. పండుగ వాతావరణంతో ఆధ్యాత్మిక శోభ సంతరించుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 6:10 ప్రాంతీయ వార్తల్లో.

హలో, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు చాయ్తో హాయ్ కబుర్లు విత్ యువర్ ఆర్ జనాగ్. మంచి మంచి కబుర్లు చెప్పడానికి నేను రెడీ అయిపోయాను, వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని నాకు తెలుసు. ఇంకంటే హ్యాపీగా చేతిలో హాట్ హాట్ చాయ్ కప్ తీసుకుంటూ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ కబుర్లతో పాటు బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఈ వండర్ఫుల్గా ఎంజాయ్ చేద్దాం. ఆల్మోస్ట్ అందరూ హడావిడిగా హ్యాపీగా ఇంటికి వెళ్లే దారిలో ఉండుంటారు. మీ హ్యాపీ మూడ్ని ఇప్పుడే స్విచ్ ఆన్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ట్యూన్ చేయాలి వివిధ భారతి 102.8 FM. ఎంటర్టైన్మెంట్ జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. ఇవాళ స్పెషాలిటీస్ గురించి కాకుండా వేరే ఇంట్రెస్టింగ్ కబుర్లు చాలా ఉన్నాయి, అన్ని మాట్లాడుకుందాం. మీరు హాట్ హాట్ చాయ్ తాగుతూ ఇలా హాయ్ హాయ్గా నేను చెప్పే కబుర్లనే ఉండండి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి వివిధ భారతి, తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, ఓ కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అద్గతి సంగతి.
2: అలాగా నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. శ్రావణ మాసం వచ్చిందంటే చాలు, మన ఇళ్లలో ఒక స్పెషల్ సందడి స్టార్ట్ అవుతుంది కదా. ముంగిట ముగ్గులు, గుమ్మానికి తోరణాలు, పూల పరిమళాలు, పసుపు కుంకుమలు, పట్టు చీరల్లో అమ్మవారిలా కనిపించే ఆడపడుచులు. ఇంతకీ ఈ సందడి అంతా ఎవరి కోసం? వరాలిచ్చే తల్లి వరలక్ష్మీదేవి కోసం. కోరిన వరాలను ప్రసాదించే లక్ష్మీదేవి రూపాన్ని వరలక్ష్మిగా కొలుస్తూ ఉంటారు. పురాణ కథనం ప్రకారం ఒకసారి పార్వతీదేవి స్త్రీలు కుటుంబ సుఖ సంతోషాల కోసం, శ్రేయస్సు కోసం ఆచరించగలిగే ఒక మంచి వ్రతం ఏదైనా ఉందా అని పరమశివుని అడిగితే ఆయన పార్వతీదేవికి వరలక్ష్మి వ్రత మహత్యాన్ని, ఆ పూజా విధానాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారంట. ఆ తర్వాత చెప్పిన కథే చారుమతి కథ. మగధ దేశంలో కొండిన అనే ఒక సిటీలో చారుమతి అనే ఒక భక్తురాలు ఉండేదంట. భర్తను, అత్తమామల్ని ఎంతో భక్తి శ్రద్ధలతో చూసుకుంటూ కుటుంబం పట్ల బాధ్యతగా ఉండేదంట. ఆమె భక్తికి మెచ్చిన మహాలక్ష్మీదేవి ఒక రాత్రి ఆమె కళలో ప్రత్యక్షమై, శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందొచ్చే శుక్రవారం నన్ను వరలక్ష్మి రూపంలో పూజించు అని చెప్పిందంట. ఉదయం లేచిన చారుమతి ఆ కళను తన ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చెప్పిస్తే అందరూ కలిసి వ్రతం చేయడానికి రెడీ అయిపోతే చారుమతి పూజ చేస్తున్నప్పుడు ఆమెతో పాటు ఆ ఊరి మహిళలు కూడా వ్రతంలో పార్టిసిపేట్ చేశారంట. పూజ పూర్తయ్యాక వారికి అమ్మవారి అనుగ్రహంతో పాటు ఐశ్వర్యం, శుభం కలిగిందని పురాణ కథనం. అంటే ఒక మహిళ భక్తితో చేసిన ఆచారం ఆ ఊరంతా ఒక సాంప్రదాయంగా మారిందనమాట. ఈ వ్రతాన్ని మన తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర

రాష్ట్ర. ఇలాంటి రాష్ట్రాలు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. ఇంట్లో శ్రావణ శుక్రవారం అంటే పండగే, కానీ వరలక్ష్మి వ్రతం అంటే ఆ పండక్కి మరింత అందమైన ఆధ్యాత్మిక అర్థం. అందరికీ శ్రీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. ఇంకా మాట్లాడుకుందాం, స్టే ట్యూన్డ్.

0: శక్తి సినిమా కోసం శ్రీవర్ధిని ఆల పాడిన పాట అది. శరత్ రచన, మణిశర్మ సంగీతం.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత,
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
2: అభిమానులకు అన్నయ్య,
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్.
1: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: స్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: స్టార్ స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్జ్ పై. డోంట్ మిస్ ఇట్.
2: చాయ్తో హాయ్ కబుర్లు వింటున్నారు. వేత్యవరాజ్య నాగ్. ఒక చిన్న గెస్ గేమ్ ఆడదామా? మన జీవితంలో మనకంటే ముందు కాలాన్ని చాలా ఏళ్ళు చూసిన వాళ్ళు ఎవరు? మనకంటే ఎక్కువ ఎండలు వానలు చూసిన వాళ్ళు ఎవరు? మనకు ప్రాబ్లం వస్తే ఏం కాదు, డోంట్ వరీ అని ధైర్యం చెప్పగలిగే వాళ్ళు ఎవరు? ఒక్కసారి తించేయండి. మనం చిన్నప్పుడు నడక నేర్చుకుంటుంటే మన ఫస్ట్ స్టెప్ కోసం ఎవరో ఎదురు చూశారు. మనం స్కూల్కి వెళ్ళేటప్పుడు మనకంటే ఎక్కువ బాగా టెన్షన్ పడ్డారు. మనం జీవితంలో ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు పర్లేదు మళ్ళీ ట్రై చేయి అని భుజం తట్టింది కూడా వాళ్ళే. మనం పెద్దవాళ్ళమయ్యాం, మన ప్రపంచం మారిపోయింది, టెక్నాలజీ వచ్చింది, ఫోన్లు వచ్చాయి, సోషల్ మీడియా వచ్చింది, మన చుట్టూ మనుషులు చాలామంది పెరిగిపోయారు. కానీ ఒక విషయం మాత్రం మారలేదు, తన కోసం ఎదురు చూసే ఒక జత కళ్ళు, మన అడుగుల శబ్దం కోసం ఎదురు చూసే ఒక మనసు, తిన్నావా అని అడిగే ఒక్కగానొక్క గొంతు. ఇంతకీ మనం మాట్లాడుకుంటున్న ఆ మనుషులు ఎవరు? వాళ్ళెవరో కాదు, మన అమ్మమ్మలు, మన తాతలు, నాన్నమ్మలు, అలాగే మన పేరెంట్స్. ఈరోజు ఆగస్ట్ 21 వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే, అందుకే ఈరోజు వాళ్ళ గురించి స్పెషల్గా మాట్లాడుకుందాం. స్టే ట్యూన్డ్.

0: కెఎం రాధాకృష్ణ మ్యూజిక్ కంపోజిషన్లో చంద్రబోస్ రాసిన పాట బలాదుడు సినిమా కోసం కారుణ్యగానం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ్ నుండి డబ్ అయిన ప్రేమ దేశం.
3: నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా తోడు ప్రేమ.
2: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
0: మన జీవితంలో మనకంటే ముందుగా ఎన్నో అనుభవాలు చూసిన మన పెద్దల గురించి మాట్లాడుకుంటున్నాం కదా. ఎందుకంటే ఈరోజు వరల్డ్ సీనియర్ సిటిజన్సే. నిజంగా చెప్పాలంటే పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటే మనకు ఒక ఫ్రీ లైబ్రరీ దొరికినట్టే. వాళ్ళ దగ్గర పుస్తకాల దొరకని కథలుంటాయి, మనకు తెలియని కాలం గురించి జ్ఞాపకాలు ఉంటాయి, అలాగే లైఫ్ నేర్పిన లెసన్స్ కూడా ఉంటాయి. మనకు ఒక చిన్న సమస్య వచ్చిందంటే చాలు, అయ్యో ఏం చేయాలి అని చాలా ఫీల్ అవుతూ ఉంటాం. కానీ వాళ్ళు మాత్రం ఇలాంటివి జీవితంలో ఎన్నో వస్తాయి, కంగారు పడకు అంటారు. ఎందుకంటే వాళ్ళు మనకంటే ఎక్కువ జీవితం చూశారు కాబట్టి. ఒకప్పుడు వాళ్ళు మన చేతిని పట్టుకొని నడిపించారు, ఈరోజు వాళ్ళ చేయి పట్టుకొని నడిపించాల్సిన సమయం మనకు వచ్చింది. అందుకు పెద్దగా ఏం చేయాల్సిన అవసరం లేదు. రోజులో 1-10 నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ పాత కథలు వినండి, ఒకసారి వాళ్ళని అడగండి. నాకు తెలిసిన ఒక గొప్ప వ్యక్తిని ఎవరో మీ అమ్మ నాన్నలు నీతోనే ఉంటారా అని అడిగారంట. అప్పుడు ఆయన ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా? వాళ్ళు నాతో ఉండడం కాదు, నేనే మా అమ్మ నాన్నలతో ఉంటాను అని. మీ చిన్నప్పుడు ఎలా ఉండేది అని అలా అడిగాక మనకు తెలియని ఒక కొత్త ప్రపంచం మన ముందే ఓపెన్ అవుతుంది. మన జీవితంలో వాళ్ళ స్థానం చాలా ప్రత్యేకం. ఎందుకంటే మనకు వాళ్ళు ఒక తరం కావచ్చు, కానీ వాళ్ళ జీవితంలో మనమే ఎన్నో తరాల ఆనందం. ఈరోజు మీ ఇంట్లో ఉన్న పెద్దలకి ఒక్కసారి చెప్పండి, మీరు మా జీవితంలో ఉండడం మా అదృష్టమని. హ్యాపీ వరల్డ్ సీనియర్ సిటిజన్స్ డే.

0: ప్రతిరోజు పండగ సినిమా కోసం శ్రీకృష్ణ పాడిన పాట కృష్ణకాంత రచన, ఎస్ఎస్ ధవన్ సంగీతం.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
0: హీరో రవితేజ ఫ్యాన్స్ కి ఈరోజు చాలా చాలా స్పెషల్ డే, ఎందుకంటే ఇరుముడి మూవీ థియేటర్లోకి వచ్చేసింది ఫైనల్గా. జనరల్గా మనకు రవితేజ అంటే వెంటనే గుర్తొచ్చేది ఎనర్జీ, మాస్, పంచ్ డైలాగ్స్. కానీ ఈసారి మాత్రం ఆ ఎనర్జీకి ఎమోషన్ని కలిపి చూపించబోతున్నారు డైరెక్టర్ శివ నిర్వాణ. అదే టాక్ బయట నడుస్తోంది. ఇప్పటి వరకు వచ్చిన గ్లిమ్స్, టీజర్, ట్రైలర్ చూస్తే చాలా క్లియర్గా అందరికీ అనిపించిందే సినిమాలు కూడా ఉందంట. ఇది జస్ట్ మాస్ మూవీ కాదు, ఒక తండ్రి కూతురు మధ్య ఉన్న అనుబంధం చుట్టూ తిరిగే ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా అని. రవితేజ ఇందులో ఒక ఫాదర్ క్యారెక్టర్లు కనిపిస్తే బేబీ నక్షత్ర ఆయన కూతురుల యాక్ట్ చేస్తోంది. స్పెషల్లీ ద హార్ట్ ఆఫ్ ఇరుముడి అంటూ వచ్చిన గ్లిమ్స్ సినిమా ఎమోషనల్ వరల్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తే, ఆ తర్వాత వచ్చిన ఇరుముడి కట్టు పాట, అయ్యప్ప దీక్ష, భక్తి ప్రయాణం ఇవన్నీ కలిపి సినిమాపై ఇంట్రెస్ట్ని బాగా ఇంక్రీజ్ చేశాయి. ఒక ట్రైలర్లో కుటుంబం, తండ్రి బాధ్యత ఒక మిస్టరీ, దాని మధ్యలో రవితేజ క్యారెక్టర్లో వచ్చే చేంజ్ ఇవన్నీ కలిపి సినిమా మీద క్యూరియాసిటీని పెంచేస్తున్నాయంట. హీరో రవితేజ అండ్ శివ నిర్వాణ కాంబినేషన్ ఎలా ఉంది? మాస్ మహారాజా నవ్వించారా, మనసుని కదిలించారా, లేక ఇంకేమైనా కొత్త షాకిచ్చారా? ఇలాంటివన్నీ తెలియాలంటే ఈరోజు థియేటర్స్కి వెళ్ళిన వాళ్ళందరికీ తెలిసింది, కానీ ఇంకా మనం తెలుసుకోవాలంటే టైం పడుతుంది. ఆ మాస్ మహారాజా నుంచి మాస్తో పాటు ఎమోషన్ కూడా ఉంది అనే టాక్ థియేటర్స్ దగ్గర ఫ్యాన్స్, అలాగే సినిమా లవర్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. సరే, నెక్స్ట్ మళ్ళీ ఛాయతో హాయ్ కబుర్లో ఇరుముడి సినిమా గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. ప్రస్తుతానికి రవితేజ, ఎంఎం మానసి పాడిన పాట పవర్ సినిమా కోసం వస్తుంది. వినండి, స్టే ట్యూన్డ్.

0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
1: ఒక చిన్న విషయం గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. మనందరికీ జీవితంలో కొన్ని డేట్స్ గుర్తుంటాయి, పుట్టినరోజులు, పెళ్లి రోజులు, పండుగలు, సెలవులు, కానీ కొన్ని తేదీలు మాత్రం ఎవరికో ఒకరికి చాలా బ్యాడ్ మెమరీస్ ఇస్తుంటాయి. అలాంటి ఒక దుర్వార్త మనం టీవీలో కొన్ని నిమిషాలు చూస్తాం, తర్వాత మన పని మనం

చేసుకుంటాం. కానీ అదే ఇన్సిడెంట్ ఫేస్ చేసిన ఫ్యామిలీకి మాత్రం అది కొన్ని నిమిషాల వార్త కాదు, వాళ్ళ జీవితంలో ఒక చెరిగిపోని జ్ఞాపకం. అలాంటి బాధను అనుభవించిన వారిని గుర్తు చేసుకోవడానికి, అలాగే వాళ్ళ కుటుంబాలకు మన గౌరవాన్ని తెలియజేయడానికి ప్రపంచం పాటించే ఒక స్పెషల్ డే ఉంది. అదే ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రైబ్యూట్ టు ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం. భయంతో నిండిన ప్రపంచమా, లేక పిల్లలు స్వేచ్ఛగా నవ్వే ప్రపంచమా, ద్వేషంతో నిండిన సమాజమా, లేక భిన్నమైన మనుషులు కూడా గౌరవించే సమాజమా, ఏది కావాలి? సమాధానం అందరికీ తెలుసు, మనకు కావాల్సింది శాంతి. అందుకే ఈరోజు బాధితుల్ని స్మరించుకుంటూ వారి కుటుంబాలకు గౌరవం తెలుపుతూ మనవంతుగా ఒక చిన్న మాట చెప్పుకుందాం. హింసను కాదు మానవత్వాన్ని ఎంచుకుందాం, ద్వేషాన్ని కాదు శాంతిని సెలెక్ట్ చేసుకుందాం. ఎందుకంటే ప్రపంచాన్ని మార్చే శక్తి ఒక్క మనిషి చేతిలో ఉండకపోవచ్చు, కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కొంచెం మంచిగా మార్చే శక్తి మాత్రం మనందరిలో ఉంది. ఈ ఇంటర్నేషనల్ డే ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ ట్రైబ్యూట్ టు ద విక్టిమ్స్ ఆఫ్ టెర్రరిజం సందర్భంగా బాధితులందరికీ మన గౌరవపూర్వక నివాళి అందిద్దాం.

ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.

0: ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, పోతుల రవికిరణ్ రచన, హరిజయరాజ్ సంగీతం, వాసు సినిమా కోసం.
1: లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ నుండి డబ్ అయిన ప్రేమ దేశం. ముప్పై సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
0: చాయ్తో హాయ్ కబులు వింటున్నారు, నేను మీ ఆర్జే నాగ్. సినిమా అంటే జస్ట్ హీరో హీరోయిన్, పాటలు ఫైట్లు కాదు. ఒక మంచి స్టోరీని సెలెక్ట్ చేసుకొని దాన్ని ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా చెప్పగలిగే డైరెక్టర్ ఉంటే చాలు, ఆ సినిమా మీద ఆటోమేటిక్గా అంచనాలు పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి డైరెక్టర్స్ ఇప్పుడు టాలీవుడ్లో చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకరు వెంకీ అట్లూరి. తొలి ప్రేమతో డైరెక్టర్గా మంచి ఇంపాక్ట్

0: క్రియేట్ చేసిన వెంకి అట్లూరి ఆ తర్వాత తన జర్నీని పూర్తిగా కంటెంట్ వైపు డౌన్ చేశారు. ధనుష్తో సార్ అనే సినిమా చేశారు, దుల్కర్ సల్మాన్తో లక్కీ భాస్కర్, ఇక రీసెంట్గా సూర్యతో విశ్వనాథ్ అండ్ సన్స్, ఇలా వరుసగా డిఫరెంట్ కంటెంట్స్తో హిట్స్ కొడుతూ తనకంటూ ఒక స్పెషల్ మార్క్ క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు అసలు ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, ఇప్పటివరకు పరభాష స్టార్ హీరోలతో వరుసగా సినిమాలు చేసి హిట్లు కొట్టిన ఆయన ఈసారి మన టాలీవుడ్ హీరోతో సినిమా చేయడానికి రెడీ అవుతున్నారంట. ఆ హీరో నాగ చైతన్య లేక నానినా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో ఆసక్తిని పెంచుతున్న ప్రశ్న. నానితో కూడా వెంకీ కథా చర్చలు జరిపారంట, కానీ ప్రజెంట్ సిచ్యువేషన్స్ చూస్తే చైతు వెంకీ అట్లూరి కాంబినేషన్ ముందు పట్టలికే ఛాన్స్ ఉందని ఎక్కువగా ప్రచారం జరుగుతోంది. మరి ఇది యాక్షన్ డ్రామానా లేదా మనసును హత్తుకునే ఎమోషనల్ స్టోరీనా, ప్రస్తుతానికి ఇవన్నీ సస్పెన్స్. ఆ క్లారిటీ కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార,
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
1: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
2: మీట్ ద స్టార్.
0: నాగ చైతన్య హీరోగా వచ్చిన మజిలీ సినిమా కోసం చిన్మయి శ్రీపాద పాడిన పాట, గోపిసుందర్ మ్యూజిక్, చైతన్య ప్రసాద్ రచన.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 5:50. ఇప్పుడు ఉర్దూలో ప్రాంతీయ వార్తలు వింటారు.
1: సబ్సే పహలే సుర్ఖియా. గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా నే కహా మర్కజీ హుకుమత్ కి స్కీమో కో అవామ్ తక్ పహుంచానే మే పీఐబీ కా కిర్దార్.

0: తిని ప్రస్థానం
1: అప్పటికి ఇప్పటికీ తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
0: బాక్స్ ఆఫీస్ కి గ్యాంగ్ లీడర్.
1: అభిమానులకు అన్నయ్య.
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.

0: తూడ్ సినిమా కోసం సాయి అభ్యంకర్ పాడిన పాట, రామజోగయ్య శాస్త్రి రచన, సంగీతం సాయి అభ్యంకర్.
1: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాల తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం, సమయం 6:10. ఇప్పుడు తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో

0: ఏపీ పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఖేలో ఇండియా పథకం 2026-31లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్ధికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కు పదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన పలువురు కమాండోల ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పౌర సరఫరాల శాఖ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తెలియజేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈ రోజు లోక్భవన్లో పత్రికా సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు గవర్నర్ కలుసుకున్నారు. తెలంగాణలో పీఐబీ సిబిసి కార్యకలాపాలను శృతి పాటిల్ ఈ సందర్భంగా గవర్నర్కు వివరించారు. సెప్టెంబర్లో నిర్వహించే పోషణ్ మహా కార్యక్రమానికి గవర్నర్ ఆహ్వానించారు. మహాత్మాగాంధీపై పుస్తకంతో పాటు కేంద్రం 12 ఏళ్ల ప్రగతిపై పుస్తకాలను ఆయనకు అందజేశారు. ఖేలో ఇండియా పథకం 2026-2031లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్ధికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. క్రీడా మౌలిక సదుపాయాలు, శిక్షణా సదుపాయాలు, కోచ్ సహాయక సిబ్బందికి నైపుణ్యాలు పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ప్రత్యేక అతిథిగా హాజరైన అర్జున అవార్డి జ్వాలా గుప్తా మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన క్రీడాకారులను గుర్తించడానికి మరిన్ని అకాడమీలను విస్తరించవలసిన అవసరం ఉందన్నారు. తల్లిదండ్రులు క్రీడల్లో తమ పిల్లలను ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్య, క్రీడలను సమన్వయపరిచే విధంగా ఆయా విభాగాలు ఒక విధానాన్ని తీసుకురావాలని వక్తలు అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో సాయి డిప్యూటీ డైరెక్టర్ హిమబిందు, తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఎండీ డాక్టర్ సోను బాలాదేవి తదితరులు పాల్గొన్నారు. ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిటి శ్రీహరి పిలుపునిచ్చారు. రాజేంద్రనగర్లోని టీజీఐఆర్డీలో నిర్వహించిన రాష్ట స్థాయి వర్క్షాప్లో వారు మాట్లాడుతూ నీటి సంరక్షణ, ప్రత్యామ్నాయ పంటలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ప్రతి గ్రామానికి సమగ్ర అభివృద్ధి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ప్రతి గ్రామ పంచాయతీకి ప్రత్యేక వెబ్సైట్ను మంత్రులు ఆవిష్కరించారు. అందులో గ్రామానికి సంబంధించిన సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటాయని అధికారులు చెప్పారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కు పదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన 28 మంది కమాండోలను సివిల్ సప్లైస్ శాఖ నియమించింది. సివిల్ సప్లైస్ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ఈ కమాండోలకు స్వాగతం పలికి బాధ్యతలపైన దిశానిర్దేశం చేశారు. గత సీజన్లో రికార్డు స్థాయిలో 154 లక్షల మెట్రిక్ టన్నుల ఒడ్లు సేకరించామని, ఇందుకు 40,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పారు. బకాయి మిల్లర్లపై క్రిమినల్ కేసు నమోదు చేస్తామని కమిషనర్ హెచ్చరించారు. రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. భూ సంబంధిత సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కరించడం లక్ష్యంగా ఈ సమీక్షలు జరుగుతాయి. కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు కూడా వీటిలో పాల్గొంటారు. రెవెన్యూతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, హౌసింగ్ పథకాల అమలు కూడా మంత్రి సమీక్షిస్తారు. జగిత్యాల జిల్లాలో 6 ప్రభుత్వ కార్యాలయ భవనాల నిర్మాణం పనులను 11,80,00,000 రూపాయలతో చేపట్టనున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జగిత్యాల, మెట్పల్లి ఆర్డీఓ కార్యాలయాలు, భీమారం, ఎండపల్లి తహసీల్దార్ కార్యాలయాలు, మాల్యాల, మెట్పల్లి సబ్ రిజిస్టార్ కార్యాలయాల భవనాలకు ఆయన శంకుస్థాపన చేశారు. నూతన భవనాలతో ప్రజలకు ప్రభుత్వ సేవలు మరింత వేగంగా, సులభంగా అందుతాయని మంత్రి చెప్పారు. హుస్నాబాద్ నియోజకవర్గం రైతుల ప్రయోజనాల కోసం గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేసి కాలువల ద్వారా సాగునీరు అందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. హనుమకొండ జిల్లా చింతాయిపల్లిలో నిర్వహించిన పల్లెపల్లెకు పొలం అన్న పల్లెపల్లెలో ప్రజాపాలనా కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ
1: ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ఏ విధంగా గ్రామస్తులకు అందుతా ఉన్నాయి, అదేవిధంగా గ్రామంలో ఉన్న సమస్యలు ఏదో మీ దగ్గర కూర్చొని మాట్లాడితే కొన్ని అంశాలు తెలిస్తే వాటిని పరిష్కారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో వస్తా ఉన్నా. కాబట్టి మీ గ్రామానికి సంబంధించినటువంటి జరుగుతున్న కార్యక్రమాల గురించి ముందు అధికారులు వివరిస్తారు.
0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. హైదరాబాద్లోని నాంపల్లి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక న్యాయ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మల్లేపల్లి జగన్నాథస్వామి వృద్ధాశ్రమంలో జరిగిన ఈ కార్యక్రమంలో డిఎల్ఎస్ఏ ప్యానెల్ లాయర్ పాలెం బాబుతో పాటు ప్రతినిధులు పాల్గొన్నారు. తల్లిదండ్రులు, వయోవృద్ధుల సంక్షేమ చట్టం 2007 ప్రకారం

0: వృద్ధులకున్న చట్టపరమైన హక్కులు, ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. సైబర్ మోసాలు, ఆర్థిక నేరాల పట్ల వృద్ధులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి విదేశీ పర్యటన అనుమతులపై కాంగ్రెస్ అనవసర రాజకీయం చేయవద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు అన్నారు. పర్యటన అనుమతుల నిర్ణయంలో రాజకీయ కోణం లేదన్నారు. హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో రామచంద్రరావు మాట్లాడుతూ,
1: ముఖ్యమంత్రి గారు అమెరికా పోవడానికి మినిస్టర్ ఆఫ్ ఎక్స్చేంజ్ల పేరు వారికి క్లియరెన్స్ ఇవ్వకపోవటం, అదేవిధంగా

0: సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో వయోవృద్ధుల సంక్షేమంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం మాట్లాడుతూ,
1: తల్లిదండ్రుల యొక్క ఆస్తుల్ని, సీనియర్ సిటిజన్ల యొక్క ఆస్తులను వారసులు రాయించుకుని వారి పట్ల శ్రద్ధ చూపించకుండా, వారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపించకుండా, వసతి కల్పించకుండా నిర్లక్ష్యం చేసినట్లయితే అట్టి ఆస్తిపాస్తులను తిరిగి డీ రిజిస్టర్ చేయడం జరుగుతుంది. ప్రతి సీనియర్ సిటిజన్ కి వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ప్రత్యేకమైనటువంటి చర్యలు చేపట్టడం జరుగుతుంది.
0: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ట్రైకార్ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ కోరారు. ఎంపికైన వారికి ఉచిత భోజన వసతి సౌకర్యాలతో 6 నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నట్లు తెలియజేశారు. ప్రముఖ చలనచిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకర మంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషలో దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. నటనా రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా రాణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా ప్రదర్శనిచ్చారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయం మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం ఆమె నటించిన చిత్రాలు ప్రసిద్దమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమమణి పురస్కారం, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. భారతీయ చలనచిత్ర రంగానికి ఆమె అందించిన సేవలను గుర్తించి ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో ప్రభుత్వం ఆమెను సత్కరించింది. వేములవాడ టెంపుల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో చేపడుతున్న సుందరీకరణ పనులను రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పరిశీలించారు. వీటీఏడి ఆధ్వర్యంలో నాంపల్లి గుట్టపై ఇండియన్ ఎయిర్ ఫోర్స్ విమానం ఏర్పాటు చేసేందుకు ఇక్కడికి తరలించారు. ప్రముఖ నటి పద్మశ్రీ షావుకార్ జానకి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నతనం నుంచే నాటకాల్లో వివిధ పాత్రలు పోషిస్తూ కెరియర్ ప్రారంభించిన షావుకార్ జానకి దాదాపు 7 దశాబ్దాల పాటు చలనచిత్ర రంగంలో తనదైన ముద్ర వేశారని అన్నారు. అత్యున్నత భద్రతా ప్రమాణాలతో డిజిటల్ రేషన్ కార్డుల జారీ ప్రక్రియ చేపట్టినట్లు జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహర్ చెప్పారు. ఈరోజు రఘునాథపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తూ కలెక్టర్ అనురాగ్ జయంతి ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ చైర్మన్గా జిల్లా ప్రజాప్రతినిధులు, ఎస్పీ, సంబంధిత శాఖల అధికారులు సభ్యులుగా వ్యవహరిస్తారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఈవేళ, రేపు, ఎల్లుండి అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయి. ప్రాంతీయ వాతావరణ కేంద్రం ఈ విషయం తెలియజేసింది. వివిధ ప్రాజెక్టుల కోసం సేకరించిన భూములకు పరిహారం 2-3 రోజుల్లోనే రైతులకు అందించాలని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్లు, అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఏషియా కరాటే ఛాంపియన్షిప్కి ఎంపికైన తెలంగాణ క్రీడాకారులను టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అభినందించారు. జార్డన్లోని అమ్మాన్లో సెప్టెంబర్ 4వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరిగే 2026 ఏకేఎఫ్ క్యాడెట్ జూనియర్ అండర్-21 ఛాంపియన్షిప్లో పలువురు తెలంగాణ తరఫున పోటీ పడనున్నారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం పంజాగూడలోని ప్రభుత్వ అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లో సెప్టెంబర్ 1వ తేదీ నుంచి స్వల్పకాలిక సాంకేతిక కోర్సులు ప్రారంభమవుతాయి. పరికరాలతో, యంత్రాలతో ప్రాక్టికల్ శిక్షణ కూడా అందిస్తారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
3: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
2: స్వయం కృషితో ఎదిగిన విజేత,
3: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
2: బాక్స్ ఆఫీస్ కి గ్యాంగ్ లీడర్,
3: అభిమానులకు అన్నయ్య,
2: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
3: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
2: స్టార్ స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.
4: లేటెస్ట్ డ్రైవ్ టైమ్ హిట్స్ వింటున్నారు. మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. పెద్ద సినిమా కోసం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ పాట వినండి. గానం ఏఆర్ రెహమాన్, అనంత్ శ్రీరామ్ రచన.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ప్రపంచంలో ఎక్కడున్నా వివిధ భారతి ప్రోగ్రామ్స్ వినాలనుకుంటున్నారా? ఇట్స్ సింపుల్. వెంటనే న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేసుకుని లైవ్ రేడియో ఐకాన్ క్లిక్ చేసి వివి తెలుగు సెలెక్ట్ చేసుకుని నాన్ స్టాప్ మ్యూజిక్ అండ్ ఎంటర్టైన్మెంట్ ని ఎంజాయ్ చేయండి.

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: ఇంతవరకు మీరు లమ్హే ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.
1: నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
2: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాత్.
0: మీ ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 6:48.

హనుమాన్ చిత్రం కోసం గౌరహరి పాడిన పాట. రచన కాసల్యశ్యాం, సంగీతం గౌరహరి. మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్లో సమయం 6:52.

0: അനിരുദ്ധ് രവിചന്ദ്രൻ.
1: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది
2: ఉదయతార.
1: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
2: ఈ అభ్యుదయతార.
1: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
2: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
3: మీట్ ద స్టార్
2: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
1: FM 102.8 MHz పై
3: మీట్ ద స్టార్.

నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: అమరన్ చిత్రం కోసం రమ్య బెహ్రా, అనురాగ్ కులకర్ణి పాడిన పాట, రచన రామజోగయ్య శాస్త్రి, సంగీతం జీవి ప్రకాష్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15

0: చలిగా ఉంది.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి సన్నద్ధతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. ప్రముఖ బహుభాషా నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 20 స్పేస్ స్టార్టప్ల చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు వ్యవస్థాపకులతో ముచ్చటించారు. ప్రజల జీవితాలను మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతికతను మరింత విస్తృతంగా ఉపయోగించాలని ఈ సమావేశంలో ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ప్రపంచం అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని సూచిస్తూ దేశంలోని అంతరిక్ష

0: రంగం ప్రపంచస్థాయి ప్రతిభకు, కంపెనీలకు, పెట్టుబడులకు ఒక ప్రధాన కేంద్రంగా మారుతుందని మోదీ చెప్పారు. అంతరిక్ష పరిశ్రమకు, ఇతర సామాజిక అభివృద్ది రంగాలకు మధ్య మరింత సహకారం ఉండాలని చెప్పిన ప్రధానమంత్రి, యువతలో అంతరిక్షంపై జిజ్ఞాసను, ఆసక్తిని పెంపొందించడానికి అటల్ టింకరింగ్ ల్యాబ్స్తో కలిసి పనిచేయాలని ప్రోత్సహించారు. ఒక కొత్త రంగంలోకి ధైర్యంగా అడుగుపెట్టి నాయకత్వం వహిస్తున్న అంతరిక్ష రంగ ప్రముఖులను మోదీ అభినందించారు. ఈ రంగం చూపిన ఆత్మవిశ్వాసమే ప్రైవేట్ భాగస్వామి కోసం అంతరిక్ష రంగాన్ని తెరిచే సంకల్పాన్ని మరింతగా బలపరిచిందని మోదీ చెప్పారు. అంతరిక్ష రంగంలో ప్రైవేట్ భాగస్వామ్యాన్ని ప్రారంభించడం వల్ల ఎన్నో కొత్త అవకాశాలు ఏర్పడుతున్నాయని ఈ సమావేశంలో సీఈఓలు కూడా స్పందించారు. దేశంలోని ప్రైవేట్ స్పేస్ పరిశ్రమ సాధిస్తున్న వేగవంతమైన పురోగతి గురించి వారు ప్రస్తావిస్తూ ఆ రంగం భవిష్యత్తు కోసం తమ దృక్పథాన్ని పంచుకున్నారు. స్కైరోట్ ఏరోస్పేస్, అగ్నికుల్ కాస్మాస్, పిక్సెల్, ధృవ స్పేస్, గెలాక్సీ, బెలట్రిక్స్ ఏరోస్పేస్, దిగాంతర తదితర స్పేస్ రంగంలో పనిచేస్తున్న 20 స్టార్టప్ల ఫౌండర్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పశ్చిమ బెంగాల్లోని సిలిగుడిలో ఉన్న సశస్త్ర సీమాబల్ ప్రధాన కార్యాలయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు అనేక ప్రాజెక్టులను ప్రారంభించి శంకుస్థాపన చేశారు. అనంతరం జవాన్లను ఉద్దేశించి ప్రసంగిస్తూ, గతంలో ఎస్ఎస్బీ కార్యక్రమాలకు మాజీ ముఖ్యమంత్రులను ఆహ్వానించినప్పటికీ వారు హాజరు కావడానికి ఇష్టపడలేదన్నారు. సువేందు అధికారి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి సరిహద్దు భద్రతకు పూర్తి సహకారం లభిస్తోందని అమిత్ షా చెప్పారు. సశస్త్ర సీమాబలకు అవసరమైన 29 ఎకరాల భూమిని కూడా అప్పగిస్తున్నామని అమిత్ షా తెలియజేశారు.
1: सरकार के गठन के 45 दिन के भीतर 1129 एकड़ भूमि बीएसएफ और एसएसबी के लिए शुभेंदु जी ने दे दिया. कुछ 29 एकड़ बाकी बचा है. मित्रों, ये तत्परता जो है वो भारतीय जनता पार्टी के मुख्यमंत्री नाते नहीं है. उनको मालूम है जब तक घुसपैठ नहीं रोकती ना पश्चिम बंगाल सुरक्षित रह सकता है ना भारत सुरक्षित रह सकता.
0: పశ్చిమ బెంగాల్లో అక్రమ చొరబాట్లు అరికట్టాలని మమతా బెనర్జీని పదే పదే కోరినప్పటికీ ఆమె భూమిని కేటాయించలేదని అమిత్ షా ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్టు నుంచి సరిహద్దు భద్రతకు బాధ్యత వహించే సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి చెప్పారు. మన దేశం విదేశీ సముద్రయాన కార్మికుల సంక్షేమం భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ప్రభుత్వం ఈరోజు పునరుద్ఘాటించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్, పశ్చిమాసియాలో జరుగుతున్న పరిణామాలను భారత్ నిశితంగా గమనిస్తూనే ఉందని చెప్పారు. రెండు విదేశీ నౌకలకు సంబంధించిన సంఘటన గురించి ప్రస్తావిస్తూ, సముద్రయాన సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని, వారి భద్రతను నిర్ధారించేందుకు ప్రభుత్వం సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతోందని రణధీర్ జైస్వాల్ చెప్పారు.
2: Two ships which are foreign flagged, they have been hijacked. We are in touch with the authorities that are concerned in this, and we have 22 Indian nationals, and all of them are reportedly safe, but we are looking into the matter, the welfare and safety of our seafarers and seafaring community, to which we attach very high importance.
0: Safai Karmachari Jatiya Commission 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నాడు న్యూఢిల్లీలో నిర్వహిస్తారు. న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్, సామాజిక న్యాయ సాధికారత శాఖ సహాయ మంత్రి రామ్దాస్ అథవాలే ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఎన్సీఎస్కే ఉపాధ్యక్షుడు హర్దీప్ సింగ్ గిల్ ఈ విషయం తెలియజేస్తూ, ఈ కార్యక్రమం సఫాయి కర్మచారి గౌరవం, సంక్షేమం, ప్రమాదకరమైన మాన్యువల్ స్కావెంజింగ్ లేదా శుభ్రపరిచే విధానాన్ని తొలగించడం, యంత్రాల ద్వారా పారిశుద్ధ్యాన్ని ప్రోత్సహించడం, పునరావాసం, సామాజిక భద్రత, సంక్షేమ కార్యక్రమాల అమలుపైన ప్రధానంగా దృష్టి సారించి చర్చలు జరుపుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమం సందర్భంగా కమిషన్ భాగస్వాముల కోసం ఎన్సీఎస్కే మిస్డ్ కాల్ సౌకర్య నెంబర్ను కూడా విడుదల చేస్తుంది. దీని ద్వారా కాల్ చేసిన వారితో కమిషన్ నిరంతరం సంప్రదింపులు జరిపేందుకు, వారి ఫిర్యాదులు, సమస్యలు, విజ్ఞప్తులను నిర్దిష్ట కాలపరిమితిలో నమోదు చేసి పరిష్కారం చేసేందుకు వీలవుతుంది. దేశంలో ముఖ్యంగా దేశ రాజధాని ఢిల్లీలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితిని, వ్యాప్తిని, సన్నద్దతను కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జేపీ నడ్డా ఈరోజు సమీక్షించారు. జాతీయ నిఘా, ఎపిడెమియలాజికల్ పరిస్థితి, ఐఎల్ఐ ఎస్ఏఆర్ఐ ట్రెండ్లు, పరీక్షలు, ల్యాబొరేటరీల పర్యవేక్షణ, అలాగే కాలానుగుణంగా ఇన్ఫ్లుయెంజా కేసులను చికిత్సకు, నియంత్రణకు ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల సన్నద్దత మొదలైన విషయాలను నడ్డా సమీక్షించినట్లు ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. H1N1 ఇన్ఫ్లుయెంజా వ్యాప్తిని నిశితంగా పర్యవేక్షిస్తూ నిరంతరం పటిష్టమైన నిఘా వేస్తారు.

0: ఉంచడంతో పాటు ముందస్తుగా సన్నద్ధంగా ఉండవలసిన అవసరాన్ని నడ్డా ప్రత్యేకంగా ప్రస్తావించారు. శ్వాసకోశకు సంబంధించిన పరిశుభ్రతతో పాటు చేతుల పరిశుభ్రత, ప్రజల్లో అవగాహన, నివారణ పద్ధతుల ప్రాముఖ్యత గురించి కూడా ఆయన వివరించారు. ఊపిరి తీసుకోవడంలో తీవ్రమైన ఇబ్బంది లేదా ఇతర రోగ లక్షణాలు ఉన్నవారు వెంటనే వైద్య సలహా తీసుకోవాలని కూడా ఆరోగ్యమంత్రి సూచించారు. సాంకేతిక ప్రగతి అందరికీ అందుబాటులో ఉండేలాగా, సరసమైన ధరల్లో అత్యుత్తమమైన నాణ్యతతో ఉండేలాగా చూసుకుంటూ ఆరోగ్య రంగాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు మన దేశానికి అద్భుతమైన అవకాశాలు లభిస్తున్నాయని శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. 18వ సిఐఐ గ్లోబల్ మెడ్టెక్ సమ్మిట్ ను ఉద్దేశించి ఆయన వర్చువల్ విధానంలో ప్రసంగించారు. ప్రస్తుతం సుమారు 12 బిలియన్ అమెరికన్ డాలర్లు విలువ చేసే భారత వైద్య సాంకేతిక రంగం 2030 నాటికి 20 బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ చెప్పారు. ప్రపంచ ఆరోగ్య మార్కెట్ల కోసం సాంకేతిక పరిజ్ఞానాలను రూపకల్పన చేయడం, అభివృద్ది చేయడం, తయారీ చేయడం, ఎగుమతి చేయడమే మన దేశం లక్ష్యంగా ఉండాలని ఆయన తెలియజేశారు. పరిశోధనలు కేవలం ల్యాబొరేటరీలకే పరిమితం కాకుండా నిజ జీవిత ఆరోగ్య సవాళ్లకు పరిష్కారాలుగా మారాలని కూడా ఆయన చెప్పారు. ప్రముఖ చలనచిత్ర నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆమె వయస్సు 94 సంవత్సరాలు. 1931లో రాజమండ్రిలో జన్మించిన శంకరమంచి జానకి షావుకార్ చిత్రంతో వెండితెరకు పరిచయమై షావుకార్ జానకిగా విశేష ఖ్యాతి సంపాదించారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో దాదాపు 400కు పైగా చిత్రాలు నటించిన షావుకార్ జానకి ఇటీవలి కాలం వరకు కూడా తన నటనా జీవితాన్ని ఎంతో చురుగ్గా కొనసాగించారు. చలనచిత్ర రంగంలోకి రాకముందు రేడియో కళాకారిణిగా కూడా రణించిన జానకి రంగస్థల ప్రదర్శనల్లో సుమారు 3000కు పైగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రోజులు మారాయి, కన్యాశుల్కం, జయమ్మనదే, పాండురంగ మహత్యం, డాక్టర్ చక్రవర్తి, బడిపంతులు, తాయారమ్మ బంగారయ్య, సంసారం ఒక చదరంగం మొదలైనవి ఆమె నటించిన చిత్రాల్లో ప్రసిద్ధమైనవి. తమిళనాడు ప్రభుత్వ కళైమామణి అవార్డ్, ఫిలింఫేర్ జీవన సాఫల్య పురస్కారం, మహానటి సావిత్రి పురస్కారంతో పాటు అరిజోనా విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్న షావుకార్ జానకిని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. బలూచిస్తాన్లోని సూరాబ్ జిల్లాలో పాకిస్తాన్ వాయుసేన జరిపిన వైమానిక దాడిని ఖండిస్తూ బలూచ్ నేషనల్ మూవ్మెంట్ నెదర్లాండ్స్లో ఒక నిరసన ప్రదర్శన ర్యాలీ నిర్వహించింది. ఈ దాడిలో మహిళలు, పిల్లలతో సహా 30 మందికి పైగా పౌరులు మరణించినట్లు సమాచారం. సూరాబ్ దాడి తీవ్రమైన మానవతా విషాదమని యునైటెడ్ నేషన్స్ మానవ హక్కుల సంస్థలు జోక్యం చేసుకోవాలని ప్రదర్శనకారులు కోరారు. బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ ప్రపంచ ఛాంపియన్షిప్లో మన దేశానికి చెందిన ట్రిసా జాలీ, గాయత్రి గోపిచంద్ మహిళల డబుల్స్ సెమీఫైనల్స్లోకి దూసుకెళ్లి ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో దేశానికి ఒక పతకం వచ్చేలాగా ఖాయం చేశారు. సరిగ్గా 15 ఏళ్ల క్రితం లండన్లో జరిగిన ఛాంపియన్షిప్లో జ్వాలా గుత్త, అశ్విని పొన్నప్ప కాంస్య పతకం సాధించి ఇటువంటి విజయమే సాధించారు. విశేషాలు మరొకసారి. ప్రపంచం, అంతరిక్షం గురించి ఆలోచించినప్పుడు భారత్ వైపు చూసేలాగా ఒక సరికొత్త వాతావరణాన్ని సృష్టించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పేస్ స్టార్టప్లకు పిలుపునిచ్చారు. సరిహద్దు భద్రతా సిబ్బంది సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. దేశంలో H1N1 ఇన్ఫ్లుయెంజా ప్రస్తుత పరిస్థితి, సన్నద్దతను కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా సమీక్షించారు. ప్రముఖ నటి షావుకార్ జానకి ఈరోజు చెన్నైలో మరణించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. ఇది మన చట్టం. ప్రామిసరీ నోట్. సీనియర్ న్యాయవాది శ్రీ గూడా వెంకటేశ్వరరావు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ భూక్యా వీరన్నా.

శ్రోతలకు నమస్కారం. ఈనాటి ఇది మన చట్టం కార్యక్రమంలో ప్రామిసరీ నోట్. సాధారణంగా మనము డబ్బులు ఇచ్చినప్పుడు, అదేవిధంగా తీసుకున్నప్పుడు

0: ఒక ఒప్పందం చేసుకుంటా ఉంటాము. డబ్బులు అప్పుగా ఇచ్చినప్పుడు, డబ్బులు అప్పుగా తీసుకుంటున్నప్పుడు ఈ ప్రామిసరీ నోట్ని మనము వాడుతూ ఉంటాము. ఈ ప్రామిసరీ నోట్లో ఏ అంశాలు ఉండాలి, ప్రామిసరీ నోట్ అనే దానికి ఎంత కాల వ్యవధి ఉంటుంది, ఇలా అనేక విషయాలలో మనకు చాలా సందేహాలు ఉంటూ ఉంటాయి. ఈరోజు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ శ్రీ గూడా వెంకటేశ్వర గారు మన స్టూడియోస్కి వచ్చున్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సాధారణంగా ప్రామిసరీ నోట్

0: రా గారు మన స్టూడియోస్కి వచ్చి ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్
1: నమస్తే అండి.
0: సాధారణంగా ప్రామిసరీ నోట్ ఇందులో ఉండేటువంటి ముఖ్యమైన అంశాలు ఏమిటి, దీనికి ఎంత కాల వ్యవధి ఉంటుంది?
1: మనము ఒకరి దగ్గర నుంచి అప్పు తీసుకున్నప్పటికీ లేదు మనం అప్పు ఇచ్చినప్పటికీ ఆ ఇద్దరి మధ్యన జరిగే ఒప్పందాన్ని ఒక రాతపూర్వకంగా రాయించుకున్న ఒప్పంద పత్రాన్ని మనము ప్రామిసరీ నోటుగా భావించవచ్చు. అదే ప్రామిసరీ నోటు. ప్రామిస్ అనే అంటే ఫలాని డబ్బులు ఫలానప్పుడు ఇస్తాము అనేది ప్రామిస్. ఈ ప్రామిసరీ నోట్ అనేది ప్రధానంగా అన్కండిషనల్గా ఉంటుంది. నేను డబ్బులు ఇచ్చాను, మీరు తీసుకున్నారు, నేను ఎప్పుడు అడిగితే అప్పుడు ఇవ్వాలి అనే కండిషను ప్రధానంగా ప్రామిసరీ నోటులో ఉంటుంది. ముఖ్యంగా ప్రామిసరీ నోటు రాయించుకున్న నాటి నుంచి 3 సంవత్సరాల కాల వ్యవధిగా ఉంటుంది. 3 సంవత్సరాల తర్వాత ఆ ప్రామిసరీ నోట్ అనేది విలువ కోల్పోతుంది, అంటే పనికిరాదు. అప్పుడు ఒక పని చేయాలి, ఆ ఇచ్చినటువంటి ప్రామిసరీ నోటును కొత్తగా రాయించుకోవాలి, లేదా అదే ప్రామిసరీ నోటు వెనుక పాత ప్రామిసరీ నోటు వెనుక ఏ డబ్బులు ఇంట్రెస్ట్ కానీ పార్ట్ పేమెంట్ కానీ ఇచ్చినప్పుడు ఎంతనైతే డబ్బులు ఇస్తారో ఆ డబ్బులు ఇచ్చినట్టు తీసుకున్నట్టు ఆ ప్రామిసరీ నోటు వెనకాలనే రాయించుకోవాలి. ఇది ప్రామిసరీ నోటు యొక్క ప్రధానమైనటువంటి విషయం.
0: ప్రామిసరీ నోట్కి అదేవిధంగా చెక్ అనే దానికి ఎటువంటి తేడా ఉంటుంది, మరి వీటి మధ్యన ఉన్నటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది?
1: ప్రామిసరీ నోటు అనేది ఒక వ్యక్తి తాను తీసుకున్న తాను రాయించుకునేటువంటి నోటు, అట్లే ఒప్పంద పత్రం అనొచ్చు. చెక్ అనేది ఎవరైతే డబ్బులు తీసుకుంటారో ఆ వ్యక్తి ఇచ్చేటువంటిది ఫలాన్ తేదీన డేటు వేసి చెక్ ఫలాని అమౌంట్ తీసుకున్నాను అని రాసి ఇవ్వడం అనేది చెక్. రెండింటికి తేడా ఏంటిదంటే ప్రామిసరీ నోటు ద్వారా మనం వసూలు చేసుకునే డబ్బును సివిల్ దావాగా వేసి తీసుకోవాలి, అట్లే చెక్ బౌన్స్ అయితే అది క్రిమినల్ దావాగా వేసుకొని తీసుకోవాలి. అయితే ప్రామిసరీ నోట్లో ప్రధానంగా డబ్బులు ఎలా వసూలు చేసుకోవాలి అనేదే ప్రధానమైనటువంటి. దీంట్లో అతను మోసం చేసినట్టు కానీ అతనికి జైలు శిక్ష కానీ ఉండదు మామూలుగా. కానీ చెక్ బౌన్స్లో అయితే ఆ చెక్ యొక్క అమౌంట్ ఏదైతే ఉంటుందో ఆ అమౌంట్ అనేది వసూలు చేసుకోవడానికంటే ఎక్కువ కూడా చెక్ ఎవరైతే ఇస్తారో అతనికి జైలు శిక్ష పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. అది క్రిమినల్ కేసు. అట్లే ఎవరైతే చెక్ ఇస్తారో చెక్ అమౌంట్కు డబుల్ అమౌంట్ కూడా కోర్టు వారు ఆ వ్యక్తికి ఇవ్వమని శిక్ష విధించవచ్చు. 1 లక్ష రూపాయలు చెక్, 1 లక్ష రూపాయలు ఆ అమౌంట్ యొక్క ఏదైతే చెక్ ఇచ్చారో అమౌంట్ మీద ఫైన్గా వేసి ఆ చెక్ ఎవరైతే తీసుకున్నారో ఆ వ్యక్తికి ఇవ్వవచ్చు, అంటే రుణదాతకు ఇవ్వవచ్చు. అది ప్రధానమైన తేడా. చెక్ ద్వారా తీసుకున్న అమౌంట్కు 1-3 సంవత్సరాలు జైలు శిక్ష కూడా కోర్టు వారు విధించే అవకాశం ఉంటుంది. అయితే ప్రామిసరీ నోటుకు వచ్చేటప్పటికి ఇది పూర్తిగా సివిల్ దావా. సివిల్ దావా అనంటే ఎవరైతే చెక్ ఇచ్చారో అతను నిరూపించుకోవాల్సి ఉంటుంది చెక్ ఎందుకు ఇచ్చాను, బర్డన్ ఆఫ్ ప్రూఫ్ ఇచ్చినటువంటి వాడి మీద ఉంటుంది. ప్రామిసరీ నోట్లలోనేమో చెక్ డబ్బులు ఇచ్చాము తీసుకున్నామన్న లావాదేవీని ప్రూవ్ చేయాల్సి ఉంటుంది. ఈ రెండింటికి ప్రధానమైన తేడా అది.
0: మరి ఈ బాండ్ పేపర్లకి ఈ ప్రామిసరీ నోట్లకి ఒకే రకమైనటువంటి నియమ నిబంధనలు ఉంటాయా? అదేవిధంగా ఈ రెండింటి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది?
1: ఎందుకంటే బాండ్ ద్వారా అప్పులు ఇవ్వలేము, ప్రామిసరీ నోట్ ద్వారానే అప్పులు ఇవ్వచ్చు.
0: ప్రామిసరీ నోట్ రాసుకునేటప్పుడు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదేవిధంగా ప్రామిసరీ నోటు ఉల్లంఘనకు సంబంధించి ఎటువంటి చర్యలు ఉంటాయి?
1: సాధారణంగా ప్రామిసరీ నోటు రాయించుకున్నప్పుడు ఈ యొక్క పూర్తి వివరాలు తీసుకోవాలి. ముఖ్యంగా అతని అడ్రస్, తండ్రి పేరు, ఏజు, అతను చేసే వ్యవసాయము మొదలైన విషయాలు పూర్తిగా రాయించుకోవాలి. అట్లే అంకెలు ఇచ్చినటువంటి అమౌంటు, తర్వాత అక్షరాల్లో అమౌంట్ కూడా స్పష్టంగా రాయించుకోవాలి. దాంతోపాటు ప్రతి ప్రామిసరీ నోటుకు ఒక రసీదు ఉంటుంది, అంటే తీసుకున్నటువంటి వ్యక్తి ఆ రసీదు నింపి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అమౌంట్ తీసుకున్నాన్న విషయానికి సపరేట్ రసీదు కూడా ఉంటుంది, దాంట్లో కూడా ఈ అడ్రస్లు ఇవన్నీ వివరాలు రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఏ రోజైతే ప్రామిసరీ నోటు తీసుకుంటామో ఆ ప్రామిసరీ నోట్ రాసిచ్చినటువంటి వ్యక్తి సరైన అడ్రస్ నింపేటట్టుగా చూసుకోవాలి. అట్లే అతనికి ఏమైనా

0: వేరే అడ్రస్లు ఉంటే కూడా, టెంపరీ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్లు ఉంటే కూడా ఆ ప్రామిసరీ నోట్లో రాయించుకోవాలి. ఇది ప్రధానమైనటువంటి విషయం. తర్వాత తీసుకున్నటువంటి డేటు, సాక్షులు, తర్వాత గ్యారెంటర్స్ ఎవరైతే ఆ అమౌంట్కి, ఎవరైతే ఆ అమౌంట్ ఇచ్చేదానికి ష్యూరిటీస్ ఉంటారో వారి వివరాలు కూడా, సంతకాలు, అడ్రస్లు, ఫోన్ నెంబర్లు సరైనటువంటి విషయంగా ఆ ప్రామిసరీ నోట్లో రాయించుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ ప్రామిసరీ నోటు రాసిచ్చిన తర్వాత ఒక 3 సంవత్సరాల లోపలగానే అతను డబ్బులు ఇవ్వకపోతే, మనం ప్రామిసరీ నోటు ఎవరైతే రాసిచ్చారో వారికి న్యాయవాది ద్వారా మనము నోటీస్ పంపించాల్సి ఉంటుంది. ఆ నోటీస్ పంపించిన తర్వాత మనము ఏ కోర్టులోనైతే ఆ జ్యూరిడిక్షన్ అనేది, ఒక్కొక్క కోర్టుకు ఒక్కొక్క జ్యూరిడిక్షన్ ఉంటుంది, ఆ జ్యూరిడిక్షన్లో ఆ కోర్టు సంబంధిత కోర్టులో వ్యాజ్యం వేయాల్సి ఉంటుంది. ఇవి వేసిన తర్వాత కోర్టు వారు పరిశీలించి ఎన్ని డబ్బులు ఇచ్చారు, ఎట్లు ఇచ్చారు అన్న విషయాన్ని పరిశీలించి, సాక్షులను పరిశీలించి ఈ డబ్బుల కోసము జడ్జిమెంట్ ఇవ్వడం జరుగుతుంది. అట్లే ఈ కేసు మనం వేసినప్పుడు ఎవరైతే ఈ గ్యారంటారు, షూరిటీస్ ఉంటారో వాళ్ల మీద కూడా మనము కేసు వేయవచ్చు. మీరు ఫలాని వ్యక్తి ద్వారా డబ్బులు ఇచ్చాము, ఆ డబ్బులు ఇచ్చినప్పుడు మీరు గ్యారంటీగా ఉన్నారు కాబట్టి ఈ డబ్బులు చెల్లించవలసిన బాధ్యత మీద ఉంటుందని చెప్పి మనం వారి మీద కూడా కేసు వేయాలి. ఆ కేసును విచారించిన తర్వాత కోర్టు వారు మనకు ఒక డిగ్రీ ఇస్తుంది. అంటే ఫలాని వ్యక్తి ఈ డబ్బులు ఇచ్చాడు, ఫలాని వ్యక్తి డబ్బులు ఇవ్వాలి, ఇంత అమౌంట్కి ఇవ్వాలి, ఇన్ని సంవత్సరాలు అయింది కాబట్టి ఒకసారి 3 సంవత్సరాల లోపల కేసు కానీ కేసి 5-6 సంవత్సరాలు ఎన్ని ఏళ్ళు కేసు నడిచినా కూడా మీ యొక్క ప్రామిసరీ నోటుకు విలువ ఉంటుంది. 3 సంవత్సరాల లోపల కేసు వేసాము, తర్వాత 1 సంవత్సరం పాటు కేసు నడిచింది కోర్టులో అన్నప్పటికీ కూడా ప్రామిసరీ నోటుకు వ్యాలిడ్ ఉంటుంది. ఒకసారి ఆ 3 సంవత్సరాల కాల వ్యవధులు పట మనం కేసు వేయాల్సి ఉంటుంది కోర్టులో. తర్వాత కోర్టు దాన్ని డిగ్రీ చేసి ఎన్ని రోజుల లోపల ఇవ్వాలి డబ్బులు అని చెప్పి కోర్టు తీర్పు ఇవ్వడం జరుగుతుంది.
1: ఒకవేళ దావా వేసి కోర్టు తీర్పు వచ్చిన తర్వాత కూడా కోర్టు తీర్పును అనుసరించి తగిన సమయానికి డబ్బులు చెల్లించకపోతే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయి?
0: ఒక వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టు వారు తీర్పు ఇచ్చిన తర్వాత ఆ డబ్బులు కనుక అతను డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తికి డబ్బులు కట్టకుండా ఉంటే అతని మీద అదే కోర్టులో ఈపీ అని వేయవచ్చు, ఎగ్జిక్యూషన్ పిటిషన్ అని ఉంటుంది, అది వేయవచ్చు. ఎగ్జిక్యూషన్ పిటిషన్ ఈ కేసు అయిపోయిన 3 సంవత్సరాల లోపల గనక వేసినట్టుంటే ఎదుటి వారికి నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదు. అంటే ఎవరైతే డబ్బులు ఇవ్వాలో అతనికి నోటీస్ ఇవ్వవలసిన అవసరం లేదు. ఆ ఈపీలో ముఖ్యంగా మనము వారి ఇల్లు కానీ లేకుంటే అతనికున్నటువంటి స్థిరాచర ఆస్తులను జప్తు చేయమని చెప్పి కోర్టు వారిని మనం అడగవచ్చు. కోర్టు వారు ఆ ఈపీ ద్వారా కోర్టు మనిషిని, కోర్టు నుంచి ఒక వ్యక్తిని నియమించి ఆ జప్తు చేసి మనకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. లేదా ఫలాని టైం లోపల ఇవ్వాలని కనుక ఆ ఈపీ నడుస్తున్నప్పుడు కూడా అతను వచ్చి కోర్టులో డబ్బులు కట్టవచ్చు. ఒకవేళ ఈపీలో కోర్టులో వారు డబ్బులు కట్టమని చెప్పినా అతను కట్టకున్నా, లేకుంటే అతని దగ్గర ఆస్తులు ఏం లేవు అని అతని కనుక మనం నిర్ణయించుకుంటే, కొందరు రెంటర్ ఇంట్లో ఉంటారు, వారికి ఆస్తి ఉండదు, అప్పులు చేయడం అనేది వారికి ఒక హాబీగా ఉంటుంది. సాధారణంగా అప్పులు చేసేటోళ్ళు హాబీగానే చేస్తారు, తమ విలాసాలకు, అవసరాల కంటే విలాసాలకు ఈ కాలంలో అప్పులు చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ముఖ్యంగా అట్లా చేసేవాళ్లకు కోర్టు ఈపీలో తీర్పిచ్చినాక కట్టకపోతే అతన్ని మనము సివిల్ అరెస్ట్ చేయించవచ్చు. సివిల్ అరెస్ట్ అంటే అతన్ని కోర్టు ద్వారా అరెస్ట్ చేయించి అతన్ని జైలు శిక్ష అనుభవించే రకంగా మనం చేయవచ్చు. కోర్టు వారు పర్మిషన్ ఇస్తే కోర్టులో ఉన్నటువంటి అతని భోజనం ఖర్చు డబ్బులు ఇచ్చేవాళ్ళు పెట్టుకోవాల్సి ఉంటుంది.
1: తాహతకు మించినటువంటి అప్పులు చేసి వారు తిరిగి కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు న్యాయ సహాయం కూడా తీసుకోవటానికి కోర్టు ఖర్చులకు కూడా డబ్బులు లేని పరిస్థితి ఏర్పడినప్పుడు న్యాయ సహాయం కోసం ఎవరిని సంప్రదించవచ్చు?
0: సాధారణంగా ఇట్లాంటి పరిస్థితుల్లో తాహతకు మించి అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోయినటువంటి వ్యక్తులకు జిల్లా కోర్టులో ఉచిత న్యాయం అనేది అందించడానికి అడ్వకేట్ ప్యానెల్ ఉంటుంది. ఆ జడ్జి గారికి నేను అడ్వకేట్ను పెట్టుకోలేను అని కనుక చెప్పినట్టుంటే న్యాయ సహాయం చేస్తారు. వారికి ఒక అడ్వకేట్ను కూడా అపాయింట్ చేయించి వారి తరఫున కోర్టులో తమ యొక్క వాదన వినిపించడానికి, కేసును కండక్ట్ చేయడానికి పూర్తిగా సహకారం అనేది ప్రభుత్వం తరఫున ప్రతి జిల్లా న్యాయ విభాగంలో ఉంటుంది.

0: ప్రామిసరీ నోట్ అందులో ఉండే ముఖ్యమైన అంశాలు ఏమిటి, ప్రామిసరీ నోట్ వలన ఏ విధమైనటువంటి ప్రయోజనాలు, అదేవిధంగా ఆర్థిక పరిస్థితులు బాగోలేనప్పుడు న్యాయ సహాయం కోసం ఎవరిని సంప్రదించాలి, ఇలా అనేక విషయాలు తెలియజేశారు. శ్రోతల తరపున మీకు హృదయపూర్వక నమస్కారాలు సార్.
1: నమస్కారం అండి.
2: ఇది మన చట్ట

0: మరింతవరకు ఇది మన చట్టం. ప్రామిసరీ నోట్. సీనియర్ న్యాయవాది శ్రీ గూడ వెంకటేశ్వరరావు గారితో పరిచయం విన్నారు పరిచయకర్త డాక్టర్ భూక్యా వీరన్న.
1: నాటి మేటి సినీ గీత మాలిక మధురిమ అజరామరం అనిపించే గీతాలు

అలసిన మనసుకు సాంత్వన చేకూర్చే మాటలు పాటల మేళవింపుతో ప్రతిరోజు రాత్రి 10 గంటలకు వీణుల విందు ఈ మధురిమ.

0: మధురిమా.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 7:30. కొన్ని గొంతులు మనం వినగానే మనసులో ఒక జ్ఞాపకం మెదులుతుంది. కొన్ని ముఖాలు తెరపై కనిపించగానే ఒక తరం గుర్తొస్తుంది. అలాంటి గొంతు, అలాంటి ముఖం శ్రీమతి షావుకారు జానకి గారు. ఈరోజు ఆ గొప్ప కళా ప్రయాణానికి తెరపడింది. 94 వయసులో షావుకారు జానకి గారు మనల్ని విడిచి వెళ్లారు. ఆమె కథను ఒక సినిమాతో మొదలు పెడితే అది పూర్తి కాదు. ఎందుకంటే వెండి తెర మీద అడుగు పెట్టకముందే ఆమెకు మన రేడియోతో అనుబంధముంది. చిన్న వయసులోనే రేడియో కళాకారిణిగా, ఆ తర్వాత రేడియో జాకీగా తన స్వరంతో శ్రోతలను పలకరించారు. ఆపై ఆ స్వరం వెండి తెరపైకి కూడా వచ్చింది. షావుకారు జానకి గారి అసలు పేరు టేకుమళ్ల జానకి. 1931 డిసెంబర్ 12వ తేదీన తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జన్మించారు. 1949 రక్షారేఖ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. కానీ 1950 వచ్చిన షావుకారు సినిమా ఆమె జీవితాన్నే మార్చేసింది. ఆ సినిమా పేరే ఆమెకు ఇంటి పేరే. షావుకారు జానకిగా ఆమె తెలుగు ప్రేక్షకుల గుండెల్లో

నిలిచిపోయింది. హీరోయిన్గా ఒక వెలుగు వెలిగారు. తర్వాత తల్లి పాత్రలు, అక్క పాత్రలు, అమ్మమ్మ పాత్రలు, పాత్ర ఏదైనా, వయసు ఏదైనా జానకి గారు కనిపిస్తే ఆ పాత్రకు ఒక ప్రత్యేకమైన గౌరవం వచ్చేది. 2023లో, అంటే సరిగ్గా 3 ఏళ్ల క్రితం, మన తెలుగులో వచ్చిన అన్నీ మంచి శకునములే ఈ సినిమాలో ఆమె చివరిసారిగా కనిపించారు. తెలుగు మాత్రమే కాదు, తమిళం, కన్నడ, మలయాళం వంటి చాలా భాషల్లో నటించారు. దాదాపు 400 సినిమాలు, 7 దశాబ్దాలకు పైగా కళాప్రయాణం, వేదిక పైన వందలాది ప్రదర్శనలు, ఇవన్నీ ఒక మనిషి సాధించిన విజయాలంటే నమ్మడం కష్టమే. కానీ ఆమె గొప్పతనం సంఖ్యల్లో లేదు. ఆమె నటించిన పాత్రలను చూసినప్పుడు మనకు కలిగే అనుభూతిలో ఉంది. ఎప్పుడో ఒక సినిమాలో చూసిన అమ్మల, ఎప్పుడో మన ఇంట్లో ఉన్న పెద్దమ్మల, ఎప్పుడో మనకు చెప్పిన ఒక మంచి మాటల ఆమె పాత్రలు మన జ్ఞాపకాల్లో మిగిలిపోయాయి. 2022లో పద్మశ్రీతో గౌరవించబడిన ఆ మహానటి ఈరోజు భౌతికంగా మన మధ్య లేకపోయినా, రేడియోలో వినిపించిన ఆమె స్వరం, తెరపై కనిపించిన ఆమె రూపం, ఆమె పోషించిన పాత్రలు మన జ్ఞాపకాల్లో మాత్రం ఎప్పటికీ ఉంటాయి. కళాకారులు వెళ్ళిపోతారు, కానీ వాళ్ళు సృష్టించిన భావోద్వేగాలు మాత్రం మనతోనే ఉంటాయి. అందుకే షావుకారు జానకి గారికి వీడ్కోలు చెప్పడం కాదు, ఆమెకు మనసారా నమస్కారం పెట్టి ఆమె జ్ఞాపకాలను మనతో తీసుకెళ్లడమే. షావుకారు జానకి గారు, మీ స్వరం ఒకప్పుడు రేడియోలో వినిపించింది, మీ నటన ఎన్నో తెరలపై కనిపించింది, ఇకపై మీ జ్ఞాపకం ఎన్నో తరాల మనస్సుల్లో వినిపిస్తూనే ఉంటుంది. మీ కళా ప్రయాణానికి మరోసారి నమస్కారం. మీ ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ మీకు అశ్రునివ్వాలి. ఇప్పుడు మంచి మనసులు సినిమా కోసం జానకి పాడిన పాట వింటూ ఆ మహానటిని మరోసారి స్మరించుకుందాం. ఈ పాటకు సంగీతం కెవి మహాదేవన్, సాహిత్యం ఆత్రేయ.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో క్లాక్లో సమయం 7:38 క్రాస్ చేసి 42 సెకండ్స్ అవుతోంది. పాటతో ప్రయాణం వింటున్నారు. ఓ పాపాలాలి సినిమా కోసం పి సుశీల పాడిన పాట, రాజశ్రీ సాహిత్యం, ఇళయరాజా సంగీతం.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీ వ్యాపార ప్రకటనలు ఆకాశవాణిలో ఇవ్వాలనుకుంటున్నారా? అందుకోసం ప్రతి సోమవారం 3:00 to 4:00 మధ్య మా వాణిజ్య ప్రసార విభాగం వారిని నేరుగా ఫోన్ లో సంప్రదించవచ్చు. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు 0402324052, వాట్సాప్ నెంబర్ 7382608586.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 7:45. పాటతో ప్రయాణం వింటున్నారు. మరి పాటతో ప్రయాణంలో మనం వినబోతున్న పాట లవ్ బర్డ్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం ఏఆర్ రహమాన్.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
2: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత.
2: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ.
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్.
2: అభిమానులకు అన్నయ్య.
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్.
2: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్ స్టార్ స్టార్ మెగాస్టార్.
1: ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై. డోంట్ మిస్ ఇట్.
3: మీ ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. పాటతో ప్రయాణం వింటున్నారు. మరి పాటతో ప్రయాణంలో మనం వినబోతున్న నెక్స్ట్ పాట అతడు చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం మణిశర్మ.

0: ప్రగతి ప్రధాన సాగిపొమ్మని ప్రపంచానికి వెలుగు పంచుతోంది.
1: ఉదయతార
0: అజ్ఞాన తిమిరాల్ని జ్ఞానంతో తరిమి ప్రేరణనిస్తోంది
1: ఈ అభ్యుదయతార.
0: వివిధ రంగాలలో సేవా ప్రతిభలతో సమాజంలో గుర్తింపు సాధించిన వ్యక్తులతో పరిచయం,
1: వారి స్ఫూర్తిదాయక జీవనయాన విశేషాలతో కూర్చిన కార్యక్రమం
2: మీట్ ద స్టార్
1: ప్రతి శుక్రవారం రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం ద్వారా
0: ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై
2: మీట్ ద స్టార్.
3: ఈరోజు రాత్రి 8 గంటలకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ వెన్నెలకంటి గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ అడవి రాజబాబు గారు ఈరోజు రాత్రి 8 గంటలకు మీట్ ద స్టార్ కార్యక్రమంలో.
0: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
3: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. సమయం 8 గంటలకు వస్తోంది. మరికొద్ది క్షణాల్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు. స్టే ట్యూన్డ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో 20 అంతరిక్ష స్టార్టప్ల సీఈఓలు, వ్యవస్థాపకులతో సమావేశమయ్యారు. ప్రజల జీవితాలు మెరుగుపరచడానికి అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని పిలుపునిచ్చారు. దక్షిణాది రాష్ట్రాల కోసం పీఎం గతిశక్తి లీడ్స్ 2025 అవగాహన సదస్సును తెలంగాణ తొలిసారిగా హైదరాబాద్లో నిర్వహించింది. కేంద్ర పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక శాఖ, రాష్ట వాణిజ్య ఎగుమతుల ప్రోత్సాహక శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, కేరళ, తమిళనాడుతో పాటు అండమాన్, లక్షద్వీప్, పుదుచ్చేరి అధికారులు, లాజిస్టిక్స్ రంగ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రపంచంలోనే అత్యంత పురాతన ప్రతిష్టాత్మక విశ్వవిద్యాలయాల్లో ఒకటైన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. యూనివర్సిటీ పరిధిలోని బ్లావాట్నిక్ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్ను కూడా ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రతినిధి బృందంతో కలిసి సందర్శించారు. ఎల్ నీనో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు తెలంగాణ గ్రామాలు సన్నద్ధం కావాలని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, సీతక్క, వాకిట్టి శ్రీహరి పిలుపునిచ్చారు. రాజేందర్ నగర్లోని టీజీఐఆర్డీలో నిర్వహించిన రాష్ట స్థాయి వర్క్షాప్లో వారు మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో పీఐబీ పాత్ర కీలకమని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఈరోజు లోక్భవన్లో పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్, జాయింట్ డైరెక్టర్ మానస్ కృష్ణకాంత్ తదితరులు గవర్నర్ను కలుసుకున్నారు. బియ్యం బకాయి పడ్డ మిల్లర్లపై ఉక్కు పదం మోపేందుకు గ్రేహౌండ్స్, ఆక్టోపస్ విభాగాలకు చెందిన

8 మంది కమాండర్లను సివిల్ సప్లైస్ శాఖ నియమించింది. ఖేలో ఇండియా పథకం 2026-2031లో భాగంగా భారతదేశంలో క్రీడల అభివృద్ధికి 36,441 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నట్లు ఖేలో ఇండియా రీజనల్ డైరెక్టర్ విష్ణు సుదర్శన్ చెప్పారు. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. రేపు ఉదయం 7 గంటల 5 నిమిషాలకు జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం మీట్ ద స్టార్ ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ వెన్నెలకంటి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ అడవి రాజబాబు గారు. మీట్ ద స్టార్ ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ వెన్నెలకంటి గారితో పరిచయం.
1: తెలుగుతెర అనేక అక్షరాలను చూసింది. తెలుగుతెర సముద్రాలను చూసింది, నదిని చూసింది, వెన్నెలను చూసింది, సూర్యుళ్ళను చూసింది, రకరకాలైనటువంటి మల్లెల వానలను కూడా చూసింది. మొట్టమొదట ఒక శకం, ఆ తర్వాత తెలుగు కవిత్రయం మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు, సముద్రాల రాఘవాచారి గారు, పింగళి గారు, వారిదొక తరం. ఆ తర్వాత ఆరుద్ర, శ్రీనారాయ గారు, దాశరథి గారు లాంటి వారిది మరో తరం. వీరి మధ్యలో వేటూరి గారు. ఆ తర్వాత మరొక తరం వచ్చింది. ఆ తరం సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు, వెన్నెలగంటి గారు, ఇంకా తర్వాత తర్వాత చాలామంది వస్తూనే ఉన్నారు. తెలుగు తెర మీద అంతకుముందున్నటువంటి వైభవాన్ని వీళ్లు ముందుకు తీసుకువెడుతూనే ఉన్నారు. అలాంటి తెలుగు తెర మీద అక్షరాలతో తళుక్కొని మెరిసిన వెన్నెల వాన వెన్నెలకంటి గారు. ఆయన అక్షరాలతో తళుక్కులు చేస్తారు, కులుకులు ఒలకబోస్తూ ఉంటారు. ఒక నవ్వుల పంటగా ఆయన అక్షరాలు సాగిపోతూ ఉంటాయి. అదే స్థాయిలో అన్ని విధాలైనటువంటి వైవిధ్యభరితమైనటువంటి పాటలు కూడా ఆయన రాయగలుగుతారు. గుండెల నిండుగా శౌర్యము నిండగా కొండలనైనా ఢీకొను, ఎదలో తీరని వేదనలు ఉన్నా ముందుకు సాగము ధీరుడా, నెత్తురు చిమ్మగ శక్తులు నిండగా విధిరాతే నువ్వు మార్చరా, ఆయుధమే నీ ధైర్యము కాగా పోరాడాలై ధీరుడా. అన్న నోటితోనే మా ఇంటి సూర్యుడు నువ్వేనయ్యా, చిరుగాలి చెంతచేరి ఊయలలూపి లాలిపాడంగా, కన్నీరే పాలుగా పట్టినే జాలిగా, ఇదే నా పౌరుషం అందించా ప్రేమగా అని తల్లిపాడే జోలపాట కూడా ఉంటుంది.

పసుపు పారాణి బొట్టుకాటుగా దిద్దిన్న రాణి నాకు కానుక అంటూ ముత్యాల పందిరి పాటలో ముద్దుల మేనల్లుడితో చెప్పిస్తారు. రంగనాథుడి దివ్యరూపాన్ని ఆయన అద్భుతంగా చెప్తారు మహానదులు. నీలవేణిలో నీటి ముత్యాలు నీరజాక్షునికి పూలుగా, కృష్ణవేణిలో అలల గీతాలు కృష్ణగీతాలే పాడగా అంటారు శ్రీరంగ రంగనాథుని రూపం చూపించటానికి, శ్రీదేవి రంగనాయకి నామాన్ని నిరంతరం పాడించటానికి ఆయన అద్భుతమైనటువంటి అక్షరాలు మనని తరుముతూనే ఉంటాయి, వెంటాడుతూ ఉంటాయి, ఆనందింపజేస్తూ ఉంటాయి. అనంతపురంలో ఆయన అంటారు, ప్రేమశిలువను భరిస్తూ ఉన్నా, ప్రేమమంటలో తడుస్తూ ఉన్నా, జోలగా లాలిస్తూనే జ్వాలలో తోసింది, చితిమంటలోనే బ్రతుకు కాలేనా, లోకమింతేనా అని వేదనాభరితమైనటువంటి అక్షరాలు మనల్ని వేటాడుతుంటాయి, వెంటాడుతుంటాయి.

పదజాలం ఆయన సొంతం. శృంగారభరితమైనటువంటి మాటలు ఎంత చక్కగా ఎక్కడ ఎలా చెప్పాలో చెప్పటం ఆయనకు వెన్నెలతో పెట్టిన విద్య. రాసలీల వేళ రాయబారమేలా, మాటే మౌనమై మాయ చేయనేలా అని అడుగుతారు అమాయకంగా.

చేపకళ్ల సాగరాన అలల ఊయలూగెనే చూపుముళ్ళు ఓపలేను కలల తలుపు తీయన చెలువ సోకు కలల రేకు కలవ సోకు నిలవనీదు. అద్భుతమైనటువంటి సాహిత్యం. తెనాలి చిత్రంలో ఎదను దోచి ఏదో చేసనే పాటలో కలిసిన కళ్లే కలలకు ఇళ్లై, వయసుని గిల్లే మన్మథ విల్లై, హాయిగా ఊగే ఊయలలూగి, అందం ఎదవేసి చందమెదే సాగే అంటారు.

0: అద్భుతమైన పాటలు, ఎన్నోసార్లు నేనే వేసిన పాటలు ఇవన్నీ. ముఖ్యంగా స్పర్శ చిత్రంలో ఆయన రాసినటువంటి ప్రతి పాట కూడా పరమాద్భుతం. నీవు వచ్చి నిలిచాక రెక్క విప్పే సయ్యాట, నీవు చెంత చేరాక నిలువదింక తకతిమే అంటారు. ఆ తకతిమేమిటో మనం ఊహించుకోవాలి, అందులో ఎన్ని అర్థాలుంటాయో. అలా అంటూనే నన్నే చేరుకోవే పొంగుతున్న ప్రేమ గంగల్లే అంటూ ఉంటారు.
1: కళ్ళే కలిసే మనసే తెలిసే.
0: స్పర్శ చిత్రంలో ప్రతి పాట అద్భుతం, ప్రతి అక్షరం అద్భుతం, ప్రతి భావం పరమాద్భుతం. అందానికి అందం గురించి ఆయన ఎలా చెప్తారంటే, అందానికి అందం నీవే సుందరి, నిన్ను చూసి దాగే నిండు జాబిలి. అందచందము నీదే అందుము, నీదు అందము నాకే అందెను. వంద వంద వందనాలే చందనాల చెమ్మ. ఎంత అద్భుతమైన ప్రయోగం చందనాల చెమ్మ. ఆ చందనాల చెమ్మను ఒలికించే కొందనాల బొమ్మ గురించి చెప్తూ,
1: వంద వంద వందనాలే చందనాల చెమ్మ కొందనాల కొమ్మ.
0: మరోవైపు అద్భుతమైనటువంటి మాస్ పాటలు కూడా ఆయన రాశారు. వయసులా వడదెబ్బ, జాజులా జడదెబ్బ, సూటిగా గుండెల్లోన కొట్టిందబ్బా అంటారు నరసింహనాయుడు. ఇక అక్షరాలు ఆయనకి అలతి అలతి పదాలతో అద్భుతమైనటువంటి భావాలతో మనల్ని ముందరే చెప్పినట్లు వెంటాడుతుంటాయి, వేటాడుతుంటాయి. పులివేటది పులివేటది, శరవేగపు యమవేడిది, భగభగమని సెగధాటిది, వేటగాడు వచ్చెచూడు, గజగజమని భయమునికెను, నలుదిక్కుల దిశమారెను, ప్రళయాలే కంపించెను, వేటగాడు వచ్చెచూడు అంటూ మన ఒళ్ళు జలధరింపచేస్తారు. నీరాజన చిత్రంలో మమతై మధురం మరిపే శిశిరం అంటూ కాలాన్ని అన్వయింపచేసుకుంటూ ఎదకు విధికి జరిగే సమరం గురించి చెప్తూ మనసు ఏ విధంగా బాధపడుతుందో అద్భుతంగా కాలంతో పాటు వర్ణిస్తారు. మనిషికి వలపే వరమ, మదివలపుకు వగపే ఫలమా, అది పాపమా విధి శాపమా, ఎద ఉంటే అది నేరమా అంటూ ఉంటారు.

అద్భుతమైన సాహిత్యం. ఆయన పాట మనల్ని మౌనంగానే పాడినా వెంటాడుతూనే ఉంటుంది, హాంటింగ్ చేస్తూనే ఉంటుంది. మాటరాని మౌనమిది, మౌనవీణ గానమిది, గానమిది నీ ప్రాణమిది, ధ్యానములో నా ప్రాణమిది. పదాలతో ఆయన ఆడుకుంటూ ఉంటారు. ఆకాశ దీపాలు జాబిలి కోసం నీకేలా ఇంత పంతం అని ఆమె అడుగుతుంటే, నింగి నీలా కూడేవేళ నీకు నాకు దూరాలేలా అని సమాధానం చెప్పిస్తారు ఆయనే.

0: మృదంగమే నిన్ను చీల్చవచ్చే కాంచన, కపాల మాలలు అగ్నికురియ, కన్నుల మంటలు సెగలమెరియ, ఆకలి వేళల వేటకు వచ్చే లోకమదిరిపోగా, టక్కరి నక్కలు చేతికి చిక్కగా, రక్కసి మూకల పీకలు నొక్కగా, కాళిక నాలుక తెరుచుకు వచ్చే కాలమాగిపోవా. అద్భుతమైన పాట. ఆయన అలకలకు కూడా లాలిపాటలు పాడతారు, ఇక కులుకులకు లాలిపాటలు పాడటం ఆయన అందివేసిన చెయ్యి.
1: కలికి చిలక కలత పడక కలన ఒడి చేరా.
0: ఆయనే వెన్నెల కంటి గారు.

0: ఈరోజు మన శ్రోతల కోసం మన ముందు కూర్చుని ఉన్నారు. నమస్కారం అండి.
1: నమస్కారం అండి.
0: సార్, ఈ ప్రయాణం ఎప్పుడు మొదలుపెట్టారు? తెలుగు సాహిత్యం మీద ఎంతో పట్టు, ఎంతో అభినవేశం, చాలా అథెన్సిటీ ఉంటే గాని ఈ పదాలతో ఇలా ఆడుకోవటం అనేటువంటిది సాధ్యం కాదు. ఎందుకంటే పాట చాలామంది రాస్తుంటారు, అంటే అక్కడ అక్షరాలు నింపేసి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ పెట్టేసేసి ట్యూన్ ఇచ్చినప్పుడు ఆ ట్యూన్లో ఒదిగేటువంటి ఒక పది పదాలను కూడా కూర్చచ్చు. దాంట్లో సాహిత్యాన్ని, దాంట్లో ఆనందాన్ని, దాంట్లో తెలుగుతనాన్ని నింపటం వేరు. ఎలా సాధ్యమైంది?
1: అంటే మొదటి నుంచి నా కవిత్వం రాయాలనే అభిలాష వచ్చినప్పటి నుంచి కూడా నేను పేపర్లో వచ్చే కవిత్వం చదవడం కాకుండా సినిమా పాటలకు నేను వీరాభిమాని. అంటే బేసిక్గా నేను సినిమాలకు వీరాభిమాని. సినిమా చూడడం ఒక ప్యాషన్ అయితే సినిమా పాటలు, అంటే ఇక్కడ కూర్చున్నాను కాబట్టి చెప్పడం కాదు, మీ వివిధ భారతిలో చిన్నప్పటి నుంచి ఆ పాటలు విని విని విని ఆకాశవాణిలో పాటలు వినడం, అప్పట్లో ఉన్న మాధ్యమం ఇది ఒకటే కనుక పాటలు వినడానికి, పాటలు విని విని విని ఆ పాటలు అంటే ఆ అభిమానాన్ని పెంచుకుని అది రాసిన కవులు ఎవరు, వాళ్ళు ఏం రాశారు, ఎలా రాశారు, ఇందులో గొప్పతనం ఏంటి అన్నది నేను పాట విన్నప్పటి నుంచి దాన్ని విశ్లేషించుకుంటూ దాని పట్ల ఎందుకు ఈ పాట గొప్పదైంది అని బేరేజ్ వేసుకుంటూ ఒకళ్ళు ఎలా రాస్తారు, ఈయన ఎలా రాస్తారు, ఆయన ఎలా రాస్తారని విశ్లేషణతోనే నా జీవితం కొనసాగిస్తూ వచ్చాను. కనుక ఇది సాధ్యమైందేమో నేను అనుకుంటున్నాను. కానీ నేను యాక్చువల్గా అయితే మీరు అన్నట్టుగా శబ్దం మీద, భాష మీద పాండిత్యం, అధికారం అయితే నాకేం లేవు.
0: అంటే మరి కేవలం పరిశీలన వల్ల ఇంత పట్టు, అంటే పదాన్ని ప్రాసగా మీరు రాసేటువంటి చాలా పాటలు, చాలా పాటలు దాదాపు మొత్తం పాటల్లో అద్భుతమైనటువంటి అక్కడ ప్రాస ఉంటుంది. పదం మీద అధికారత లేనిదే ప్రాస అనేటువంటి, అంటేనే ఆ పదానికి మళ్ళీ అలా దొరకాలి కదా. మీరు చాలా చోట్ల మనం ఇందాక బోల్డన్ విషయాలు చెప్పుకున్నాం, ఎక్కడ చెప్పినా మళ్ళీ ఆ ప్రాస, ఆ కొలత, ఆ తూకం అంత సరిపడాలంటే అటువంటి పదం పడాలి.
1: అంటే తూకం ఉంటుంది, ఎందుకంటే సినిమా పాట అండి, నాకు మొదటి నుంచి తెలుసు సినిమా పాట రాయడం అంటే ఎంత కష్టం అంటే, ముఖ్యంగా మనం రాస్తే ట్యూన్ చేసే రోజులు పోయినాయి, ఆ రోజుల్లో ఉండేది. ఆ తర్వాత రాయించి ట్యూన్ చేసే ఏకైక వ్యక్తి, ట్యూన్ ఇవ్వడం అలవాటు లేని సంగీత దర్శకుడు ఒక మలయాళి, మహాదేవన్, ఆయన శిష్యుడు పొహలేంది, ఆయన మలయాళి, వాళ్ళిద్దరికి తెలుగు రాదు. కానీ తెలుగులో పొహలేంది గారి కవిత్వం కూడా చెప్పేవారంటే చాలా మందికి నమ్మకం ఉండదు, ఆశ్చర్యపోతారు. వాళ్ళు ఎప్పుడూ ట్యూన్ ఇచ్చి రాయమని లేదు, రాసింది ట్యూన్ చేశారు. చేసేటప్పుడు కొలతల గురించి ఆ లెంగ్త్ తక్కువైందండి మార్చండి అనేది లేదు, ఎక్కడన్నా కొంత అటు ఇటు అయితే అక్కడ బీట్ ఆపేసి మళ్లీ చేసి మళ్లీ బీట్కి తెచ్చుకునే సాకిలాగా చేసేవాళ్ళు తప్ప అది చేసేవాళ్ళు కాదు. కానీ ఎక్కువ శాతం అప్పుడు కూడా ట్యూన్లు ఇవ్వడం అన్నది ఉంది. కాబట్టి సినిమా పాట రాయాలంటే ఒక మాటలో చెప్పాలంటే ఛందోబద్ధమైన పద్యం రాయడం ఎంత కష్టమో సినిమా పాట రాయడం అంతే కష్టం. ఇప్పుడు తాన నాన తాన అని ఉందనుకోండి, విశ్వదాభిరామ వినురామ, తాన తాన తాన తాన నాన నాన అని ఇచ్చాడు అనుకోండి, విశ్వదాభిరామ వినురామ అని ఏ లెంగ్త్ ఇచ్చాడో అదే ఆ లెంగ్త్కి రాయాలి. కానీ దాంట్లో కవిత్వం ఉండాలి. అంటే లెంగ్త్ రాయడం మాత్రమే కవిత్వం కాదు కదా, అందులో కవిత్వం ఉంటేనే జనం ఆస్వాదిస్తారో, కొత్తదనం ఏదో ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రపత్రిక ఇచ్చేట అమ్మబడును అనేది ఆటవాళ్ళకి పద్యపాదం కావచ్చు, అది కవిత్వం కాదు.

0: అలాగే సినిమా పాటలు కూడా లెంగ్త్ ఎంత ముఖ్యం, అందులో చెప్పే భావం వ్యక్తీకరణ రెండు కూడా ముఖ్యం. ఇది నాకు చిన్నప్పటి నుంచి లెంగ్త్లకు రాయడం అన్నది, నేను చెప్పాను కదా నాకు ఇంట్లో ఎవరు కవులు లేరు పూర్వ కుటుంబంలో.
1: అంటే మీతోనే మొదలు కవి?
0: నాతోనే అన్ని మొదలు. అంటే మా ఇంట్లో ఫస్ట్ గ్రాడ్యుయేట్ నేను. మా ఇంట్లో కవులు లేరు, దానికి తగ్గ నేపథ్యం, దానికి తగ్గ లైబ్రరీ లాంటిది ఏం లేదు. నేను ఇన్ఫ్యాక్ట్ మా ఆర్థిక పరిస్థితుల వల్ల న్యూస్ పేపర్ కూడా వచ్చేది కాదు ఇంటికి. నేనే ఇక సాయంత్రం స్కూల్ సిలబస్ పూర్తి చేసి మా దగ్గరలో ఉన్న గ్రంథాలయానికి వెళ్ళి అక్కడే న్యూస్ పేపర్లు, అక్కడే పుస్తకాలు, అక్కడే విజయ చిత్రలు, ఇలాంటి అక్కడే వారపత్రికలు అన్నీ చదువుకుని వచ్చేవాడిని. ఏదైనా బుక్స్ కావాలంటే అక్కడే తీసుకుని చదివేవాడిని. ఇలా కాకుండా మా మదర్కు అమ్మవారి భక్తి కొద్దీ, మా చిన్నప్పుడు మా నాన్నగారు మద్రాసులో సినిమా రంగంలోనే ఉండేవారు. ఆయన పేరు ప్రతిభా కోటేశ్వరరావు గారు. వెన్నెలకంటి కోటేశ్వరరావు అంటే ఎవరికి తెలియదు. ప్రతిభా కోటేశ్వరరావు.

0: చదివామండి. అలా కాకుండా మా మదర్కు అమ్మవారి భక్తి కొద్దీ, మా చిన్నప్పుడు మా నాన్నగారు మద్రాసులో సినిమా రంగంలోనే ఉండేవారు ఆయన. ఆయన పేరు ప్రతిభా కోటేశ్వరరావు గారు. వెన్నెలకంటి కోటేశ్వరరావు అంటే ఎవరికి తెలియదు. ప్రతిభా కోటేశ్వరరావు గారు అంటే అక్కినేని నాగేశ్వరరావు గారిని చిత్ర పరిశ్రమకు పరిచయం చేసిన బ్యానర్ ప్రతిభ సీతారామ జననంలో. ఆ బ్యానర్లో ఘంటసాల బలరామయ్య గారు నిర్మాత దర్శకుడు అయితే ఆయన తర్వాత ప్లేస్ మా నాన్నగారిది ప్రొడక్షన్ చీఫ్ గా.
1: ఓకే,
0: అంటే ఆల్మోస్ట్ ప్రొడ్యూసర్ రేంజ్ ఇచ్చాడు వాడు, ఆయన ఫ్రెండ్ వాళ్ళిద్దరు చిన్నప్పటి నుంచి. దాని తర్వాత చాలా సినిమాలు చేశారు ఆ బ్యానర్ కాకుండా. లాస్ట్ సినిమా బొబ్బిలి యుద్ధం. సో అందువల్ల మేము చిన్నప్పుడు నా అక్షరాభ్యాసం వరకు మద్రాసులో ఉండేవాళ్ళం. అక్కడ దగ్గరలో అమ్మవారి టెంపుల్ ఉంటే మా మదర్ వెళ్లి అక్కడ ఏదో కూర్చుని ఆమె పాటలు అనుకుంటూ పాడేదట
1: సొంతంగా.
0: అంటే ఆమె కవిత్వం మొదలెట్టింది నాకు తెలియకుండా, అది బహుశా నాకు వచ్చింటుందేమో అనుకుంటా.
1: ఓకే అండి.
0: సో అంత తప్ప వేరే నేపథ్యం ఏం లేదు.
1: సో ఇద్దరు అమ్మల అనుగ్రహం మీకుంది.
0: అమ్మది అనుగ్రహం ఉంది. నిజంగా స్టిల్ ఐ బిలీవ్. ఈ రోజుకు నా నమ్మకం ఏంటంటే నేను గొప్ప పండితున్నేం కాదు. మరి ఎలా వస్తుందంటే ఐ స్టిల్ బిలీవ్ ఐఎమ్ గుడ్ స్టెనోగ్రాఫర్ టు మై గాడెస్.
1: ఓకే,
0: అమ్మ సరస్వతి డిక్టేషన్ ఇస్తోంది, నేనేది రాస్తున్నాను.
1: అద్భుతం.
0: డిక్టేషన్ ఆగిపోతే స్టెనోగ్రాఫర్ ఇది కూడా ఆమె ఇచ్చిన ఉపమానమైన, ఆమె ఇస్తేనే వస్తోందని నమ్మేవాడిని నేను. ఇప్పటికే అదే నమ్ముతున్నాను. లేకపోతే ఏ నేపథ్యం లేకుండా నా చిన్నప్పుడు 10-11 ఏళ్ల వయసులోనే ఛందోబద్ధమైన కవిత్వం మొదలెట్టాను. అంటే ఎవడైనా భక్తి కవిత్వంతో మొదలెడతాడో లేకపోతే ప్రేమ కవిత్వంతో మొదలెడతాడు. 11 ఏళ్లకు మొదలెట్టాను కాబట్టి భక్తి కవిత్వం. ఎలాగో యుక్త వయసు వచ్చింటే ప్రేమే మొదలెట్టుండేవాడినేమో. భక్తి శతకాలు అవి రాశాను ఆటవలదల్లో, కందపద్యాల్లో వాటిలో.
1: అంటే మీకు అప్పుడు తెలుసా ఇది కందపద్యంలో రాస్తున్నాను?
0: తెలుసు, తెలుగు గ్రామర్ అంతవరకు నేర్చుకున్నాను.
1: అదే 11 ఏళ్ళు అంటే బహుశా 5-6 తరగతుల్లో ఉండి ఉంటారు.
0: అవును, అప్పుడు మా బంధు ఒక ఆయన కవిత్వం రాస్తూ ఉంటే గోపాలని వెంకటరమణరావు అని ఆయనకు చూపించామండి, కరెక్ట్ గా ఉందా దిద్దించుకోవడానికి. నీకు అద్భుతంగా వస్తుందిరా, కానీ ఇది నమ్ముకుని మాత్రం చదువు చెడగొట్టుకోవద్దు, ఇది సప్తమ మహావ్యసనాల్లో ఒకటి కవిత్వం అని హెచ్చరించాడు. ఆ హెచ్చరిక నాకు పని చేస్తుంది. ఎప్పుడు చదువు డిస్టర్బ్ చేసుకోవాల కవిత్వం వల్ల. సో అలా పద్యం రాయడం అలవాటైన తర్వాత ఎన్ని శాఖలు ఉన్నాయో కవిత్వంలో, పద్యం, గేయం, వచనం, పాట. పాటలు కూడా చిన్నప్పుడు రాశాను. మీరు అన్నట్టు ఒక ఏజ్ వచ్చిన తర్వాత ప్రేమ కవిత్వం వస్తుంది ఆటోమేటిక్ గా. సో ఆ తర్వాత చుట్టూ ఉన్న సమాజానికి చూసి ప్రభావితమై వచన కవిత్వాలు, అభ్యుదయ కవిత్వాలు, కుండోత్సవ విప్లవ కవిత్వాలు రాస్తాం. ఆ కుర్రాళ్ళుగా ఉన్నప్పుడు ఆ ఆవేశంలోంచి వచ్చేది అలాంటి కవిత్వం ఉంటుంది. నాచురల్ గా నేను ఆ కవిత్వం రాసేటప్పుడు నాకు శ్రీశ్రీ గారు, తిలక్ గారు అని చెప్తారు అందరూ. అందరూ శ్రీశ్రీ గారనే అంటారు. నేను మాత్రం శ్రీశ్రీ గారు కూడా, దేవరకొండ బాలగంగాధర తిలక్ గారు, శ్రీశ్రీ గారు నాకు స్ఫూర్తి. శ్రీశ్రీ తిలక్ కాదు, తిలక్ ఎక్కువ ఇన్ఫ్లుయెన్స్ చేశాడు కవిత్వానికి.
1: అందుకే మీ పదజాలం కూడా తిలక్ గారి పదజాలం
0: బాగా
1: ఉంటుంది,
0: స్ఫూర్తినిచ్చాడు. తర్వాత సినిమా ఇండస్ట్రీకి వెళ్లడానికి ముందు చెప్పాను కదా, సముద్రాల గారి దగ్గర నుంచి నన్ను ఎవరన్నా మిగిలాంటి వాళ్ళు ఎవరన్నా మీ అభిమాన కవి ఎవరు అని అడిగితే, సముద్రాల గారి దగ్గర నుంచి ఇప్పుడు వచ్చే కుర్రాళ్ళు శ్రీమణి వీళ్ళు ఇంకా వస్తున్నారు, వీళ్ల వరకు ఎవరు ఏ మంచి పాట రాసినా ఆ మంచి పాటకి నేను అభిమాని. కానీ ఇద్దరికి మాత్రం నేను అభిమాని కాదు, భక్తుణ్ణి. ఆత్రేయ గారు, వేటూరు గారు. సో అభిమానం అన్న మాట చాలదు వాళ్ళిద్దరికి. అంటే ఆత్రేయ గారన్నా వేటూరు గారన్నా అంత ఆరాధనాభావం. అంటే ముఖ్యంగా ఆత్రేయ గారిలో ఉన్నటువంటి ఇన్డెప్త్ థాట్, వేటూరు గారిలో ఉన్న ఎక్స్ప్రెషన్, ఒక థాట్ ని కొత్తగా ఎలా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, కొత్త వ్యక్తీకరణ, లోతైన భావం ఆత్రేయ గారిది, వ్యక్తీకరణ వేటూరు గారిది ఉంటే ఎలా ఉంటుంది అన్నదే నా అంబిషన్. నేను ప్రయత్నం చేస్తాను అలా ఉండడానికి. సో అందుకని వాళ్ళిద్దరు నాకు దేవుళ్ళు, నేను భక్తుణ్ణి.
1: మీరు అద్భుతమైనటువంటి, అంటే అందరికీ తెలుసు మీరు అనువాద రచయిత, పాటలు, మాటలు, తర్వాత మీరు పాటలు స్ట్రైట్ చిత్రాలకు రాస్తారు, కానీ దీనికి మించి మంచి మీరు విమర్శకులు. తెలుగు పాట మీద, తెలుగు సినిమా మీద మీకు అద్భుతమైనటువంటి పట్టు ఉంది. సో ఇంతకాలంలో మిమ్మల్ని అడిగితే ఏ పాట, అంటే ఇన్ని సంవత్సరాల తెలుగు చలనచిత్ర చరిత్రలో మీకు నచ్చి ఫస్ట్ ఈ పాట అనే పాట మీకు

0: ఇష్టమైంది చెప్తే మనం శ్రోతలకు కూడా వినిపిద్దాం. ఎవరివైనా పర్వాలేదు, తెలుగు చలనచిత్రంలో ఇప్పటిదాకా మీరు ఫస్ట్ చెప్పేటువంటి పాట ఏది?
1: అలా చెప్పలేను సార్, చాలా కష్టం. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను, మళ్లీ చెప్తున్నాను, అప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ కవి ఏ మంచి పాట రాసినా దానికి అభిమాని కాబట్టి అందుకే కొన్ని వందల వేలు ఉంటాయి, దాంట్లోంచి ఒకటి సెలెక్ట్ చేశాను. తూనికి రాళ్ళు నా దగ్గర లేవు. ఇక నా పాటలు అంటారా, నా పాటల గురించి చెప్పాల్సి వచ్చినా ఇదే ప్రాబ్లం. ఏంటంటే చాలా మంది భ్రమించేది ఏంటంటే హిట్ అయిన పాట వాళ్ళకి ఇష్టమైన పాట అని కాదు. ఆత్రేయ గారికి మూగ మనసులు సినిమాలో పాటలన్నీ ఇష్టమని అందరూ అనుకుంటారు. ఆయన అద్భుతం రాశాడు, కానీ ఆయనకి ఇష్టమైన పాట వేరే ఉంది, చాలా మందికి తెలియదు. నేను ఒక ప్రేమ పిపాసిని, నీవు ఒక ఆశ్రమ వాసి, ఇంద్రధనస్సు సినిమాలో బాలుగారు పాడిన పాట, మాధవన్ గారి మ్యూజిక్, ఆ పాట అంటే ఆయనకు చాలా ఇష్టం.

అది చాలా మందికి తెలియదు. మగ మనసులో ఇస్తాం అనుకుంటారు. అంటే ఇది ఎలా ఉంటుందంటే నా పాటలే ఉంటాయి, ఎవరి పాటలైనా ఒకటి పాట హిట్ అవుతుంది. ఇప్పుడు మాట రాని మౌనం మీద హిట్ అయింది, అందులో ముక్తపదగ్రస్తం ఉంది, ఒక అలంకారం, ఏదో చాలా వ్యవహారాలు ఉన్నాయి, అది హిట్ అయింది. అది నాకు ఇష్టమైన పాట అని చెప్తే అందరికీ అర్థమవుతుంది, అందరికీ తొందరగా ఎక్కుతుంది అనుకుంటారు. కానీ అది నాకు ఇష్టమే, నాకు పేరు తెచ్చిపెట్టింది.

0: పేరు తెచ్చి పెడితే ఇంకో నాలుగు పాటలు వస్తే డబ్బులు వస్తాయి, డబ్బు తెచ్చి పెడుతుంది. నా హిట్ సాంగ్స్ అన్ని మాకు కావాలి, హిట్ సాంగ్స్ వల్లే మళ్ళీ మళ్ళీ మాకు పాటలు వస్తాయి, మళ్ళీ మళ్ళీ సినిమాలు డబ్బులు వస్తాయి. కానీ హిట్ కాని సినిమాల్లో చాలా ఇష్టమైన పాటలు కొన్ని మిగిలిపోతాయి,
1: వెళ్ళిపోతుంటాయి.
0: అంటే మీరు మళ్ళీ దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక తండ్రికి నలుగురు కొడుకులు ఉన్నారు, ఏ కొడుకు ఇష్టం అంటే ఏం చెప్తాడు, అందరూ ఇష్టమే.
1: కరెక్ట్.
0: కాకపోతే అందులో ఒకడు కలెక్టర్ అవుతాడు, వాడికి పేరు వస్తుంది, వాడి వల్ల తండ్రికి పేరు వస్తుంది. ఇంకోటి బిల్ కలెక్టర్ అవుతాడు, వాడి వల్ల వాడికి పేరు రాదు, వీడికి పేరు రాదు. అంత మాత్రం చేత వాడంటే ఇష్టం కాదని కాదు, వీడు కూడా కలెక్టర్ అంటే బాగుండేది కదా అని అనుకుంటాడు తప్ప, ఆ కలెక్టర్ మాత్రమే గుర్తుంచుకోడు.
1: కానీ మీరు చెప్పినట్లు ఎక్కువగా బిల్ కలెక్టర్ మీదే ఉంటుంది, అయ్యా అయితే బాగుండేదని.
0: అలాంటి పాటలే మాకు ఎక్కువ, నాకు ఇష్టమైనవి. కానీ
1: మీకు ఇష్టమైన ఒక పాట ఇప్పుడు శ్రోతలకు వినిపిద్దాం, అది అంటే మీది కాని పాట.
0: వేరే వాళ్ళు రాసిన అంటే కష్టం అని చెప్పాను, కానీ నాకు ఆత్రేయ గారి పాటల్లో వెంకటేశ్వర మహత్యం సినిమాలో ఒకలాదేవి పూర్వ జన్మలో యశోద, ఆ జన్మలో ఆయన పెళ్లి చూసే కోరిక తీరక ఒకళ్ళగా జన్మించి ఆయన కోసం ఎదురు చూస్తుంటుంది, అంటే ఆ గోపాలుడి కోసం ఎదురు చూస్తుంది. ఆ పాట ఎన్నాళ్ళని నా కన్నులు కాయగా ఎదురు చూతురా గోపాల, ఎంత పిలిచినా ఎంత వేడినా ఈనాటికి దయరాదేలా, గోపాల నందగోపాల అని శాంతకుమార్ గారు యాక్ట్ చేశారు, ఆవిడే పాడారు పండియాల గారు మ్యూజిక్ లో. ఇందులో ఆ క్యారెక్టర్ లో ఉన్న అమ్మతనాన్ని మొత్తం ఆత్రేయ గారు ఆ రెండు చరణాల్లో పెట్టాడు.
1: అవునండి.
0: వెన్న మీగుడలు జున్నుపాలకు ఏమి కొరతరా మనేంట, అంటే అప్పుడు యశోదగా ఉన్నప్పుడు వాళ్ళకేం కొరత లేదు, వెన్న మీగుడలు జున్నుపాలకు ఏమి కొరతరా మనేంట, పాలను దొంగిలి పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య, ఈ తల్లి హృదయము ఓర్వలేదయ్యా. తల్లి హృదయాన్ని ఇంతకంటే గొప్పగా ఆవిడ ఆవిష్కరించలేడు.
1: దాంట్లో ఇంకో అద్భుతం ఏంటంటే ఆ రెండు జన్మల్ని మీరు చెప్పినట్లు సమన్వయం
0: చేసుకుంటూ
1: అటు ఆ పాలమేగడలు అన్నప్పుడు ఆ యశోద జన్మని, తర్వాత ఇప్పుడున్న రెండింటిని, ఆ ఎదురు చూపుల్ని కలిపి ఒకటే పాటలో మనకు పాఠం ఏంటే కొంచెం తెలిసినా ఆవిడ యశోదగావును అని తెలిసిపోయేటట్టు రాశారు
0: రాశారు. ఇంకో గొప్ప మాట ఏంటంటే తల్లి యశోద కానివ్వండి, ఒకళ్ళు కానివ్వండి, ఇవాళ మీ ఇంట్లో మీ శ్రీమతి గారు కానివ్వండి, మా శ్రీమతి గారు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఒక తల్లి ఎప్పుడైనా ఒక హృదయం ఎలా ఉంటుందంటే, యశోద వాళ్ళ ఇంట్లో ఆయన రాజు, ఆ పల్లకి నాయకుడు నందుడు, వాళ్ళ ఇంట్లో వెన్న మేళ్ళు జున్నుపాలు ఏమి దొరకవు, కానీ బయటింటికి వెళ్ళి దొంగతనం చేసేవాడు, తన్నులు తినేవాడు. ఈ తల్లి బాధ ఏంటి, వాడిని కొట్టారని కాదు, ఊళ్ళో వాళ్ళు కొట్టకూడదు, ఈమె గుంజకు కట్టేయచ్చు, రోలు కట్టేయచ్చు, ఏమైనా చేయొచ్చు,

తీతల్లో అయినా సరే తను కొట్టచ్చు తను తిట్టచ్చు, పక్క వాళ్ళు ఎవరైనా తన కొడుకుని ఈశ్వరు మాత్రమేనా ఒక మాటన్నా భరించలేదు, అది తల్లి హృదయం. పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య అనడంలో గొప్పతనం. పాలను దొంగిలి మృచ్చిలి అన్నాడు, దొంగిలి కూడా కాదు పాలను మృచ్చిలి, అంత మంచి మాట తెలుగు మాట. పరుల చేతిలో దెబ్బలు తినకురా కన్నయ్య, ఈ తల్లి హృదయము ఓర్వలేదు.

0: వెన్నెల వానలో తడుస్తున్నాం. వెన్నెలకంటి రాజేశ్వర్ ప్రసాద్ గారితో మాట్లాడుతూ ఉన్నాం. మనందరికీ తెలుసు, అద్భుతమైనటువంటి పాటలు, 3000 పాటలు రాశారు వారు. శ్రీరామచంద్రుడు సినిమాతో 1986లో తన వెండి కళాన్ని ఆవిష్కరించారు తెర మీద. వాటిని ఆస్వాదన చేస్తున్నాం. అద్భుతమైనటువంటి పాటలు, ఒకటా రెండా ఎన్నో పాటలు అందరు మ్యూజిక్ డైరెక్టర్స్కి రాశారు. తర్వాత వారు రాజశ్రీ గారు, తర్వాత అంతకుముందు శ్రీశ్రీ గారు, ఆ తర్వాత రాజశ్రీ గారు, తర్వాత హిందీ సినిమాలకు, తమిళ సినిమాలకు, కన్నడ సినిమాలకు, ఇవి కాకుండా పాశ్చాత్య సినిమాలైనటువంటి మలయాళ సినిమా, జపనీస్ సినిమా, చైనీస్ సినిమాలకు కూడా, ఇంకా జురాసిక్ పార్క్ వంటి ఇంగ్లీష్ సినిమాలకు, జేమ్స్ బాండ్ సిరీస్ కూడా వారు అనువాదానికి చక్కనైనటువంటి అనువాదంతో మాటలు రాసి అది తెలుగు చిత్రంలా కాదు, తెలుగు చిత్రమే అనిపించేటట్టు చేశారు. మీరు చెప్పినట్లు మీరు ఈ పని చేయడానికి మీలో ఉన్నటువంటి సాహిత్యం ఒక పక్కనుంటే అవగాహన మీకు విస్తృతంగా ఉండి ఉండొచ్చు. ఎందుకంటే ఒక మలయాళం చిత్రాన్ని, లేకపోతే ఒక ఇంగ్లీష్ చిత్రాన్ని, ఒక జపనీస్ చిత్రాన్ని దానికి తెలుగులోకి తీసుకురావాలి అని అంటే అక్కడ ఫస్ట్ మీకు ఆ సిచ్యువేషను మీరు ఒరిజినల్గా మీకు చెప్తే మీరు ఒక పాట ఎలా రాస్తారో అలా మాట రాయగలగాలి, పాట రాయగలగాలి. దీనికోసం ఉండాల్సింది ఏంటంటే అద్భుతమైనటువంటి అవగాహన. ఎందుకంటే చిత్రసీమలో వారు ఎక్కువ సమయం పెట్టుకోరు. మీకు కాస్త సమయం ఇచ్చి ఈ టైంలో ఇలా ఇలా చేసేసేయాలి, తొందరగా రాయాలో ఏదో చెప్పేస్తారు. అక్కడ మీకు పరిమితులు ఉంటాయి తప్పితే మీ ఇష్టానికి ఉండేటువంటిది ఒకటి రెండు మాత్రమే ఎక్కడో ఉండి ఉంటాయి, అంటే మీ గురించి తెలిసిన వాళ్ళకి. ఈ పరిమితిలో ఇది మనది అనేటువంటి నేటివిటీని తీసుకురావడానికి మీకున్నటువంటి అవగాహన అసలు ఎట్లా మొదలైందంటారు?
1: అంటే యాక్చువల్గా నేను కళ్ళలో కూడా ఊహించినది అనువాద రచన. నేను స్ట్రైట్గా సినిమాల్లో పాటలు రాయడానికి వచ్చాను. నేను నాటకాలు రాశాను, నాటకాల్లో క్యారెక్టర్స్ చేశాను కాబట్టి తెలుగు స్ట్రైట్ సినిమాలకు మాటలు ఇచ్చినా రాద్దాం అనే ఉద్దేశంతో ఉన్నాను. కానీ మెయిన్ లిరిక్స్ కానీ ఈ అనువాద రచన అన్నది నేను ఎప్పుడూ కళ్ళలో కూడా ఊహించింది ఇది అనుకోకుండా వచ్చిన ఒక అవకాశం. మిత్రుడు ఒక సినిమా ఎంబీ రావు అని అనుకుని తీసుకువచ్చి మీరే చేయాలి అని. ఒక పాట ఒక సినిమాలో ఇస్తే లిప్పుకు రాయడానికి నాకు ఫాస్ట్గా రాసేవాడిని, నాకే ఒక రోజంతా పట్టింది ఒక పాట రాయడానికి. ఇంత కష్టపడి పాటలు రాయాలా, డబ్బింగ్ సాంగ్స్ అవసరమా అని నాకు అక్కర్లేదండి అన్న. నెక్స్ట్ మొత్తం సినిమా పాటలు మాటలు మీరే రాయాలని అడిగితే నా వాళ్ళు కాదన్న, కాదు కాదు మీరే రాయాలని పట్టుబడితే రాజశ్రీ గారు నాకంటే సీనియర్, నేను ఎవరి దగ్గర ఎప్పుడూ వెళ్లి డబ్బింగ్ అనేది అబ్జర్వ్ కూడా చేయలేదు. అసిస్టెంట్గా పనిచేయడం, ఒక పోనీ అసలు వెళ్ళి ఏం చేస్తారు ఏంటి అన్నది కూడా చూడలేదు. రాజశ్రీ గారు బేసిక్స్ చెప్పారు. 3 లిప్పులు ఉంటాయి, క్లోజ్ లిప్పు, ఓపెన్ లిప్పు, హాఫ్ లిప్పు, పాప బాబా మా, ఇది క్లోజ్ లిప్. ఈ అక్షరాలు వచ్చేటప్పుడు అది మనకు గ్రాంధిగా మనం గ్రామర్లో కూడా అనునాసికాలు అవి ఇవి అన్నీ ఉంటాయి, ఇలాగా ఓష్ఠ్యములు, దంత్యములు ఇలా ఉంటాయి. ఇలాంటివి మనం అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లు ఉంటే ఫుల్ లిప్ అంటే రెండు పదాలు కలిసేవి పాప బాబా మా, వా ఓ ఊ ఔ ఇలాంటివి హాఫ్ లిప్, సగం లిప్ కలుస్తుంది, మిగతా అన్ని ఓపెన్ లిప్, ఓపెన్గా ఉంటుంది, రెండు పదాలు కదవు. ఇవి మాత్రం చెప్పి ఇలా ఉంటుంది, దీన్ని జాగ్రత్తగా చూసుకో, ఏదైనా అవసరం అయితే నేను అలా ఇస్తానని బాగా ఎంకరేజ్ చేస్తాను.

0: చేశాడు. దాదాపు ఆయనకున్న ఎక్స్పీరియన్స్ 700 ఫిల్మ్స్ ఎక్స్పీరియన్స్, 45 మినిట్స్ నాతో కూర్చుని నాకు ఇది ఈ టాట్ మీ.
1: ఓకే అండి, అద్భుతం.
0: అది ఎందుకు అంటే ఆయన చెప్పాడు, శ్రీశ్రీ గారు, అనిశెట్టి గారు, ఆరుద్ర గారు వాళ్ళు ఉండగా నేను వచ్చాను, నేనుండగా ఇంకొకటి రావాలి, నీవు స్ట్రైట్ సినిమాల్లో రాసే పాటలతో ఒక 2 సినిమాలకు ఆయన కథ చేస్తూ నేను కలిసి పనిచేశాం. అప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, నీకు శబ్దం మీద భాష మీద అధికారం ఉంది, అది ఉన్నవాడే డబ్బింగ్ రైటర్ అవ్వగలడు. అంటే ఒక పదానికి గబగబా 2-3 ఆల్టర్నేట్స్ చెప్పగలిగిన వాడు ఉండాలి. సో అది నీలో ఉంది, భావం ఉంది. సో నువ్వు గనక వస్తే నువ్వు అర్హుడివి అనిపించి నాకు. ఇది నా తర్వాత ఎవరో రావాలి కాబట్టి నీకు నేను ఇదంత చెప్తున్నాను అని చెప్పి కొన్ని ట్రేడ్ సీక్రెట్స్ కూడా చెప్పాడు.
1: వండర్ఫుల్ అండి. కానీ సహజంగా జరగాయి.
0: ఆయన చెప్పారు, నాకు అర్థమైంది ఏంటంటే ఆ సమావేశంలో నేను ఆయన చెప్పింది గాని నేను విన్నది గాని ఈ ఎదురం ఎలా అన్న పుస్తకం చదివినట్టు అది ఉపయోగం లేదు, దూకితే గాని ఎదురం రాదు. సో ఆయన ఒక రకంగా ఎలా ఈదాలో నేర్పించారు. దూకినప్పుడు కూడా నా దగ్గరికి రా, నేను హెల్ప్ చేస్తాను అన్నారు ఆయన గొప్పతనం. ఆ అవసరం రాకుండానే నేను దూకే నేర్చుకున్నాను ఈత. సరే అప్పుడు చాలా కష్టపడ్డాను మొదట్లో, చాలా ఇబ్బంది ఈ లిప్ సింక్ చేయడాలు ఇవన్నీ. కానీ నా మొట్టమొదటి సినిమా ఇప్పుడు కనుక వేసుకుని చూస్తే సంగ్రామం అని, ఇది తెలుగు సినిమా అలాగే ఉంటుంది. ఎందుకు అడ్వాంటేజ్ అంటే నేను డబ్బింగ్ లో వర్క్ చేయకపోవడం వల్ల డబ్బింగ్ లో వేసే పడికట్టు పదాలు నాకు తెలియవు. ఈ మాటకి ఈ మాట వేస్తే సరిపోతుందని డబ్బింగ్, ఆ పడికట్టు పదాలు నాకు తెలియవు వేయడానికి. కాబట్టి ఫ్రెష్ గా ఏం వస్తే అది వేయాలి ఆ సింక్కి. సో చూస్తే అచ్చంగా తెలుగు సినిమా చూసినట్టుంది. ఎడిటర్ రాజగోపాల్ గారు కూడా, ఎడిటర్ జడ్జ్ చేస్తారు కరెక్ట్ గా లిప్ సింక్ ఎలా ఉంది, ఎవడో అద్భుతంగా రాశాడు ఇతను అని అనిపించుకున్నాను. ఆ తర్వాత అది అలవాటైపోయింది. దాంట్లో ఏంటంటే నాకు ట్రాన్స్లేషన్స్ ఇస్తారు, ఇన్ని భాషలు మీరు చెప్పారు, ఇన్ని భాషలు నాకు రావు. నాకు ట్రాన్స్లేట్ అన్ని భాషలు వచ్చానుకుంటారు అందరూ,
1: మీకు రావు.
0: నాకు తమిళ ఇప్పుడు మాట్లాడడం వరకు వచ్చు, అక్కడ 30 ఏళ్ళుగా ఉంటున్నాను కాబట్టి. దానికి నాకు డైలాగ్స్ ట్రాన్స్లేషన్ అక్కర్లా, సాంగ్స్ కు మాత్రం కొంచెం ప్రాంతికంగా ఉంటుంది కాబట్టి అది కావాలి. మిగతా భాషలు ఏవి నాకు రావు, ట్రాన్స్లేషన్స్ ఉండాలి. ట్రాన్స్లేషన్ చేసేవాళ్లే ఉంటారు, వాళ్ళు ఓన్లీ ట్రాన్స్లేషన్ చేస్తారు. నేను దాని మాటలు పాటలు చేయాలి. ఇందాక మీరు చెప్పినట్టు స్ట్రైట్ సినిమాలో రాస్తే సిచ్యువేషన్ చెప్తారు, దానికి లిప్ రిస్ట్రిక్షన్ ఉండదు కానీ ట్యూన్ రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఆ సిచ్యువేషన్ కి తగ్గట్టు ఆ ట్యూన్ కి రాయాలి. ఇక్కడ వాళ్ళు సినిమా తీయబోయేదానికి మనం రాస్తాం, ఇక్కడ సినిమా తీసేశారు, తీసేసిన సినిమా మన చేతిలో పెడతారు. దీన్ని మనం ఎంత తెలుగుతనం తేవాలి, అదే సింకు, అదే లెంగ్త్, లెంగ్త్ రిస్ట్రిక్షన్, లిప్ రిస్ట్రిక్షన్, యాక్షన్ రిస్ట్రిక్షన్, అక్కడ ఉన్నదానికి మనం రాయాలి. చాలా కష్టం. మాటలైనా పర్వాలేదు కానీ పాటలు అంటే ఇలా క్లోజ్ షాట్ పెట్టాడు అనుకోండి, ఓన్లీ మొహం కనపడుతుంది. క్షత్రియపుత్రుడు సినిమా చూస్తే సన్నజాజి పడక క్లోజ్ గా ఉంటుంది, అన్ని లిప్స్ కలుస్తాయి. అది దాన్ని సింక్ చేయాలి, తెలుగుతనం వినిపించాలి. ఇంజి ఇడు పలగ, మంజ శవ పలగ, కళ్ళ సిరి పలగ, మరకు మనం కూడాదిల్లయే అని ఒరిజినల్ ఉంటుంది. ఇంజి ఇడు అసలు ఆ సంబంధమే ఉండదు ఆ భావానికి. మనం ఆ భావం ట్రాన్స్లేట్ చేస్తే దరిద్రంగా ఉంటుంది. అల్లం లాంటి నడుము అందంగా ఉంది, ఇంజి ఇడు పలగ, మంజ శవ పలగ, పసుపుతో కూడిన ఆ ఎరుపు మొహం పసుపు పూసుకుంటే పసులో ఉన్నటువంటి ఎర్రదనం రెండూ కలిసిన అందం ఒకటి బాగుంది, కళ్ళ సిరి పడగ దొంగ నవ్వు బాగుంది అనేది ఉంది. మనం అది రాదు. కాకపోతే ఇంజి ఇడు పలగ పలగ పలగ 3 ప్లేస్లో వస్తుంది, అక్కడ మాత్రం పా రావాలి. అది నేను సన్నజాజి పడకాన్ని మొదలుపెట్టి 3 చోట్ల పడకాన్ని వచ్చి 3 చోట్ల 3 అర్థాలు వచ్చాట రాశాడు. అది జానకి గారు బాలు గారు పాడడానికి వచ్చినప్పుడు అద్భుతం, చాలా బాగుంది ఇది, అక్కడ ఒరిజినల్ కంటే బాగుంది, నేటివిటీ బాగుంది. అది సిచ్యువేషన్ మళ్ళీ కమలాస్ గౌతమ్ని ప్రేమించి అమ్మాయిని చేసుకోవాల్సి వస్తుంది, అందుకని దూరంగా ఉంటారు. అది ఆయన ప్రేయసి ఆయన గౌతమికి చెప్పాలి, నర్మగర్భంగా ఉండాలి, చెప్పి చెప్పనట్టు ఉండాలి, అంత సిచ్యువేషన్ ఉంది దాంట్లో. సో సన్నజాజి పడక, మంచకాడ పడక, చల్లగాలి పడక, ఒంటికి పడక, మాట వనికి ఉంది, అందుకే అని రాశాను. అది పెద్ద హిట్ అయింది.
2: సన్న.

0: మంచే గాడ పడక చల్లగాలి పడక మాట వినకుండి ఎందుకే.
1: అలా నా తెలుగుదనం వచ్చేట్టుగా ఇప్పుడు సపోజ్ మాటల్లో అనుకోండి ఏదో జాతీయాలు ఉంటాయి, నీ అంజడి పంజన పత్తడి పాను పావి అంటాడు, నువ్వు 5 అడుగులు దూకితే నేను 6 అడుగులు దూకుతాను అని. ఇది మనకు తెలుగులో తెస్తే దరిద్రంగా ఉంటుంది. ఆ ప్లేస్ లో మనం ఏం చేయాలి, తెలుగులాగా వినపడాలంటే తాడిందన్నేవాడు నువ్వైతే నీ తలదన్నేవాడిరా నేను అంటే పక్కా తెలుగు
2: వస్తుంది.
1: సో అలా ఎన్నో కష్టాలు ఉంటాయి, ఇవి జనం బాగుందని మెచ్చుకుంటే ఆ కష్టం అంతా తీరిపోతుంది. ఇలా చేస్తుంటాం.
2: అయితేనండి, ఇప్పుడు మీరు భాష విషయంలో మీకు ఢోకా లేదు, పదప్రయోగం విషయంలో కానీ లేకపోతే ఎక్స్ప్రెషన్ విషయంలో కానీ లేకపోతే మీరు చెప్పినట్లు దేనికి మీకు ఇది లేదు, అంటే అనువాద చిత్రానికి మీరు చెప్పినట్లు తీసుకునే టైంలో మీరు స్ట్రైట్గా రాసింటే ఇంకా 4 పాటలు ఇంకా మరింత పేరు వచ్చి ఉండేదేమో. అయినా మరి దాన్ని వదిలిపెట్టకుండా మీరు అంటే తెలుగు పాటని ఇంత రాయగలిగి అద్భుతమైనటువంటి పాటలు మీ అకౌంట్లో ఉన్నాయి, దాన్ని వదిలి ఈ అనువాదం చేయడానికి గల కారణం ఏంటి? మీరు
1: ఎందుకంటే నేను మంచి పీక్లో ఉండగానే ఇక్కడికి వచ్చాను, ఇక్కడ అనుకోకుండా పీక్లోకి వెళ్ళాను. ఇక్కడికి వచ్చినందుకు కొన్ని పాటలు పోయినాయి, టోటల్గా పోయినాయని చెప్పలేను కానీ నేను డబ్బింగ్ థియేటర్లో ఉన్నానని తెలిసి కూడా నన్ను పిలిపించి స్ట్రైట్ సాంగ్స్ రాయించిన నిర్మాతలు దర్శకులు సంగీత దర్శకులకు హ్యాట్స్ ఆఫ్. అంటే నేను థియేటర్లో ఉన్నానని తెలిసి కూడా పిలిపించి రాయించారు చాలామంది, డబ్బింగ్ చేస్తున్నప్పుడు కూడా రాఘవేంద్ర గారు, సత్యనారాయణ గారు, కీరవాణ్ గారు, మణిశరం గారు, ఇలా చాలామంది, రాజ్కోట్ గారు, వీళ్ళందరూ. సో డెఫినెట్గా వాళ్ళందరికీ ధన్యవాదాలు. కాకపోతే అక్కడ 10 రాసి ఉండేవాడిని 2కో 3కో పరిమితం అయిపోతాం ఇక్కడ ఎక్కువ రాయడం వల్ల. సో ఇక్కడికి వచ్చినందుకు నాకు ఎందుకు రిగ్రెట్స్ లేదు అంటున్నాను అంటే, నేను చింతపడట్లేదు అంటున్నానంటే, ఇది ఒక సపరేట్ ఫీల్డ్. ఇప్పుడు అక్కడ నేను ఉండుంటే ఇప్పుడు మీరా అన్నట్టు ఇంకోళ్ళు అన్నట్టు ఇంకోళ్ళు అన్నట్టు రాజశ్రీ గారి తర్వాత నేను అనిపించుకునేవాడినో కాదో, ఆ 1 పొజిషన్ అనేది వచ్చిండేదో కాదో తెలియదు, వచ్చిండదేమో రాకపోయిండొచ్చు కూడా తెలియదు కదా. సో అది లేకుండా ఇక్కడికి వచ్చి ఒక స్థాయి. ఇప్పుడు మీకు ఒక మిత్రుడు, మంచి మిత్రుడు, మీ అందరికీ తెలిసిన స్కాలర్ డాక్టర్ పాడిపాల్ గారు తెలుగు సినిమా పాటి చరిత్ర రాశాడు, థీసిస్. దాని తర్వాత పరిశోధన గ్రంథాలు 2 రాశాడు, తెలుగు సినీ కవుల చరిత్ర, తర్వాత తెలుగులో అనువాద చిత్రాల్లో సాహిత్య విలువలు అనే ఒక పరిశోధన గ్రంథం. ఈ రెండూ చూస్తే అందులో ఈ ఎరా వీళ్ళది, ఈ ఎరా వీళ్ళది అని, ఈ తరం వీళ్ళది, ఈ పర్టికులర్ పీరియడ్ వీళ్ళది అని, సముద్రాల మల్లది పింగళి గారు ఒక ఎరా ఇలా చేసుకుంటూ వచ్చి ఫలాంతరం తిరువెన్నెల సీతారామ శాస్త్రి గారు, ఆ తర్వాత అక్కడ రాసిన వాళ్లలో మర్చిపోరాని కొందరు అని నేను, భువనచంద్ర, జొన్నవిత్తులు ఇలా అందరినీ నా గురించి రాశాడు. బట్ వేరే అనువాద చిత్ర గీతాల పరిశోధన గ్రంథానికి వచ్చేసరికి 6 దశకాలుగా విభజిస్తారు దాంట్లో. అందులో 6లో 1 నాది అని రాలా అందులో. ఇందులో 3 సకాలు డబ్బింగ్ సాంగ్స్ ను విభజించి 3 సకాలు అంటే శ్రీశ్రీ గారిది 1 సకం, రాజశ్రీ గారిది 1 సకం, వెన్నెలగంటిది 1 సకం అని రాశారు. సో ఇక్కడ వచ్చినందుకు ఈ గుర్తింపు నాది అంటూ ఒక ముద్ర, నేనంటూ ఒక నాకంటూ ఒక ప్లేస్. అక్కడ ఒక 10 లైన్లు వస్తాయి, ఇక్కడ 10 పారాగ్రాఫ్ లో 10 పేజీలో వచ్చాయి
2: చరిత్రలో.
1: ఉండవు ఒకటి. రెండోది, ఇవాళ నేను ఒక భామనే సత్యభామనే సినిమాతో నా ప్రతిభ ఏంటో గమనించి, అది బాలుగారు నిర్మాత తెలుగులో, ఆయన నన్ను రచయితగా పెట్టుకుంటే అది చూసి కమలాసన్ గారు ఇప్పుడు దశావతారం విశ్వరూపం వరకు అన్ని సినిమాల్లో నాతోనే రాయించేంత అభిమానం నా మీద పెంచుకున్నారు అంటే కారణం నేను

0: బింగ్ రాయడం వల్లే. అంత విశ్వనటుడు నేనంటే అంత ప్రాణం పట్టడానికి కారణం, నేను ఇక్కడ ఈ ఆల్ ఇండియా ఇంటర్వ్యూ ఇచ్చే సినిమా కవి అయ్యేవాడిని కాదు. ఫస్ట్ అవకాశం డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు శ్రీరామచంద్రుడు సినిమాలో ఇచ్చినప్పటికీ, ఆ తర్వాత ఏదో యాదృచ్ఛికంగా ఒక ఫ్రెండ్ మూలంగా కలిస్తే బాలు గారు, అంతవరకు నాకు పరిచయం లేదు. ఇప్పుడు చెప్తే కావాలని చెప్పినట్టుంటుంది. నేను ఆయనకి చిన్నప్పటి నుంచి కాలేజ్ డేస్ నుంచి వేరే అభిమాన్ని బాలుగారికి. ఒక ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ దొరికితే చాలనే మా ఫ్రెండ్ను పట్టుకుని ఆయన దగ్గరికి వచ్చాను. నా పాటలు చూసి, ఆల్రెడీ ఒక సినిమాలో పాట రాశానని తెలిసి నా పాటలన్నీ చదివి, ఆ తర్వాత ఆయన అది పనిగట్టుకుని అందరికీ పరిచయం చేసి, వేటూరు సుందరామూర్తి గారికి కూడా ఈ పాటలు తీసుకెళ్లి చదివి చూపించి, నేను ఆయనకు వీరాభిమాని చెప్పాను కదా ఇందాక భక్తుని, ఆయనకు చూపించి ఆయన ఆమోద ముద్ర వేయించి ఆయన పాటలు చదివి వీడెవడో సరుకున్న వదవరా తప్పకుండా ఎంకరేజ్ చేయి పైకి వస్తాడని అనిపించి చక్రవర్తి గారికి తీసుకెళ్లి పరిచయం చేసి నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను అనడానికి కారణం ఆయన. అంటే నాకు బాలసుబ్రహ్మణ్యం గారు తల్లి తండ్రి గురువు దైవం, అంతకు మించి ఏదైనా పదం ఉంటే అది కూడా ఆయన. నాకు ఒక రకంగా ఆయన లేకపోతే నేను లేను.
1: సో చివరగా, మీకు అంతకుముందు కవిత్వం లేకపోయినా మీతో మళ్ళీ సంప్రదాయం మీ పిల్లలిద్దరికీ కూడా డైలాగ్ రాయటం కానీ లేకపోతే పాటలు రాయటం కానీ పాడటం కానీ ఇదంతా వచ్చింది. వాళ్ళు కూడా మంచిగా మీరు చెప్పినట్లు నిరూపించుకున్నారు. ఇప్పుడు అందాల రాక్షసుతో కానీ లేకపోతే మీరు చెప్పినట్లు గజనీ లాంటి మన్మథ లాంటి సినిమాలతో ఇద్దరు పిల్లలు కూడా నిరూపించారు. అంటే వాళ్ళు మీరు ఆనందించేటువంటి, అంటే సాహిత్యం పట్ల ఎక్కువగా వెళ్తే మీరు ఆనందిస్తారా, లేకపోతే మీ వారసత్వాన్ని ఎలా కొనసాగిస్తే మీరు ఇష్టపడతారు?
0: యాక్చువల్ గా వాళ్ళని మళ్ళీ రైటర్లు చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు. యాక్సిడెంటల్ గానే అయ్యారు వాళ్ళు కూడా. నా ప్రోద్బలం ప్రోత్సాహం ఏమాత్రం లేదు. ఫస్ట్ శశాంక్ అనేవాడిని నా అసిస్టెంట్ ఒక డైలాగ్ చెప్పించాడు ఒక సినిమాలో, వెంకట్ అని. ఆ తర్వాత నాకు మంచి మిత్రుడు ఘనశాల రతన్ కుమార్ గారు సీరియల్స్ చేసేటప్పుడు వీడిని చైల్డ్ ఆర్టిస్ట్ గా తీసుకెళ్లి బాగా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా డిక్షనరీ అంతా పెద్ద పైన శశాంకులు తీర్చిదిద్దారు. ఆ తర్వాత సింబుకు వాళ్ళకి వెళ్ళి చాలా మంది డబ్బింగ్ చెప్పేవాడు. సడన్ గా విజయ భాస్కర్ రెడ్డి గారు, శివలం కృష్ణప్రసాద్ గారు వాళ్ళిద్దరూ మన్మథ నన్ను పిలిచి నాకు ఇవ్వకుండా మా అబ్బాయికి ఇచ్చారు సినిమా. మీ అబ్బాయిని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సరే ఓకే మంచిదే. ఓకే అని ఎందుకు అన్నాను అంటే, వాడు మరి ఎలా చేస్తారు, వాడికి ఏమొచ్చండి ఇవ్వడానికి అని నేను అనలా. ఎందుకంటే బేసిక్ గా డబ్బింగ్ ఆర్టిస్ట్ గా డబ్బింగ్ అంటే ఏంటో తెలుసు, వాడికి ఎలా చెప్పించుకోవాలో తెలుసు ఆర్టిస్ట్ గా. రెండోది, వాడు నాకున్న చిన్న లైబ్రరీ మొత్తం చదివేశాడు, విపరీతంగా చదువుతాడు. తెలుగు సాహిత్యంలో ప్రబంధాలు కాకుండా ఆధునిక సాహిత్యం బాగా ఇష్టపడి చదివేవాడు. సో వాడు రాయగలడన్న నమ్మకం వచ్చింది. చెప్పించుకోగలడు ఎలాగో డబ్బింగ్ ఆర్టిస్ట్ అని ఓకే అన్నాను. వాడు ప్రూవ్ చేసుకున్నాడు. అన్నిటికంటే ముఖ్యంగా మన్మథ హిట్టు, గజన హిట్టు, హిట్లు పడే కొద్దీ ఆటోమేటిక్ గా సినిమాలు వస్తాయి. వచ్చాయి. వాడు డైలాగ్స్ మాత్రం పరిమితం అయ్యాడు. వాడి డైలాగులు రాసిన సినిమాల్లో నాతోనూ మిగతా రైటర్స్ తోనూ పాటలు రాయిస్తుంటాడు. తమ్ముడితో కూడా రాయిస్తాడు. శశాంక్ వెన్నెల కంటి.

రెండోవాడు వెన్నెలగంటి పెట్టుకోవాలి, రాకేంద్ర మౌళి అని పెట్టుకున్నాడు. వాడు లిరిక్స్ రాస్తాడు, డైలాగ్స్ రాస్తాడు, సింగరు, ఇప్పుడు ఆర్టిస్ట్ హీరోగా చేస్తున్నాడు, సో క్యారెక్టర్స్ చేస్తున్నాడు, వెబ్ సిరీస్ లో బాగా యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ఏఆర్ రెహమాన్ గారు ఏ తెలుగు సినిమా చేసినా పాటలు రాయాల్సి వచ్చినా వీళ్ళని పిలిపించి రాయిస్తున్నారు.

0: మొన్న సర్కారు ఇప్పుడు రజనీకాంత్ గారి సినిమా సర్వం తాళమయం అని అన్ని వాటిలో రాస్తున్నాడు. వాడు సాంగ్ రైటర్ గాను ఆర్టిస్ట్ గాను ఇప్పుడు బిజీగా ఉన్నాడు.
1: సో ఇంకా చాలా విషయాలు మీతో మాట్లాడాల్సి ఉన్నాం, మరి ప్రస్తుతానికి ఇంకో సందర్భంలో మాట్లాడుకుంటూ ప్రస్తుతానికి సెలవు తీసుకుందామండి. మీ అనుభవం, మీ భాష, మీ మాట మా శ్రోతల మీద కురిపించినందుకు.

0: మీరింతవరకు మేడ్ ద స్టార్ ప్రముఖ సినీ గేయ రచయిత శ్రీ వెన్నెలకంటి గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ అడవి రాజబాబు గారు.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: లో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLOకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
0: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. స్టూడియో టాక్లో టైం ఎగ్జాక్ట్గా 8:50 అవుతుంది. ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట, వీటి సుందరమూర్తి రచన, మణిశర్మ సంగీతం, అన్నయ్య సినిమా కోసం

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్ తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: మీరు ట్యూన్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 8:55. గోవిందా గోవిందా చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర బృందం పాడిన పాట, రచన సీతారామ శాస్త్రి, సంగీతం రాజ్కోటి.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి. స్టూడియో క్లాక్ లో సమయం 9:01. ఇప్పుడు మురారి చిత్రం కోసం చిత్ర పాడిన పాట, రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం మణిశర్మ.

0: 48 ఏళ్ల సినీ ప్రస్థానం.
1: అప్పటికి ఇప్పటికి తగ్గని అదే మాస్, అదే క్రేజ్.
0: స్వయం కృషితో ఎదిగిన విజేత,
1: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
0: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
1: అభిమానులకు అన్నయ్య,
0: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
1: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
0: స్టార్ స్టార్ మెగాస్టార్. ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
2: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి డిక్లరేషన్ ఫామ్

0: తో పాటు ఫామ్ 6, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ్ నుండి డబ్బైన ప్రేమదేశం.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై.
1: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లాక్ లో సమయం 9:08. జీన్ చిత్రం కోసం ఉన్ని కృష్ణన్ సుజాత పాడిన పాట, ఏం రత్నం శివగణేష్ సంగీతం, ఏఆర్ రహమాన్ సంగీతం.

जितेंद्र के साथ। मस्त बहा।

ఆకాశవాణి అలవరుసలపై తేలివచ్చి వివిధ భారతీయ వినివిధిలో పలకరించే అలనాటి సినీ పాటల పుష్పాలకై వేచి ఉన్న మధురిమ శ్రోతలందరికీ చంద్రశేఖర్ మల్లాది స్వాగతాంజలి. తొలి పరిమళ మధురమలలుకించే భావనా తరంగాలలో ఆడుకునే ఈ గీతం తొలితరం గీతం. శ్రీరామ పట్టాభిషేకం చిత్రంలో పి. సుశీల, డాక్టర్ సి. నారాయణరెడ్డి రచన, పిండ్యాల సంగీతం.

ఆశకు పోతే ఎప్పుడైనా జేబులు దులుపుకోవాల్సిందే. ప్రజలకు తిండి పెట్టడం కోసం కష్టించి పనిచేసే రైతే నిజమైన మనిషి అని అంటూ పట్నవాసాలకు పట్నవాసుల మోజులకు లొంగిపోతే ఏం జరుగుతుందో తెలియజేస్తూ సాగే రచయిత గీతం ఈ పాట. పవిత్ర బంధం చిత్రంలో పి. సుశీల, స్వర్ణలత, కొసరాజు రచన, ఎస్. రాజేశ్వరరావు సంగీతం.

బాధనైనా దాచుకోవచ్చు కానీ ఆనందాన్ని దాచుకోవటం కష్టం. చెలిమిచేసే చందమామ ఇలకు దిగివస్తే కలువ వెలుగులు కంటికి కనిపిస్తాయి. రూపులో చూపులో కళలు దాచినా దాగవు. అందులోనూ కన్యమనసైతే మరీ కష్టమంటున్న అలనాటి సంగీత గీతం. లక్ష్మీ కటాక్షం చిత్రంలో ఘంటసాల పి సుశీల పాడిన పాట, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఎస్పి కోదండపాండి సంగీతం.

మల్లెలు తెల్లగా ఉంటాయి, మంచి మనసల్లే, లేత వలపల్లే, ఎర్రని పెదాల్ని, చిదిమితే కందే ఎర్రని బొగ్గల్ని, మేని హొయలలో మురిపాల హొయలు సాగిపోయే రసరమ్య గీతం ఈ పాట. ఇంటి గౌరవం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, ఆరుద్ర రచన, ఎస్పి కోదండపాండి సంగీతం.

వరసైన భావని ఆట పట్టించడం ఎప్పటినుంచో ఉన్న సంప్రదాయం. పందిరి వేసి, ముగ్గులు పెట్టి, మేళతాళాలతో బావకి గంధం పూసి, పూలహారాలు కూడా వేసి చివరికి

నుంచో ఉన్న సంప్రదాయం. పందిరి వేసి, ముగ్గులు పెట్టి, మేళతాళాలతో బావకి గంధం పూసి, పూలహారాలు కూడా వేసి, చివరికి టోపీలు పెట్టే అనురాగరంజిత గీతం ఈ పాట. హిందుస్థానీ కాఫీ కరహరప్రియ రాగరంజిత ఛాయల్లో మల్లీశ్వరి చిత్రంలో భానుమతి పాడిన పాట. దేవులపల్లి, రచన ఎస్ రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు, సంగీతం.

తనకు అది కష్టమైనా అవతల వారి సుఖం కోసం అందుకు సంసిద్ధం అయిపోతే, ఏ దూరతీరాలకో సాగిపోతే ఇక తనకై వేచి ఉండొద్దంటూ, తనకిక నుంచి అన్నీ నిద్రలేని వేదన రాత్రులే అంటూ మధుర గాయకుడు వేదనాభరిత స్వరంతో పాడిన పాట. మాయని మమతా చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు. దేవులపల్లి రచన, అశ్వర్ధామ సంగీతం.

అలనాటి శిల్పకళా వైభవం ఎంత చెప్పినా తనివి తీరదు. పెద్ద పెద్ద శిలలను శిల్పాలుగా మార్చేందుకు తెలుగుసీమ నుండి శిల్పుల్ని రప్పించి ఏకశిలా శిల్పాలైనా పాండవుల రథాలైనా సాటిలేని శిల్ప సౌందర్యంతో అలరారే భారతీయ కళా జగతికి అద్దం పడుతున్న శిల్పాల సౌందర్యంపై మధుర గాయని పాడిన పాట. బాలరాజు కథ ఈ చిత్రంలో పి సుశీల, ఆరుద్ర రచన కెవి మహదేవన్, సంగీతం.

వదిలి ఉండని వరం అడిగితే జీవితం తీయని రాగంగా మారుతుందని, కాపురం కలకాలం కలలా సాగాలి అంటే మనసుకు మనసుకు శృతి లైల కలిసిపోవాలని, గారాళ జాబిలి కోసం దోచుకునే దొరగారి కోసం పాడుతున్న యుగళ గీతం. కులదేవం చిత్రంలో చిత్తరంజన్ పి సుశీల, జూనియర్ సముద్రాల రచన, మాస్టర్ వేణు సంగీతం.

దీవిస్తూ పుట్టింటి నుంచి అత్తగారింటికెళ్లే పెళ్లికూతురు కోసం కళ్లకాటుగా కస్తూరి తిలకం, బిడియం బింకం వీటితో పాటి కన్నీటి తెరల పొరల జాలువారే అప్పగింతల బరువుల్ని ప్రబోధంగా అందిస్తున్న ఈ గీతం విజయమ్మనదే చిత్రంలో ఘంటసాల బృందం, దేవులపల్లి రచన, ఘంటసాల సంగీతం.

0: కళ్ళు కలిస్తే వలుపు పొంగుతుంది. రూపం ఒక గులాబీ పువ్వు అనుకుంటే ఆ అందానికి ఒక కులుకులా మారుతుంది. ఒక ప్రేమ కోసం అది పరుగులు పెడుతూ ఉంటుందని కలిసిన కన్నుల్లో తనువుల జల్లుల్ని ప్రణయగీతంగా ఆలపిస్తే ఈ పాట. అలీబాబా 45 చిత్రంలో ఘంటసాల పి సుశీల, డాక్టర్ సి నారాయణ రెడ్డి రచన, ఘంటసాల సంగీతం.
1: ఓ మేరీ మెహబూబా.

ఒంటరి పిల్ల కనపడగానే తుంటరి పనులు చేయటానికి ఎంతోమంది సిద్ధమవుతారు. అదే ఒంటరిగా చుక్కల్లో ఉంటే తానేం చేస్తాడంటూ కవ్విస్తూ నవ్విస్తూ ఆట పట్టిస్తున్న ప్రకృతి ప్రణయగీతం ఈ పాట. అమ్మ కోసం చిత్రంలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, డాక్టర్ సి నారాయణరెడ్డి రచన, ఆదినారాయణరావు సంగీతం.

ప్రేమలో సఫలం పొందాలంటే పలకరించడమే కాదు, కలవరింప చేయాలి. పొగుడుతూనే తన గొప్పని కూడా తెలియచేయాలి. ఆమె వెన్నెలైతే తాను జావెల్లినని, ఆమె విరిసే కలువైతే తాను వికసింపచేసే చంద్రుడిని అని, మెచ్చి వచ్చిన తనకు మనసు ఇవ్వటం ఇష్టం లేదా అని, విడివి ఎందుకు జాగేలా అంటూ గోముగా పాడుతున్న పాట అదే ఈనాటి యుగళగీతం. అల్లుడే మేనల్లుడు చిత్రంలో ఘంటసాల వెంకటేశ్వరరావు, ఆచార్య ఆత్రేయ రచన, బి శంకర్ సంగీతం.

0: ఎంతో మెచ్చాడే నీకు మనసిచ్చాడే ఎదురు చూస్తున్నాడే పిల్ల రాదు వచ్చాడే పిల్ల.
1: తెరిచిన కనులు నిదురు పరదాలలో మూసుకునే వరకు శ్రావ్య సినీ సంగీత గీతాలాపన వినపడుతూనే ఉంటుంది. మళ్ళీ నేను మీకు వినపడే వరకు మీ నుంచి సెలవు కోరుతున్నది చంద్రశేఖర్ మల్లాది. నమస్కారం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బౌలెడంతా గప్షప్ వాట్సాప్ రిక్వెస్ట్ సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. విబి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ్ భారతి ఆకాశవాణి తెలుగు తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం.
1: లవ్, ఇష్క్, కాదల్, ప్రేమ, భాష ఏదైనా భావం ఒక్కటే. అలాంటి ఒక సినిమా తమిళ్ నుండి డబ్బైన ప్రేమ దేశం.

0: 30 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రేమ కథతో మరోసారి ప్రయాణిద్దాం. ఈ ఆదివారం ఆగస్ట్ 23 ఉదయం 11:05 మీ ఆకాశవాణి వివిధ భారతి 102.8 MHz పై.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి FM 102.8 MHz పై ప్రతి ఆదివారం ఉదయం 10 శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: రేపు ఉదయం 7:15 ఇది మన చట్టం కార్యక్రమంలో డైవర్స్ తర్వాత పిల్లల పట్ల పేరెంట్స్ బాధ్యత. ప్రముఖ న్యాయవాది శ్రీ భగవంత్ రెడ్డి గారితో పరిచయం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. రేపు ఉదయం 7:15
3: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
4: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
3: ఆపాత మధురం ఆలోచనామృతాల నిధి.

0: అదే క్రేజ్.
1: స్వయం కృషితో ఎదిగిన విజేత,
0: ప్రేక్షకుల గుండెల్లో ఆత్మీయ ఖైదీ,
1: బాక్సాఫీస్ కి గ్యాంగ్ లీడర్,
0: అభిమానులకు అన్నయ్య,
1: సినీ ఇండస్ట్రీ గాడ్ ఫాదర్,
0: మెగాస్టార్ చిరంజీవి బర్త్డే స్పెషల్
1: స్టార్ స్టార్ మెగాస్టార్ ఆగస్టు 22 రాత్రి 8 గంటలకు ఆకాశవాణి వివిధ భారతి 102.8 మెగాహెర్ట్స్ పై. డోంట్ మిస్ ఇట్.
2: రేపు రాత్రి 7:15 ఆరోగ్య జీవనం కార్యక్రమంలో కిడ్నీ మార్పిడి నెఫ్రాలజిస్ట్ డాక్టర్ బి శ్రీ భూషణ్ రాజ్ గారితో పరిచయం 2వ భాగం వినవచ్చు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి.
3: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం 10:00 శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.
2: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం సమయం సరిగ్గా 11:00 ఈనాటి కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:55 ఎఫ్ఎం బ్యాండ్ 102.8 మెగాహెర్ట్స్ పై మా ప్రభాత ప్రసారం ప్రారంభం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హింద్.